ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 10వ తేదీ గురువారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్పై మీడియం వేవ్, 102 మెగాహెడ్స్పై ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు ప్రారంభం. శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం ఒక్కటే ఓ మంత్రం బృందగాన వింటారు. రచన శ్రీ ఉప్పల అప్పలరాజు. సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్.

0: ఇంతవరకు శ్రీ రాఘవేంద్ర భక్తి భావగీతం మాల విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తి
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:30 కావస్తుంది. చింతన వింటారు వ్యాఖ్యాత శ్రీమతి శ్రీ ఏ కామేశ్వరమ్మ.
0: శ్రీమతి ఏ కామేశ్వరమ్మ.
2: ప్రపంచ దేశాలన్నింటిలోనూ మన భారతదేశానికి ఉన్నతమైన స్థానం ఉంది. భారతీయ సంస్కృతి అత్యున్నతమైనది. సమస్త ప్రాణులలోనూ భగవంతుని దర్శించుటయే మన సంస్కృతిలో ఒక భాగం. భగవంతుని అంశలేనిది ఈ సృష్టిలో ఏదీ లేదు. పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు, నదీనదములు, వృక్షములు, పర్వతములు, సమస్త ప్రకృతిని దైవస్వరూపముగా భావిస్తాము. అందరిలోనూ అన్నింటిలోనూ దైవత్వాన్ని ఆపాదించి ఆయా ప్రాంతాలలో ఆయా సందర్భాన్ని బట్టి పూజిస్తాము, గౌరవిస్తాము. అన్నింటిలో భగవంతుని చూస్తాము. తల్లి, తండ్రి, గురువులు, అత్తమామలు, మనకంటే వయసులో పెద్దవారు, అతిథులు, అభ్యాగతులు, స్త్రీలు, బ్రాహ్మణులు, పండితులు, అన్నదాతలు, విద్యావంతులు, పసిపిల్లలు అందరూ దైవ సమానులే. మన భారతీయ సంస్కృతి వారి యందు అణువణువున పూజ్యభావం ఏర్పరిచింది. భారతీయ సంస్కృతిలో సమస్త వస్తువులు పూజనీయములే. రాయి మొదలు రత్నము వరకు, పచ్చిక మొదలు పారిజాతం వరకు, చీమ మొదలు సింహము వరకు, కాకి మొదలు గరుడిని వరకు, అల్పుని మొదలు వేదవిధులైన మహర్షుల వరకు సర్వులు దేవతామూర్తులే. రాయిని దేవుడుగా భావించి పంచామృత అభిషేకం చేసి పూజించి దైవానికి సమర్పిస్తాము. అలాగే సింహాచలేశునికి వరద పాయసాన్ని రాతిమీదే వంపి పారేలా చేసి దాన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తారు. విషజంతువని తెలిసి పాముకు పాలు పోసి పూజించుట, చీమల లాంటి చిన్ని ప్రాణులకు భూతబలియని ముంగిళ్లలో ముగ్గుల వరిపిండితో వేయుట, కాకులకు అన్నం పెట్టుట, కుక్కలను భైరవ రూపములని, గుర్రములను హయగ్రీవ రూపమని, పందిని వరాహ రూపమని, ఏనుగును గజేంద్రుని రూపమని, గంగా, యమున, గోదావరి వంటి నదీమతల్లులను శక్తి స్వరూపములని, పర్వతములన్నీయు దేవతామూర్తులని, దేవతల నివాసస్థానమనియు పూజిస్తాము. సమస్త చరాచర జగత్తును ఉచ్చ నీచ భేదము లేకుండా సమదృష్టితో చూచి పూజించి ప్రేమించి గౌరవించగల దివ్య మతమే హైందవము. సర్వం ఖల్విదం బ్రహ్మ, సర్వం విష్ణుమయం జగత్, సర్వం శివమయం జగత్ అని మహావాక్యములు మత్తపరతరం నాన్యతు కించిదస్తి ధనం జయ అన్న గీతాచార్యుని బోధ ఈ ప్రపంచమంతా త్రైమూర్తిక స్వరూపమే అని చాటుతున్నాయి. సమస్త చరాచర ప్రాణికోటి యందు ప్రేమ, దయా, కరుణ కలిగి ఉండాలని గీత బోధిస్తుంది. సమస్త ప్రాణులు భగవత్స్వరూపులు, నారాయణ స్వరూపులు కనుక సర్వభూతదయ కూడా పరమోత్కృష్టమైన ధర్మములలో ఒకటి. ధనికులు, పేదవారు, విశిష్టకుల సంజాతులు, సమస్త చరాచర ప్రాణికోటి యందు ప్రేమ, దయా, కరుణ కలిగి ఉండాలని గీత బోధిస్తుంది. సమస్త ప్రాణులు భగవత్స్వరూపులు, నారాయణ స్వరూపులు కనుక సర్వభూతదయ కూడా పరమోత్కృష్టమైన ధర్మములలో ఒకటి. ధనికులు, పేదవారు, విశిష్టకుల సంజాతులు, అధమవర్గజనితులు, ఉన్నతులు, అల్పులు అనే భేదం చూపకూడదు. ఉత్తమ, మధ్యమ, అధమ అను తారతమ్యమును విడనాడాలి. సర్వప్రాణుల యందు సమదృష్టిని కలిగి ఉండాలని భారతీయ సంస్కృతి మన

అని గురజాడవారు చెప్పినట్టు మనమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచము ప్రజానీకము బాగుపడాలి అని కోరుకోవాలి. తదనుగుణంగా ప్రయత్నించాలి. సర్వే జన సుఖినో భవంతు, సర్వే భద్రాణి పశ్యంతు, సర్వత్ర సన్మంగళాని భవంతు.

0: జగత్తుకు జగదీశ్వరుడు సుఖాలను కలిగేలా చూడాలి. ప్రతి ఇంటా మంగళ కార్యాలు జరగాలి. అందరూ శుభ పరంపరలను చూడాలి. స్వస్తి.
1: చింతన విన్నారు.
2: మీరు ఇంతవరకు చింతన కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యాత శ్రీమతి ఏ కామేశ్వరమ్మ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:30. పొలం పనులు వింటారు.

0: నేటి పొలం పనుల కార్యక్రమంలో రసాయనేతర పద్ధతుల్లో పురుగుల నియంత్రణ కొన్ని ముఖ్యాంశాలు వ్యాఖ్యానం శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వ్యాఖ్యానంలో వింటారు.
1: సాధారణంగా మనం సాగు చేసేటువంటి పంటల్లో ఏదైనా పురుగు కనపడంగానే మనము అరే పురుగు పట్టిందే మందు కొట్టాలి అనేటువంటి ఆలోచన ఎక్కువ మంది చేస్తాం. అది తప్పని చెప్పం, కానీ అసలు పురుగు కనపడంగానే మందు కొట్టాలా లేదా అనేది మటుకు మనకు అవగాహన ఉండాలి. దీని గురించి శాస్త్రవేత్తలు అడిగినప్పుడు ఏం చెప్తారంటే, వాళ్ళు సాధారణంగానే ప్రతి మొక్కకు కూడా కొంత పురుగును తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది, కొంత తెగులను తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది అని చెప్తారు వాళ్ళు. అంటే అర్థమేమిటి, ఏదో ఒక మొక్క మీద ఒక 5-6 పురుగులో లేకపోతే 4 పురుగులో 3 పురుగులో ఉన్నప్పుడు వెంటనే మందు కొట్టక్కర్లేదు అనేది వాళ్ళు చెప్పేటువంటి విషయం. దీని అర్థమైందంటే అది చేసేటువంటి నష్టము మన పంట దిగుబడి మీద పడదు, అది నివారించడానికి మనం పెట్టేటువంటి ఖర్చు అది పంటకు చేసేటువంటి నష్టం కన్నా ఎక్కువ ఉంటుంది అనేది వాళ్ళు మనకు తెలియజేసేటువంటి అంశం. ఇంగ్లీష్లో రకరకాల పేర్లు పెట్టుకుంటారు, ETL లెవెల్ అంటుంటారు, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్, అంటే ఆర్థిక నష్ట పరిమితిని మించినప్పుడే మనం మందులు కొట్టాలా, అప్పుడు దాకా పురుగు చేసే నష్టాన్ని మనం భరించవచ్చు అనేది వాళ్ళు చెప్పేటువంటి అంశం. ఇది మటుకు ప్రతి రైతుకు అర్థం కావాలి. ఇది కూడా పంట దశను బట్టి ఎన్ని పురుగులు ఉండొచ్చు, ఎన్ని పురుగులు మనం ఉన్నా కూడా మందులు కొట్టకుండా వదిలేయచ్చు అనేది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి దీని మీద ముందు మనం అవగాహన తెచ్చుకోవాలి. ఇది అవగాహన రావాలంటే ఏం చేయాలి, మనం పంటను పరిశీలించడం నేర్చుకోవాలి. పొలాలకు వెళ్ళి మనం మొక్కల మీద అసలు ఏం పురుగులు ఉన్నాయి, ఏమిటి, ఎలా ఉంది పంట అనేది గమనించుకోవాలి. దీనికి తోడు మరొక ముఖ్యమైన అంశం కూడా ఉంది. ఇక్కడ మామూలుగా పురుగు చూడంగానే ఇది మనకి పంటకు నష్టం చేస్తుంది అని ఆలోచించక్కర్లా. అన్ని పురుగులు నష్టం చెయ్యవు, వాటిల్లో మనకు సహాయం చేసేటువంటి పురుగులు కూడా ఉంటాయి. అసలు సహాయం చేసే పురుగేది, నష్టం చేసే పురుగేది అనేది కూడా మనకు తెలియటం చాలా చాలా ముఖ్యం. గతంలో వ్యవసాయ శాఖ వాళ్ళు పొలం బడి కార్యక్రమం పెట్టి రైస్ సోదరులందరూ కూర్చోబెట్టి వరి మీద మరి ఈ పురుగు మనకి మేలు చేస్తుంది, ఈ సాలిడ్ మేలు చేస్తుంది, మిరిడ్ పురుగు మేలు చేస్తుంది, ఇలా మేలు చేసేటువంటి పురుగులన్నీ తెచ్చి రైతులకు అందరికి చూపించేవాళ్ళు. ఇవి పొలంలో కనిపిస్తే మందు కొట్టకూడదు, ఇవి ఎక్కువ ఉంటే ఇంక అసలు కొట్టకూడదు అనేది వాళ్ళు మనకు తెలియజేసేటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ముఖ్యంగా వరి పంట తీసుకున్నట్లయితే సాలీళ్ళు చాలా చాలా సేవ చేస్తాయి, కాబట్టి సాలీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు వరి మీద మందులు కొట్టక్కర్లేదు. ఎందుకంటే అవి వాటి గూడు కట్టుకొని రకరకాల పురుగుల్ని నియంత్రిస్తూ ఉంటాయి. ఇదొకటి మనం ముఖ్యంగా గమనించాలి. అలాగే రసాయనాలు కొట్టకూడదు అని అనుకున్నట్లయితే మనకు రకరకాల మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలు ఏమిటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉదాహరణకి ఈ కాండం దొలిచే పురుగు వరి మీద సాధారణంగానే

0: నారులోనే మొదలెట్టింది. నారుమడిలోనే గుడ్లు పెట్టి అవి తర్వాత ప్రధాన పంటకు పోయిన తర్వాత మొక్కలన్నిటికీ పాకి ప్రతి మొక్కకి కూడా ఆశించి ఆ సుడులన్నీ లాగేస్తే వచ్చేలాగా పడైపోతాయి. దాన్ని నివారించడానికి మొదట్లోనే నారులోనే మనము నారు పీకి నాట్లేసే మధ్యలో ఆ కొనలన్నీ తుంచేసి నాశనం చేసేస్తే గుడ్ల సముదాయాలన్నీ కూడా నాశనం అవుతాయి. చాలా సులువైన పని, ఇది ఒకటి చేసుకోవచ్చు. అలాగే లింగాకర్షక బుట్టలు, మామూలుగా మనకి పొలం పైన చాలా చిలకలు తిరుగుతూ ఉంటాయి, చిలకలు అంటాం, అంటే తల్లి రెక్కల పురుగులు చిలకలు అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఇవి అక్కడక్కడ ఎగురుతూ ఉంటాయి. ఎగిరేటువంటి ఈ పురుగులు మన పంటకు సంబంధించినటువంటి పురుగు గుడ్లు పెట్టేదేనా అనేది తెలుసుకోవాలి. దానికి ఎట్లా, కొంతమంది రైతు సోదరులు గుర్తిచ్చేస్తారు, కాండం తెలుసు పురుగు రెక్కకు చివరిలో చుక్కలు ఉంటాయి, ఇట్లా చూసి గుర్తుపెట్టేస్తారు. కొంతమంది గుర్తుపట్టలేరు. గుర్తుపట్టలేని రైతు సోదరులు లింగాకర్షక బుట్టలు దొరుకుతాయి. దాని మగరెక్కల పురుగుల్ని ఆకర్షించేటువంటి ఆ బుట్టది, దాంట్లోకి మగరెక్కల పురుగులు అన్ని వచ్చి పడతాయి. ఎక్కువ పడ్డాయనుకోండి, రాబోయేటువంటి పురుగు ఉద్ర చాలా ఎక్కువ ఉండబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు మనము గుడ్లు పెట్టబోతుంది కాబట్టి ట్రైకోగ్రామ అట్టలు మొదలు పెట్టాలి. అట్టల్ని తెచ్చుకొచ్చుకొని చిన్న చిన్న ముక్కలు చేసి ఆకులు వెనక భాగంలో కుట్టేస్తే దాంట్లోంచి వచ్చేటువంటి కందిరీగలన్నీ కూడా ఈ కాండంతోచే పురుగు గుడ్లను నాశనం చేస్తూ ఉంటాయి. ఎంత సులువైన పని, పురుగు బయటికి రాకముందే నాశనం చేసినాయి. ఇలా ప్రతి పురుగుకి ఏదో ఒక మార్గం ఉంటుంది. కొన్ని బూజులు మరి పురుగులను నాశనం చేస్తూ ఉంటాయి, బెవేరియా అని, వెత్తిశీలియం అని, ఇలా రకరకాల బూజులు ఉన్నాయి, చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మెటారైజం ఒకటి. అంతేకాకుండా మనకి వైరస్ కణాలతోటి మనము ఈ పురుగులు నియంత్రించేటువంటి ఎన్పి వైరస్ ద్రావణాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకుందాం. అలాగే తెగుళ్ళు నియంత్రించేటువంటి ట్రైకోడెర్మా విరిడి, అలాగే సూడోమోనస్, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, వాటిని సద్వినియోగపరుచుకుందాం. ఇలా రసాయనాలు వాడకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి రకరకాల మార్గాల్లో మనం చేస్తూ ఉంటే కొంత పురుగుని నియంత్రించవచ్చు. దానికి తోడు సహజంగానే పురుగు మందులు ఎప్పుడైతే పొలాల్లో లేవో పక్షులు తిరుగుతూ ఉంటాయి, అలాగే మనం సహాయం చేసేటువంటి పురుగులన్నీ తిరుగుతూ ఉంటాయి, అవే కొంత నియంత్రిస్తూ ఉంటాయి. ఇంకొన్ని విషయాలు ఏంటంటే కొన్ని రకాల తెగుళ్ళు ఎక్కువగా పక్కన ఉన్నటువంటి కలుపు మొక్కల నుంచి మన పంటకు వస్తూ ఉంటాయి. అందుకే పక్కన ఎక్కువగా కలుపు మొక్కలు లేకుండా చూసుకున్నట్లయితే ఈ తెగుళ్ళ వ్యాప్తి, ముఖ్యంగా అగ్గి తెగుళ్ళు లాంటి తెగుళ్ళ వ్యాప్తి మన పంట మీదకి రాకుండా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎరువులు వేయటం కూడా, నత్రజని ఎరువులు, యూరియా లాంటివి ఎక్కువ వేయటం వల్ల కూడా పురుగు వ్యాసించడం ఎక్కువ అవుతుంది. అనవసరంగా నత్రజని ఎరువుల్ని వేయటం మంచిది కాదు. ఇలా మనం అన్ని రకాల మార్గాలను వెతుక్కున్నట్లయితే రసాయనాలు వాడాల్సినటువంటి అవసరం క్రమక్రమంగా తగ్గిపోయింది. కొంతకాలానికి అసలు రసాయనాలే వేయాల్సినటువంటి పని ఉండకుండా మనం వ్యవసాయం చేసుకోవడానికి మన భూమి కానీ మన పొలం కానీ సిద్ధమవుతుంది. ఇది మనం ఆలోచించుకుంటూ పోతే కాస్త కాస్త పొలాల్లో మనం ఈ ప్రయత్నం కనుక చేసుకున్నట్లయితే మనకు ఫలితాలు తెలుస్తాయి, దాన్ని బట్టి మనం అమలుపరుస్తాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 4:42:37. మీరు ఇంతవరకు పొలం పనులు కార్యక్రమం విన్నారు. నేటి పొలం పనులు కార్యక్రమంలో రసాయనేతర పద్ధతుల్లో పురుగుల నియంత్రణ కొన్ని ముఖ్యాంశాలు వ్యాఖ్యాత శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వ్యాఖ్యానంలో విన్నారు.

రైతులకు వాతావరణ సమాచారం అంటారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రైతుల వాతావరణ బులెటిన్లోకి వస్తే, తదుపరి 24 గంటల వరకు చెల్లుబాటులో అనే సూచన. తేలికపాటి నుంచి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.

వాతావరణ సమాచారంన్నారు. నేటి పల్లె సీమలు కార్యక్రమంలో, నేడు ప్రసారమయ్యే పల్లె సీమల్లో సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు పల్లె సీమల కార్యక్రమం వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వార్తలు వింటారు. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం సంస్కృతంలో ఢిల్లీ నుంచి వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి 2 రోజుల పాటు 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై అమలు చేసిన చర్యల నివేదికతో ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఆర్థిక వృద్ది, సంక్షేమం, పెట్టుబడులు, సాంకేతికత, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. సదస్సులో మొదటి రోజైన ఈరోజు స్థూల రాష్ట దేశీయోత్పత్తి, జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర విజన్, సూపర్ సిక్స్ పథకాలు, తాగునీరు, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య, సులభతర వాణిజ్యం, జలధార వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమారుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పందించారు. శాసనసభలో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం సరికాదని అన్నారు. సామాజిక అసమానతలకు తమ ప్రభుత్వం తావివ్వదని స్పష్టం చేశారు. ఈ నెల 6వ తేదీ నుంచి చోటు చేసుకున్న వరుస ఘటనలపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభలో ప్రకటించారు. శాసనసభ ప్రాంగణం వద్ద మహిళలకు ఇబ్బంది కలిగించిన ఘటన, విధుల్లో ఉన్న సిబ్బందికి సంబంధించిన ఘటనలపై విచారణ చేపడతామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలో తదుపరి పర్యాటక అవకాశ కేంద్రంగా భారత్ అనే ఇతివృత్తంతో ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని, పనులు పూర్తయిన తర్వాత నిర్వహణలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనుల పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామాన్ని పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. త్వరలో గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి అభివృద్ది పనుల నాణ్యతను పరిశీలిస్తానని చెప్పారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని గొట్లూరు గ్రామంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. ఓబీసీల సంక్షేమం సాధికారతకు ప్రధానమంత్రి నరేంద్ర

0: మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: ఒక బీసీ మొట్టమొదటిసారిగా ఈ దేశ చరిత్రలో ప్రధానమంత్రి సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి వెంట ఉంటూ అందరి అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టడం కావచ్చు, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు లేదా ముద్ర రుణాలు ఇచ్చి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలని సంకల్పించిన, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలాగ పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చిన, లేదా మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి గ్రామాలకు రహదారులు నిర్మించిన, హైవేల నిర్మాణం చేస్తున్న, లేదా వందే భారత్ లాంటి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదలు కూడా సౌకర్యవంతంగా ప్రయాణం చేయగలిగిన ఇవన్నీ ఒక బీసీ ప్రధానమంత్రిగా చేశాడు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు 7 రైల్వే కారిడార్లలో అదనపు లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 11,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా హౌరా చెన్నై, ముంబై చెన్నై వంటి మార్గాల్లో అదనపు రైల్వే లైన్లు నిర్మించనున్నారు. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. హౌరా చెన్నై కారిడార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ మీదుగా 4 లేన్ల రైల్వే మార్గం అభివృద్ది చేయనున్నారు. ముంబై చెన్నై కారిడార్లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా అదనపు లైన్లు నిర్మించనున్నారు. అలాగే తెలంగాణలో ఘట్కేసర్, కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మేర 4 లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. సైబర్ నేరాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్లో త్వరలో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలియజేశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సైబర్ నేరాల సమన్వయ కేంద్రం, రాడార్ వింగ్, సైబర్ ల్యాబ్ విభాగాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, సైబర్ నేరాలపై నిఘాకు ప్రతి జిల్లాలో 20 మంది సైబర్ కానిస్టేబుళ్లను నియమిస్తున్నామని తెలిపారు. సాంకేతికత సమన్వయంతో సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ వెల్లడిస్తూ,
2: విజయవాడ సిటీ కమిషనరేట్ లిమిట్స్ లో ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి ఒక ల్యాబ్ లాగా మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్ కి కంట్రీలో బాగా ఫోకస్ ఉంది. మేము సైబర్ వార్ రూమ్ ఒక పెడుతున్నాము స్టేట్ లెవెల్లో. అట్లాగే ప్రతి జిల్లాలో కోఆర్డినేషన్ సెంటర్స్ సైబర్ క్రైమ్ కి స్పెషల్ టీమ్స్ ఇస్తున్నాము. కొత్త కానిస్టేబుల్స్ ఇప్పుడు వస్తున్నారు. త్వరగా సైబర్ క్రైమ్ మీద ఒక కంట్రోల్ తీసుకొస్తాం.
0: చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని, ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ఢిల్లీలో జరిగిన సంసద్ రత్న 2026 అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని 16 మంది పార్లమెంట్ సభ్యులకు అవార్డులు అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ, తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్, భారత రాష్ట సమితి వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వ పనితీరు నచ్చకపోతే విపక్షాలు సునిశ్చితంగా విమర్శించాలని, ప్రశ్నించాలని సూచించారు. అయితే ప్రస్తుతం సభలను గందరగోళం చేయడంపైనే విపక్షాలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ పథకం కింద చేపట్టిన అభివృద్ది పనులను కేంద్ర బృందం నిన్న పరిశీలించింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు నగరంలోని మురుగునీటి శుద్ది కర్మాగారం, ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్, అమృత్ పార్కును సందర్శించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్ అమృత్ పథకం కింద చేపట్టిన పనుల వివరాలను కేంద్ర బృందానికి వివరించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది.

సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7 గంటలు దాటి 40 సెకండ్లు. నేటి ప్రసార విశేషాలు వింటారు. నేటి ప్రసారంలో భాగంగా 7 గంటల 5 నిమిషాలకు హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. అనంతరం 7 గంటల 15 నిమిషాల నుంచి 7 గంటల 20 నిమిషాల వరకు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారి ప్రాయోజిత కార్యక్రమం, డాక్టర్ ఉమర్ అలీషా విరచిత బ్రహ్మ విద్యా విలాసం కార్యక్రమం వింటారు. ఎపిసోడ్ 32. అనంతరం 7 గంటల 2 నిమిషాలకు ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే గురించి కొన్ని విషయాలు, అదేవిధంగా బర్త్ యానివర్సరీ ఆఫ్ విశ్వనాథ సత్యనారాయణ కవి సామ్రాట్ తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వారి గురించి కొన్ని వివరాలు, బర్త్ యానివర్సరీ ఆఫ్ కళ్యంపూడి రాధాకృష్ణరావు గణిత శాస్త్రజ్ఞుడు. అనంతరం ఉదయ సమీరాల్లో ప్లేలెట్ వింటారు, చిట్కా నాటిక వింటారు, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. అనంతరం పుష్పాంజలిలో సినీ భక్తి గీతాలు వింటారు. చివరిగా సమాచారం వింటారు సమాచార వాణి ఈనాటి ఉదయ సమీరాల కార్యక్రమంలో. నేటి ప్రసారాల్లో 8 గంటల నుంచి 8:30 నిమిషాలకు హిందీలో మరియు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. అనంతరం 8:30 నిమిషాలకు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో భాగంగా వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం వింటారు. నేటి ప్రసారాల్లో 8:59 నిమిషాల నుంచి 9:30 నిమిషాల వరకు పాటల పల్లకి కార్యక్రమం వింటారు, శ్రోతలు కొన్న పాటలు. అనంతరం 10 గంటలకు స్పెషల్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ పై ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. పాటల పల్లకి కొనసాగుతుంది. 11 గంటలకి మధురిమ కార్యక్రమంలో ఆపాత మధురాలు వింటారు. 11:30 నిమిషాలకు ఏకచిత్ర గానంలో ఒకే చిత్రం నుంచి పాటలు వింటారు. నేటి కార్యక్రమాల్లో భాగంగా 1:33 నిమిషాలకు ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో పుట్టబోయే బిడ్డ మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ జి శ్రావణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఏ బృందా కుమారి. ప్రసార విశేషాలు వింటున్నారు. నేటి ప్రసారాల్లో 2:30 నిమిషాలకు ఫోక్ సాంగ్స్ వింటారు. జానపద రంజని, మహాభారతంలో వీరాభిమన్యుని చరిత్ర బుర్రకథ బై శ్రీ వై రాజు అండ్ బృందం, వంతలు శ్రీ వై శ్రీనివాసరావు మరియు శ్రీ ఎం రవిబాబు. శ్రోతలు గమనించాలి, నేటి ప్రసారాల్లో ఎఫ్ఎం ప్రసారాల్లో 7:30 నిమిషాల నుంచి హిందీ మరియు ఆంగ్ల భాషల్లో మహిళా ఆసియా టీ20 టోర్నమెంట్ దుబాయ్లో జరుగుతున్న సెమీఫైనల్ 1 భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నుంచి రేడియో సెట్ల ద్వారా క్రికెట్ కామెంటరీ వింటారు. నేటి ప్రసారాల్లో 7:45 నిమిషాలకు వికసిత్ భారత్ యాప్ ద్వారా వినవచ్చు. మెలోడీ మ్యాచ్ కూడా యాప్ ద్వారా, మిగతా కార్యక్రమాలు కూడా యాప్ ద్వారా శ్రోతలు వింటారు. రేడియో సెట్ల ద్వారా 7:30 నిమిషాల నుంచి క్రికెట్ కామెంటరీ వింటారు. రాత్రి ప్రసారాల్లో 9:15 నిమిషాలకు స్పాట్లైట్ యాప్ ద్వారా వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు. ఇవి 2029-30 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 10,021 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే మిగతా 5 ప్రాజెక్టులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను, సుమారు 540 కిలోమీటర్లను అనుసంధానిస్తాయి. ఈ ప్రాజెక్టులు సుమారు 52 లక్షల జనాభా కలిగిన 2,100 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాయి. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 7 అధిక సాంద్రత కలిగిన రైల్వే కారిడార్లను 4 లేన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: రైల్వే కి మోడర్నైజేషన్ కా జో కామ్ పిచ్లే 12 వర్షం మే చల్ రహా హై ఉస్మే మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే కంప్లీట్ ఓవర్హాలింగ్ జో రైల్వే కి హో రహీ హై, కంప్లీట్ మోడర్నైజేషన్ హో రహా హై, ఉస్కే ప్రాజెక్ట్స్ ఢిల్లీ సే ముంబై, ముంబై సే చెన్నై, చెన్నై సే కోల్కతా, కోల్కతా సే వాపస్ ముంబై, యే హో గయా గోల్డెన్ క్వాడ్రిలేటరల్. 7 హై డెన్సిటీ కారిడోర్స్ హై, ఉన్ కారిడోర్స్ కి 4 లైనింగ్ కా కామ్ చల్ రహా హై. తో కరీబ్ కరీబ్ 2000 కిలోమీటర్స్ ఐసే హై జో ఆల్రెడీ 4 లైనింగ్ హో చుకే హై.
0: రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల రాకపోకలను వేగవంతం చేస్తాయని, బలమైన అనుసంధానతను, అదనపు సరుకు రవాణా సామర్థ్యాన్ని చేకూరుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో రైల్వే నెట్వర్క్ను విస్తరించి అనుసంధానతను మెరుగుపరుస్తాయని కూడా ప్రధాని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆర్థిక, విద్య, నైపుణ్యాలు, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా మహిళలను దేశ అభివృద్దికి చోదక శక్తులుగా మార్చడమే లక్ష్యంగా భారత్ కృషి చేస్తోందని వాణిజ్య మంత్రి చెప్పారు. భారత్లో దాదాపు 30 కోట్ల మంది మహిళలు బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారని, అలాగే ఎటువంటి క్రెడిట్ హిస్టరీ లేని వారితో సహా స్వయంగా పని ప్రారంభించాలనుకునే మహిళలకు ఎటువంటి పూచీకత్తు లేని రుణాలను అందజేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను దేశాభివృద్దికి

0: వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్ధారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు. నకిలీ నాణ్యత లేని విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాల సీనియర్ నేతలతో ఒక ఉన్నత స్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహిస్తారు. సుసంపన్నమైన ఆత్మ నిర్భర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందించబడుతోందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు, సలహాలు, ఆందోళనలను నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సంప్రదింపుల లక్ష్యమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు సాంకేతికత వ్యవస్థాపకతకు దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ ఇన్నోవేట్స్ 2026 స్మారక ప్రచురణ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఈ ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నేస్ నగరంలో భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ ఆధ్వర్యంలో జరిగిన మొట్టమొదటి భారత్ ఇన్నోవేట్స్ సదస్సుకు సంబంధించిన వివరాలను నమోదు చేసినట్టు చెప్పారు. భారత్ ఇన్నోవేట్స్ యువ ఆవిష్కర్తలను ప్రపంచస్థాయి అవకాశాలు, పరిశ్రమలు, నెట్వర్కులతో అనుసంధానిస్తున్నాయని పేర్కొన్నారు. యువత ప్రతిభను అవకాశాలు, పరిశ్రమలు, ప్రపంచ నెట్వర్కులతో అనుసంధానించినప్పుడు ఎటువంటి అద్భుతాలు సాధించవచ్చునో భారత్ ఇన్నోవేట్స్ నిరూపించిందని ఆయన తెలిపారు. సముద్ర భద్రత, సమృద్దికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావిగేషన్ స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, అంతరాయాలు లేని సముద్ర వాణిజ్యం అత్యంత కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖను సందర్శించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సముద్ర సహకారానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్ శ్రీలంక రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
1: It is this spirit of interdependence that shaped India's approach to Sri Lanka as a true Vishwamitra, a trusted global friend. For India and Sri Lanka, holistic maritime security and mutual prosperity are two sides of the same coin. Together, India and Sri Lanka are well positioned to serve as the closest partners in safeguarding peace, security and stability across the Indian Ocean region.
0: ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ

0: మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక సమయం 7:15:20 స్పాన్సర్ ప్రోగ్రాం వింటారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారి ప్రాయోజిత కార్యక్రమం డాక్టర్ ఉమర్ అలీషా విరచిత బ్రహ్మ విద్యా విలాసం ఎపిసోడ్ 32 వింటారు.
2: శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 550 సంవత్సరాల నుండి భారతావనిలో ఆర్ష సూఫీ వేదాంతాన్ని ప్రబోధిస్తున్న ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది ఒక మతాతీత ఆధునిక మానవతా దేవాలయం. మానవత్వమే మతమని చాటి చెప్తున్న ఆధ్యాత్మిక విద్యా కేంద్రం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 6వ పీఠాధిపతి పండిత ఉమర్ ఆలీషా వారు 1928 నుండి 1945 వరకు పీఠాధిపతిగా ఉన్నారు. వీరు బహుభాషా కోవిదులు, కవి పండితులు. 1901లో తన 16వ ఏటనే బ్రహ్మ విద్యా విలాసమనే ఒక తాత్విక పద్య శతకాన్ని రాశారు. అందులో బ్రహ్మజ్ఞాన అంశాలను సామాన్యునికి సహితం తేలిగ్గా అర్థమయ్యే శైలిలో వారి వంశ గురువు ఆఖైలీషా వారి పేరున తేటగీతిలో పద్యరచన చేశారు. వాటిని విని ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి.

కలుషగత వేషభూష ఆ ఖైలలీష, నేను ఏ రకమైన శరీరమునను నాకు అపకారము లేదు, నేను ఎల్లప్పుడూ ఒక్కలాగుననే ఉందునని భావన చేయువాడు ఆత్మస్వరూపమే అగుచున్నాడు.

కలుషగత వేషభూష ఆఖైలలీష. జీవుడే ఏ విధముగా పరమేశ్వరుడగునను సంశయము తగదు, మాయ క్రమ్మి ఉండుట చేత కనబడడు.

కలుషగత వేషభూష ఆఖైలలీష. నేను వెలిగెడి వాడను గాను అనేది తెలివి తక్కువ మాట. తెలివి చేత తెలియబడుచున్నప్పుడు తనకటువంటి తెలివి ఎందుకు లేదు?

0: కలుషగత వేషభూష ఆ కైలలీష. స్వయముగా ప్రకాశించునది అనుభవ జ్ఞానమునకు అందునది యథార్థమైనది ఎల్లప్పుడూ ఉన్నది ఏ ఇతరమైనది ఆధారముగా లేనిది అయిన ఆత్మ నేను బ్రహ్మస్వరూపుడనను చింతన చే పరమాత్మయగును.
1: శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 550 సంవత్సరాల నుండి భారతావనిలో ఆర్ష సూఫీ వేదాంతాన్ని ప్రబోధిస్తున్న ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది ఒక మతాతీత ఆధునిక మానవతా దేవాలయం. మానవత్వమే మతమని చాటి చెప్తున్న ఆధ్యాత్మిక విద్యా కేంద్రం.
2: మీరింతవరకు శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. డాక్టర్ ఉమర్ అలీషా విరచిత బ్రహ్మ విద్యా విలాసం ఎపిసోడ్ 32. ఇప్పుడు వాణిజ్య ప్రకటన వింటారు.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా?

0: మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఇది అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. టైం 7:20:25. ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట వింటారు. నేటి ఉదయ సమీరాలు కార్యక్రమం నేటి మాటలో ముందుగా వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే సూసైడ్ అనేది చాలా చాలా భయంకరం. ఎంతో ధైర్యం ఉండాలంటారు, కానీ అది పిరికివాలు చేసే పనా, లేదంటే ధైర్యం కోల్పోయా, లేదా ఆ క్షణం మనం ఇంకా ప్రపంచంలో మనకి ఏది లేదు అంటూ యూనో అనాలోచనగా లేదా క్షణిక ఆవేశంలో తీసుకునేది. నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం 10 సెప్టెంబర్ జరుపుకుంటారన్నమాట. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా మనకి సూసైడ్ నివారణకు లేదా ప్రజల్లో ఒక అవగాహన అంటే అవేర్నెస్ కల్పించడానికి 2003 నుండి కూడా ఈ దినోత్సవం మనం నిర్వహించబడుతుంది. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే 2003 ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సహకారంతో స్థాపించబడింది. ఇది జాతీయ సంస్థలు, ప్రభుత్వాలు మరియు సాధారణ ప్రజలను చేరుకొని ఆత్మహత్యలు నిర్వహించేందుకు, వాటిని అరికట్టేందుకు ఒక సందేశాన్ని ఇచ్చే లక్ష్యంతో ముఖ్యమైన ప్రచార మరియు సమాచార ఆధారిత కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. సో ఏంటంటే ఈ రోజుని మనం ఎలాగా అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తూ నో సే నో టు సూసైడ్, ఏదున్నా సరే మనం పెద్దవాళ్ళకు ఇంట్లో ఎవరికైనా చెప్పుకొని ఆ బాధని మనం యూనో దిగమింగుకోవడం లేదా అధిగమించడం, ఓవర్కమ్ చేయాలే తప్ప క్షణిక ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అన్నది నేటి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే యొక్క సారాంశం. దాని యొక్క ఎందుకు జరుపుకుంటున్నావో దానికి సంబంధించిన అనమాట.

ఉదయం సమీరాలు వింటున్నారు. బర్త్ యానివర్సరీ నేడు జయంతి జరుపుకుంటున్నాం మనం. విశ్వనాథ సత్యనారాయణ గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు కవి సామ్రాట్, తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీతగా చెప్పుకోవచ్చు. 1926-27 మధ్యకాలంలో తన బిఏ డిగ్రీని పూర్తి చేస్తూ ప్రారంభంలో బందరు మచిలీపట్నంలోని నోబెల్ కళాశాలలో పైసలు చదివారు. అక్కడ ప్రసిద్ధి కవి చెళ్లపాళ్ పిల్ల వెంకట శాస్త్రి గారి వద్ద విద్యను అభ్యసించారు. విశ్వనాథ సత్యనారాయణ గారు సెప్టెంబర్ 10, 1895 జన్మించారు. కవి సామ్రాట్ అనే బిరుదు కూడా అందుకున్నారన్నమాట. అతని రచనల్లో కవిత్వం, నవలలు, నాటకీయ నాటకం, చిన్న కథలు, ప్రసంగాలు ఉన్నాయన్నమాట. చరిత్ర, తత్వశాస్త్రం, మతం, సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, భాషాశాస్త్రం, మనస్తత్వశాస్త్రం ఇలా స్పృహ అధ్యయనాలు, జ్ఞానశాస్త్రం, సౌందర్యం, ఆధ్యాత్మికత వంటి అనేక రకాల విషయాలను కవర్ చేస్తూ ఈయన తిరుపతి వెంకట కవులు, ద్వయానికి కూడా చెందిన ప్రముఖ తెలుగు రచయిత చల్లపిల్ల వెంకట శాస్త్రి గారి విద్యార్థిగా కూడా ఇందాక చెప్పుకున్నాం మనం. విశ్వనాథ్ గారు ఆధునిక శాస్త్రీయ శైలిలో సంక్లిప్త రీతుల్లో రాశారు కవిత్వాలు. అయితే ఆయన ప్రసిద్ధ రచనలో శ్రీ మద్రా మాయన కల్పవృక్షం, అంటే రామాయణం కోరికలు తీర్చే దివ్యవృక్షం, కిన్నెరసాని పాటలు, మత్స్యకన్య పాటలు, నవల 1000 పడగలు ఇలా ఉన్నాయన్నమాట. అనేక అవార్డులతో ఆయన 1971 పద్మభూషణ్ పురస్కారం, తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డును కూడా అందుకున్నారు. ఇందాక చెప్పినట్లు రామాయణం కోరికలు తెచ్చే దివ్యవృక్షం అనే శ్రీమద్ రామాయణ కల్పవృక్షంకి విశ్వనాథ సత్యనారాయణ గారు తొలి జ్ఞానపీఠ అవార్డును కూడా అందుకోవడం జరిగింది. 20వ శతాబ్దంలో ఆంధ్ర

0: సాహిత్యంకు, ప్రత్యేకించి సాంప్రదాయ సాహిత్యానికి పెద్ద దిక్కుగా అతను చేపట్టిన సాహిత్య ప్రక్రియ లేదు. కావ్యాలు, కవితలు, నవలలు, నాటకాలు, పద్యకావ్యాలు, ప్రయోగాలు, విమర్శలు, వ్యాసాలు, కథలు, చరిత్రలు అతను పాండిత్యం, ప్రతిభలు జగమెరిగినవి. ఈయన మాటల్లోనే నేను రాసిన పద్యాల సంఖ్య ప్రకటింపబడి సంఖ్య సుమారు 20,000 ఉండవచ్చు. నేను చింపివేసినవి 50,000 ఉండవచ్చు. అంటే 50,000కు పైగా ఆయన బయటికి రాకుండా ఉన్నాయి, 20,000 బయటకు వచ్చాయి. అంటే అతను రాసిన రచనలన్నీ కూడా కల్పితలే, 100,000 ఉండవచ్చు అనమాట. అంటే 100,000 పైనే ఉంటాయి. సో విశ్వనాథ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ గారు వర్ణించారు. విశ్వనాథ సత్యనారాయణ గారు సెప్టెంబర్ 10, 1897 కృష్ణా జిల్లాలో నందమూరులో జన్మించారు. అక్టోబర్ 18, 1976 గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో హృద్రోగంతో, అంటే హార్ట్అటాక్తో తుదిశ్వాస విడిచారన్నమాట. నేడు మరో జయంతి ఉంది, బర్త్ యానివర్సరీ ఆఫ్ కళ్యాంపూడి రాధాకృష్ణరావు, గణిత శాస్త్రజ్ఞుడు. మనకి లెక్కలంటే మ్యాథ్స్, సో గణితం, గణిత శాస్త్రం అంటే చెప్పనక్కర్లేదు ఎంత కష్టంగా ఉంటుంది. ఇష్టపడి చేస్తే చాలా బాగుంటుంది. సో ప్రముఖ భారతీయ అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు మరియు గణాంక శాస్త్రవేత్త కళ్యాంపూడి రాధాకృష్ణారావు గారి జయంతి కూడా నేడు జరుపుకుంటున్నాం. గణిత శాస్త్రజ్ఞుడు సెప్టెంబర్ 10, 1920 జన్మించారన్నమాట. గణాంక శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అదేవిధంగా ప్రధాన పురస్కారాలుగా చూసుకుంటే పద్మభూషణ్ 1968, అదేవిధంగా పద్మవిభూషణ్ 2021, అమెరికాకు చెందినటువంటి యుఎస్ నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ 2002, 2002, అంటే అంతర్జాతీయ గణాంక బహుమతి 2023 కూడా, అంటే ఆయన చనిపోయిన సంవత్సరం అనమాట. గణాంక రంగంలో దీన్ని నోబెల్ బహుమతితో సమానంగా భావిస్తారు. ఆగస్టు 22, 2023 కళ్యాంపూడి రాధాకృష్ణరావు గారు తుదిశ్వాస విడిచారు. నేడు ఆయన జయంతి జరుపుకుంటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:27:16. ప్లేలెట్ వింటారు. చిట్కా నాటిక నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి.
1: చీటికి మాటికి వైద్యుడి దగ్గరికి పరిగెత్తకుండా చిన్న చిన్న చిట్కాలతో ప్రాథమిక చికిత్స చేసుకోవటం, అలాగే మంచి ఆరోగ్యం చేకూర్చుకుందుకు ప్రకృతి సిద్ధమైన వనరుల ద్వారా మంచి పద్ధతుల్లో ఆహార విహారాల్ని ఏర్పరచుకోవటం మనకు అనాదిగా వస్తున్నది. అయితే వచ్చిన చిక్కెల ఈ ప్రకృతి వైద్యాన్ని, చిట్కాలని విచక్షణ లేకుండా సొంత పైత్యాన్ని జోడించి అమలు పరిచినప్పుడే వస్తుంది. మరి ఈ కోవకు చెందిన ఈ భార్యాభర్తల హంగామా వినండి.
2: మిమ్మల్ని ఏమిటి, ఇంకా లేవనే లేదా? ఇంకా ఏమిటి అలా జబ్బు కోడిలా పడుకున్నారు? లేవండి లేవండి, ఇవాళ మీరు ఉద్యోగంలో చేరిన రోజండి, మర్చిపోయారా? ఏమిటలా గుడ్లప్పగించి చూస్తారు, లెమ్మంటుంటే
3: అబ్బా ఏమిటో, అలా ఆగని అలారంలా గీ పెట్టేస్తావు, కాసేపు పడుకోని.
2: ఏమిటి ఇంకా పడుకుంటారా? పిల్లలు స్కూల్కెళ్ళి గంటైంది, అసలు ఇప్పుడు టైం ఎంతయిందో తెలుసా? వేపాకులు కాకరాకులు ముద్ద తీసి పెట్టాను కొబ్బరి చిప్పలో.
3: దేనికి?
2: దేనిక, మీ గారపళ్ళు శుభ్రం చేసుకోవడానికి. నిన్ననే మా ఊరు నుంచి లంబోదరం బాబా బర్రింక చెట్టు పుల్లలు తెచ్చాడండి. దాన్ని చక్కగా కుంచెలాగా నమిలి ఈ వేప కాకరాకుల ముద్దలో ముంచి పళ్ళను శుభ్రం చేసుకోండి.
3: పంకజం, ఈ ఒక్కరోజుకి పేస్టుతో పళ్ళు తోముకుంటాను, ఉద్యోగంలో చేరిన రోజు కదా.
2: అందుకేనండి మీకోసం ప్రత్యేకంగా ఈ దంతలేపనం తయారు చేశాను. మీ ఆఫీసులో వాళ్ళు మీ పలువరస నెగనెగా మెరిసిపోతుంటే ఆశ్చర్యపోతారు తెలుసా.
3: పళ్ళు రాలిపోకుండా ఉండాలిగా.
2: ఏమన్నారు? పళ్ళు రాలిపోవడమా? చిట్కాల చిట్టమ్మ గారి గ్రంథం చదివి నా బుద్ధిని ఉపయోగించి తయారు చేశానండి. అసలు ఇంతకీ ఏమిటి, పక్కమించే బేరాలు మొదలు పెడుతున్నారు. లేస్తారా లేదా? ఈ చెంబుడి నీళ్లు నెత్తి మీద గుమ్మరించిన.
3: వద్దు, లేస్తున్నాను లేస్తున్నాను.
2: ఏమిటా గావుకేకలు, పక్కింటి వాళ్ళు జడుచుకుంటారు.

0: పొల్ల నవ్వులుతుంటే నాలిక బెరడు కట్టేస్తుంది. ఇంకా చాలు, పేస్ట్తో తోముకుంటాను ప్లీజ్.
1: ఏమిటలా తెగి ఇదైపోతున్నారు? ఆ పంటికి పట్టిన గార వదిలేటప్పుడు అలాగే ఉంటుంది. ఆ తిన్న పకోడీలు బఠానీలు ఇంత దళసరిని అట్టగట్టించాయి పళ్ళ చుట్టూను. నేను చెప్పినట్టు చేస్తే పళ్ళలో పొల్లలు పెట్టి కెలుక్కుంటూ ఉంటారుగా, ఆ బాధ తప్పుతుంది. తర్వాత మీ కర్మ.
0: అంతేనంటావా? పోనీ నాలిక మామూలుగా శుభ్రం చేసుకోవచ్చా? దానికి ఏమైనా సాధన ఉందా?
1: ఆ, బాగా గుర్తు చేశారండి. ఎంత బుద్ధిమంతులండి మీరు. పచ్చి వెదురు బద్దలు తాటగా చీల్చుంచాను, వాటితో నాలుక క్లీన్ చేసుకోండి.
0: పంకజం, నాలిక తెగిపోతుందేమోనే.
1: తెగితే తెగనేవ్వండి, పేడొదలిపోతుంది.
0: పంకజం.
1: లేకపోతే ఏమిటి, చెప్పింది చెయ్యండి. అయ్యయ్యయ్యో, అవతల కుంకుడుకాయల పులుసు సగం సగం తీస్తూ వచ్చేసాను. ఏం మనిషో, ఏది శాంతం చేయనివ్వరు కదా.
0: కుంకుడుకాయల పులుసా? దేనికి తలంటుతావా కొంప తీసి?
1: అవును. ఏ,
0: ఏం లేదు, షాంపూ కానీ షేకాయ కానీ ఇంట్లో ఉన్నాయేమోనని.
1: అదేనండి మన మూర్ఖత్వం. చక్కగా ప్రకృతి సిద్ధమైన వనరులను ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలండి. బజార్లో దొరికే వాటితో ఎన్నో కల్తీలుంటాయి. ఈ చిట్కాల చిట్టమ్మ చెప్పినట్టు మనకు చౌకగా దొరికే కుంకుడికాయల్ని రుబ్బురోలు పత్రంతోటో ఇనుప గోటంతోటో చితక్కొట్టి,
0: లేకపోతే గ్రైండర్లోనో మిక్సీలోనో వేస్తావా?
1: మీరున్నది ఎంతవరకు చెప్పాను?
0: అదే, ఇనప గోటంతో చితక్కొట్టి.
1: మంచి జ్ఞాపక శక్తి అండి. చూసారా చూసారా, ఇంగువ కాఫీ చిట్కా ఎంత బాగా పనిచేసిందో. అదేనండి ప్రకృతి వైద్య మహిమ.
0: అదే, ఏమిటి కాఫీ తాగితే నాలుగు పీకేస్తోంది అనుకుంటున్నాను, ఇంగువలో కాఫీ ఇస్తున్నావా? నీ అసాధ్యం కూలా.
1: మరేమనుకున్నారు ఈ పంకజం అంటే? ఇంతకీ కుంకుడికాయలు అలా చితక్కొట్టి దానిలో పెద్ద పెద్ద అల్లం ముక్కలు, ఓ తులం మిరియాలు, చెంచెడు గసగసాలు, రెండు మూడు లవంగం మొగ్గలు, నాలుగైదు దాల్చిన చెక్కలు వేసి చక్కగా చూర్ణం చేసుకుని మరుగు నీళ్ళలో ఈ గుండ వెయ్యాలి.
0: వేసి
1: బొబ్బాసి గొట్టంతో చిలికి
0: చిలికి
1: రెండు మూడు కోడిగుడ్లను పగలగొట్టి
0: పగలగొట్టి
1: పున్నపళంగా ఈ ద్రవంలోకి దిమ్మరించాలి.
0: దిమ్మరించి
1: నెత్తిన రొద్దాలి. లేకపోతే ఏమిటండి, పదండి నూ దగ్గరికి. ముందు గోచి పెట్టుకురండి.
0: పంకజం, నీకు ఇది న్యాయం కాదు. ఇలాంటి సెన్సార్ పనులు చేయించడం భార్యకి ధర్మం కాదే. అదీగాక ఇంటికి ఎవరైనా వస్తే నవ్వుతారే పంకజం? ఇలా లుంగితో కూర్చుంటానే ఒప్పుకో ప్లీజ్.
1: నాకే ధర్మాధర్మాలు చెబుతున్నారా? పెద్ద బాల శిక్ష కంఠతా పట్టిన దాన్ని, చిట్కాలో చిరకాల నుంచి పరిశోధన పరిశ్రమ చేస్తున్న దాన్ని ముందు చెప్పినట్టు చేయండి. అయినా ఈ తాపత్రయమంతా నా మంగళసూత్రాలు గట్టిపడ్డం కోసమండి. మీకే అర్థమవుతుందిలేండి.
0: ఏమిటి, మొన్ననేగా నా బోనస్ డబ్బులు పిల్లలు హుండీలో దాచుకున్న డబ్బులు నొక్కేసి నాలుగు కాసులతో పుస్తులు తర చేయించుకున్నావు, ఇంకా మంగళసూత్రం గట్టిపడ్డా అంటేమిటి?
1: అంతేగా మీ మట్టి బుర్రకు అర్థమైంది. మంగళసూత్రం గట్టిపడ్డాం అంటే మీ ఆయుష్ మీ ఆరోగ్యమేనండి.
0: అదా, అదైతే ఇంకెంతో లేదు.
1: ఏమిటా అమంగళ మాటలు? ఈ ప్రకృతి వైద్యం చిట్కాల ప్రయోగం ఎంత అమోఘమైందో మీకేం తెలుసు. సర్లేండి, ఇంకా మీతో మాట్లాడితే పంతేమిలినట్టే. పదండి ముందు గోచి పెట్టుకుని రండి. ఇందా ఈ ఆముదం ఒంటికి రాసుకోండి. ముందు ఇంత మైదాపిండిలో మూర్ఖుండాకు పసరు, మైలుతుత్తం కలిపి రెండు మూడు దురదగుండ ఆకుల చుక్కలు రంగరించి వంటికి పట్టించుకోండి. అన్ని అక్కడ నూతిగట్ట దగ్గర సిద్ధం చేశాను. ముందు మీరు పని కానిస్తూ ఉండండి, నేను లోపలికెళ్ళి చిట్కాల పుస్తకం ఓసారి చూసి తర్వాత ఏం చేయాలో ఆలోచించి వస్తాను. మీరు పని కానిస్తూ ఉండండి.
0: పంకజం, మరీ నన్ను చవలాయన చేసేస్తున్నావు. ఇదేమైనా ప్రకృతి వైద్యమా భూత వైద్యమా? ఏమిటే ఇదంతా? నేను తాంటుకోను.
1: చూసారా చూసారా, ఎంతో కష్టపడి చిట్కాల చిట్టమ్మ పుస్తకం సంపాదించి నా అనుభవం జోడించి మీకోసం మీ ఆరోగ్యం కోసం ఇంత కష్టపడుతుంటే నన్ను ఒక భూత వైద్యురాలుగా జపకడతారా? భగవంతుడా, ఎందుకు ఈ బతుకు? భరించవలసిన భర్తే నన్ను ఇలా తూలనాడుతుంటే నాకేం దిక్కు? నా పిల్లలకి రక్షణ ఏది తండ్రో?
0: సరే సరే సర్లే, ఏడోకు పంకజం ఏడోకు, నువ్వు చెప్పినట్టే చేస్తాను, తలంటుకుంటాను.
1: నాకు తెలుసండి మీది దున్నలాంటి చిచి వెన్నలాంటి మనసు. ఆ కాస్తంత కొబ్బరి పీచు కూడా పట్టుకుని వెళ్ళండి.
0: కొబ్బరి పీచు అదెందుకే?
1: చూడండి శ్రీవారు, కొబ్బరి పీచు కూడా కొన్ని ఔషధ విలువలున్నాయి. దాంతో నలుగు పెట్టుకున్న ఒంటిని రుద్దుకుంటే గచ్చకాయ నునుపు వస్తుందండి.
0: చూడు పంకజం, నా చిన్నతనంలో ఆవుల్ని గేదెల్ని చెరులో కొబ్బరి పీచుతో కడిగి

0: తోముకునేవారు, సరే అంట్లు కూడా తోముకునేవారు. అలాంటిది నా ఒంటిని కొబ్బరి పిచ్చితో రుద్దుకోమంటే ఏమిటోగా ఉంది.
1: అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళకండి, అవతల ఆఫీసుకి టైం అవుతోంది, త్వరగా తెవలండి. వేణీళ్లు కాగుతున్నాయి, అందులో కాస్త గంజి చుక్క వేసి తీసుకొస్తాను. దేనికా? ఒళ్ళు డబ్బు తీసిన అరటి బొందల నున్నబడుతుందండి. పనండి పనండి.
0: పంకజం, నా మాట వినవే, రోజుకో రకం పూలతో పసరతో పళ్ళు తోమిస్తున్నావు, ఇప్పటికే నోట్లో రుచి చచ్చింది, పళ్ళు కదులుతున్నాయి, మాటి మాటికి కాండ్రించి ఉమ్మేసినా నోటి దురద తగ్గడం లేదే. అయినా నీకోసం భరిస్తున్నాను. ఇప్పుడు ఇలా కొత్త రకం తలంటుతో నా నెత్తి నోరు పాడి చేయకే నా మాట విను. అసలే ఈ బట్టతల మీద మిగిలివి నాలుగు వెంట్రుకలు, నీ జుట్టు మాత్రం కొబ్బరి మట్టలా పొడుగ్గా ఉండేది, కొత్తిమీర కట్టలా తయారైంది. ప్రకృతి వైద్యం, చిట్కాల చిత్రాలంటూ ఆ దిక్కుమాలిన కరస్పాండెన్స్ కోర్సు చదివావు, పోరి ఏదో అఘోరించావు. నా మీద నీ ప్రయోగాలని వద్దు, నన్ను వదిలే.
1: వదలను వదలను గాక వదలను. నా మాంగళ్యం గట్టిపడాలంటే ఈ ప్రకృతి వైద్య విధానమే అన్ని విధాలా శ్రేయస్కరమనే నిర్ణయానికి వచ్చేశాను. మీరు ముందు ఒంటికి ఆవతం రాయండి, మొదలు పెట్టండి, చూస్తారేమిటి. నెత్తికి ఆకుల పసరు పట్టించాలి. అబ్బా, ఏ పని తెవలేవరు కదా.
0: ఏం ఆకుల పసరు?
1: గాడిద గరపాకుల పసరు. అబ్బా, అవన్నీ మీకెందుకు? నడవండి నూరు దగ్గరికి.
0: పంకజం పంకజం పంకజం, ఏమి జన్మం ఏమి జీవనము, ఏమి జన్మం ఏమి జీవనము. అయ్య బాబోయ్, ఇదేమిటి తొమ్మ బంకలా ఈ పిండి ఒంటిని పొట్టుకు వదలటం లేదు. కొంప తీసి ఓరి నాయన ఒళ్ళు దొరదేస్తోంది. అయ్య బాబోయ్, ఈ కొబ్బరి పిచ్చి అందుకే తెమ్మంది. ఏమి జన్మం ఏమి జీవనము, ఏమి జన్మం ఏమి జీవనము. అమ్మో, ఒళ్ళు మంటలు పడుతోంది. బాబోయ్, వెంటనే నీళ్లు పోసుకోవాలి. పంకజం, వేణీళ్ళు వేణీళ్ళు ఇంకా కాగలేదా? అయ్య బాబోయ్, ఈవిడ ఇంకా చిట్కాలు పోసుకొని చూస్తోందేమో. అమ్మో, దొరద లాభం లేదు, చన్నీళ్ళైనా పోసేసుకోవాలి. పంకజం పంకజం.
2: అయ్యో అయ్యో అయ్యో, సీతక్కయ్య గారు, మంగమ్మలమ్మ గారు, రామూర్తి బావ గారు, రాజనీయ గారు, మా ఆయన నూతులు పడిపోయారండి. త్వరగా రండి, త్వరగా రండి. దేవుడా, నా తాడు తెగిపోతాను. దేవుడా, ఏ గారి భగవంతుడా, ఆయన ఉద్యోగంలో చేరిన రోజు నేను నూతులోకి జారిపోవాలా. అన్నయ్య గారు, అక్కయ్య గారు, వదిలి గారు, రండి, త్వరగా రండి. ఆయన నూతులో పడిపోయారండి. పిండి వంటలతో పెడదామని నిన్న రాత్రి అంతా ఉపాసం ఉంచాను. భగవంతుడా, నా తాడు తెగిపోతుందేమో.
3: ఏమయ్యా రాజు, ఆ గడకర్రెలా పట్టరా చెప్తాను.
4: ఏమిటి పంకజం, తమ్ముడు గోచి పెట్టావా తలంటి పోయడానికి? ఏమండోయ్, మీ తువ్వాలు చిట్టు పెట్టి తమ్ముడిని బయట తీయండి, ఇక్కడంతా ఆడవాళ్ళు
3: ఉన్నాం. సరే సరే, మనిషిని తీయాలి.
5: ఆరు మాత్రం మెడకు వేయద్దు, చెప్తున్నా.
6: ఎంత మొగుడు పెళ్ళాల దెబ్బలాటైతే మాత్రం అలా నూతులోకి దూకేయడమే. ఏమిటి అగాయిత్యం, మరిది గారిది మరీ విండూరం.
2: కాదక్కయ్యా, చిట్కాల్లో చెప్పినట్లుగా పళ్ళు తోముకోమన్నాను, ప్రకృతి వైద్యంలో చెప్పినట్టు తలంటుకు తయారు చేస్తున్నాను. ఒళ్ళు నలుచుకోమని తర్వాత ఏం చేయాలో చిట్కాల పుస్తకం చూసొచ్చే లోపు అగాయిత్యం జరిగిపోయింది. దేవుడా, నా తాడు తెగిపోతోందేమో.
3: బాగా నీళ్లు మింగినట్టున్నాడు, కడుపు ఉబ్బరించింది, పొట్ట మీద కాలేసి తొక్కండి, నీళ్లు కక్కేస్తాడు.
7: ఏమిటిది పట్టుకుని వదలటం లేదే, చల్లతమ్మ బంక ఏమిటిది చూడండి, గోక్కుంటున్నాడు, స్పృహ వచ్చినట్టుంది చూడండి
5: చూడండి.
3: అదేమిటి కళ్ళు విప్పటం లేదు, ఒళ్ళంతా బరబరా గోకేసుకుంటున్నాడు. ఏదైనా తగని తప్పని రోగం వచ్చిందా కొంపదీసి? ముందు కళ్ళు తెరిపించండి. ఏమోయ్, నీ చీర కొంగు మెలిపెట్టి ఆయన గారి ముక్కులో తిరిపెట్టు.
2: అలాగేనండి. ఏమండి,
0: ఏమిటి, ఎక్కడున్నా నేను?
3: ఎక్కడే, మీ ఇంట్లోనే.
6: తలంటు గుట్టు నూతిలో జారిపడ్డారు మరిది గారు.
0: తలంటా,
1: అలా కేకలు వేస్తున్నారేమిటి? ఏదైనా పీడకలొచ్చిందా? అయినా బారెడు పొద్దెక్కినా లేవకపోతే అలాంటి కలలు రాక మరేం వస్తాయి? లేవండి లేవండి.
0: ఇది కల
8: ఈ కార్యక్రమాన్ని రూపొందించిన వారు శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. ఇందులో నటించి గాత్రధారణ చేసిన వారు శ్రీమతి కె కుమారి, కుమారి వి వెంకటరాణి, కుమారి చిట్టూరి సీతాలక్ష్మి, శ్రీయుతులు కాకరపర్తి సత్యనారాయణమూర్తి, ఎస్టిపి తిరుమలాచార్యులు, టివి రామారావు, ఎంటి నాగేశ్వరరావు. వాద్య సహకారం శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. వ్యాఖ్యాత శ్రీ ఏవి రామారావు.
9: మీరింతవరకు ప్లేలెట్ చిట్కా నాటిక విన్నారు. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి.

పుష్పాంజలిలో వినబోతున్న సినీ భక్తి గీతం సుప్రీం చిత్త నుంచి ఆంజనేయుడు నీవాడు.

పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. అన్నమయ్య చిత్రం నుంచి అదివో అల్లదివో.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఇంతటితో దేశ సమీరాల్లోని పుష్పాంజలి కార్యక్రమం ముగుస్తుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలకు అవుతుంది. మరికొద్దిసేపట్లో ఢిల్లీ కేంద్రం.

0: వెల్కమ్ టు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. అందరు ఈ టైంలో బ్రేక్ఫాస్ట్లు చేస్తూ ఉంటారు, మీ ఏనో మార్నింగ్ రొటీన్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు. వర్కింగ్ డే కాబట్టి ఈరోజు థర్స్డే సెప్టెంబర్ 10, 102 మెగాహెర్ట్జ్ ట్యూన్ చేసి వింటున్న మా శ్రోతలందరికీ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ చెప్పేస్తూ, ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో కూడా వెల్కమ్ చెప్పేస్తూ, మీ డేని అలా హ్యాపీగా యూనో బిజీగా స్టార్ట్ చేసేలోగా చక్కటి ప్రోగ్రామ్స్, అద్దరిపోయి పాటలు మాటలు అన్నీ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మీ ఫేవరెట్ ఆకాశవాణి చోపటి కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఇది అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచాంటూ నేటి కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ముందుగా భరత్ అని నేను నుంచి ఐ డోంట్ నో నో అంటూ జోయా అక్తర్ గారి వాయిస్లో పాట వినేద్దాం. స్టే ట్యూన్డ్.
1: Hola, bienvenido. Disfrutar fiesta. ¡Woo!

0: మరి ఈనాటి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో ప్రతిరోజులాగే వైద్య మంత్రం మీకోసం సిద్ధంగా ఉందన్నమాట. మరి డాక్టర్స్ ఏం చెప్పినా సరే మన అడ్వైజులన్నీ తీసుకోవాలి, పాటిస్తేనే హెల్దీగా ఉంటాం. ఈరోజు వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అనమాట. సో ఆ స్పెషల్ డేని పురస్కరించుకొని మనకి సైకాలజిస్ట్ డాక్టర్ చరిత గారు ఉన్నారు. చరిత గారు ఏం చెప్తారో వారి మాటలోనే చక్కగా వినేద్దాం. స్టేట్యూడ్
1: అందరికీ నమస్కారం అండి. నా పేరు చరిత, నేను సైకాలజిస్ట్ని. సెప్టెంబర్ 10 మనకి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేగా గుర్తించడం జరిగింది. అసలు ఈ సూసైడ్ ప్రివెన్షన్ కోసం ఒక స్పెషల్ డే అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే సూసైడ్ అనేది కేవలం ఒక ఇండివిజువల్ ప్రాబ్లం మాత్రమే కాదు, ఆ పర్సన్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇంకా ఎంటైర్ కమ్యూనిటీ పైన ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మరీ ముఖ్యంగా సూసైడ్ అనేది మనం ప్రివెంట్ చేయగలిగేది, అంటే మన చేతుల్లో ఉన్నా సరే మనం మనుషుల్ని ఆత్మహత్యలకి పాల్పడనివ్వలేం కదా. అందుకని 2003 ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొలాబరేషన్ అయ్యి సెప్టెంబర్ 10 వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రతి 2 సంవత్సరాలకి మనకి థీమ్ ఇంకా కాల్ టు యాక్షన్ అనేది మారుతూ ఉంటుంది. 2024 నుంచి 2026 వరకు తీసుకున్న కాల్ టు యాక్షన్ స్టార్ట్ ద కాన్వర్సేషన్. ఇది మన ఇండియాలో కాన్వర్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే మన సొసైటీలో మెంటల్ హెల్త్ గురించి ఇంకా సూసైడ్ గురించి మాట్లాడటం ఇప్పటికీ ఒక స్టిగ్మాగానే ఉంది. చాలామంది నేను స్ట్రగుల్ అవుతున్నాను అని చెప్పడానికి హెసిటేట్ అవుతూ ఉంటారు. జడ్జ్ చేస్తారేమో అన్న ఒక భయం, వీక్ అనుకుంటారేమో అన్న ఒక భయం, లేదా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో అన్న ఒక భయంతో వాళ్ళల్లో వాళ్ళే మదన పడుతూ సఫర్ అవుతూ ఉంటారు. ఇది మారాలండి. ఇప్పటికైనా స్టిగ్మా అనేది పోవాలి. మన ఇండియాలో సూసైడ్ వల్ల జరుగుతున్న మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. 2023 ఎన్సీఆర్పీ డేటా ప్రకారం 172,000 సూసైడ్ వల్ల మరణించినట్టు రిపోర్ట్లో తేలింది. సూసైడ్ వల్ల మరణాలు అనేటివి మనం ప్రివెంట్ చేయగలం కాబట్టి ఈ సంఖ్యని మనం తగ్గించుకోవాలి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరన్నా సడన్గా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు, సడన్గా సైలెంట్ అయిపోయారు, అందరికీ దూరంగా ఉంటున్నారు, లేదా కొంచెం హోప్లెస్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇగ్నోర్ చేయకుండా బాగానే ఉన్నారా, ఏదన్నా మాట్లాడాలా అంటే మీరు ప్రొఫెషనలే అవ్వాల్సిన అవసరం లేదండి. వాళ్ళతో ఉండి ఎలాంటి జడ్జ్మెంట్ చేయకుండా జస్ట్ కేవలం వింటే సరిపోతుంది. దాని తర్వాత మీరు ప్రొఫెషనల్ హెల్ప్ అనేది తీసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ మెసేజ్, మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇట్లా సూసైడల్ థాట్స్తో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఒక్కళ్ళే ఫేస్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి ఇండియాలో ఫ్రీ గవర్నమెంట్ హెల్ప్ లైన్ నంబర్స్ ఉంటాయి, టెలిమానస్ అని చెప్పి. దీని నంబర్ 144 16 144 16. దీనికి మీరు కాల్ చేయొచ్చు. ఇది మనకి 24/7 ఫ్రీ మెంటల్ హెల్త్ సపోర్ట్ సర్వీస్ అనేది అందించడం జరుగుతుంది. దయచేసి ఒక్కటి గుర్తుంచుకోండి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం దగ్గర ఆగిపోకండి. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది అన్న విషయం మర్చిపోకండి. ఏ సమస్య మన లైఫ్ కన్నా పెద్దది కాదు. ఆ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని ఆలోచించండి, కానీ లైఫ్ని ఎండ్ చేసుకోవాలి అన్న డెసిషన్కి మాత్రం రాకండి. లైఫ్ అనేది చాలా చాలా ప్రెషియస్. మీరు ఒంటరిగా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. యూఆర్ నాట్ అలోన్, వీఆర్ విత్ యూ.
0: నిజమే కదా, మన లైఫ్లో మన చుట్టూ మనకి అందరూ ఉంటారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, అంతకుమించి స్నేహితులు, కొలీగ్స్. లైఫ్ ఇస్ వెరీ ప్రేషియస్ అనమాట. సో లైఫ్లో మనం చాలా హ్యాపీగా ఉండాలి, ముందుకెళ్ళాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, పేషెన్స్తో ఉండాలి. అన్నీ మనకి చాలా అవసరం అంటూ డాక్టర్ చరిత గారు సైకాలజిస్ట్ చక్కటి సందేశం ఇచ్చారు. ఈనాటి వైద్య మంత్రంలో ఆ మంత్రం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటూ నెక్స్ట్ అదిరిపోయే పాట చేసింది అందరికోసం శంకర్ దాదా ఎంబీబీఎస్ నుంచి. ఈనాటి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో చైలా చైలా, స్టే ట్యూన్డ్.
2: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

దేని మీద ఆశపడాను నేను, ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

0: తర్వాతేమైంది?
1: తర్వాత తర్వాతేమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: లైఫే మాయా. ఆ మాయలో మనం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలంటే మనకు కూడా యూనో ఆ మ్యాజిక్ మనలో కూడా ఉండాలి, మన థాట్స్లో ఉండాలి, మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. పాజిటివ్ మెంటాలిటీతో పాజిటివ్గా ముందుకెళ్ళిపోవాలి. అయితే ఇప్పుడు మీకోసం ఒక స్పెషల్, లైఫ్లో ఏంటంటే ఫ్యాషన్ చాలా ఇంపార్టెంట్ కదా, సో ఫ్యాషనబుల్గా ఉండాలి, మనం ఫ్యాషన్ ఫాలో అవ్వాలి, ట్రెండీగా ఉండాలి అంటూ మన కోసం ఈనాటి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో ఫ్యాషన్ మంత్రంతో వచ్చేస్తున్నారు దీప్తి బుసాల. యూకేలో ఉంటారు, ఢిల్లీ నిఫ్ట్లో మనకి ఫ్యాషన్ డిజైనర్గా కూడా చేశారు. సో ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫ్యాషన్ ట్రెండ్ ఫాలో అవ్వాలి, చాలా స్టైలిష్గా ఉండాలని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ అండ్ ఏజ్ అందరికీ ఉంటుంది. సో దీప్తి గారు ఏమంటున్నారు వారి మాటలోనే వినేద్దాం.
2: హలో ఫ్యూచర్ డిజైనర్స్, నేను మీ దీప్తి బుసాల. ఐఎమ్ అ ఫ్యాషన్ డిజైనర్ అండ్ స్టైలిస్ట్. సో ఈరోజు నేను మీ ఒక ఫ్యాషన్ డిజైనర్గా స్టైలిస్ట్గా మీతో కొన్ని టిప్స్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉద్దేశంలో నాకు ఫ్యాషన్ అంటే కేవలం డ్రెస్సింగే కాదు, అది మన వ్యక్తిత్వం, మన యాటిట్యూడ్, మన స్టైల్ని ప్రపంచానికి చెప్పే ఒక భాష అని నేను నమ్ముతాను. సో ఈరోజు ఇలాంటి ఎన్నో టిప్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టైలే మీ స్టోరీ అని నేను నమ్ముతా, బికాస్ మన స్టైల్ అనేది మన పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. ట్రెండ్ ఏదైనా సరే మీకు వచ్చే వేలో అడాప్ట్ చేసుకోవాలి. సో బేసిక్లీ ఫ్యాషన్ ఎప్పుడు కాపీ చేయకండి, క్రియేట్ చేయండి. దట్స్ హౌ పర్సనల్ స్టైల్ ఈస్ బోర్న్. అండ్ కమింగ్ టు ద ఫిట్టింగ్, చాలామంది అనుకుంటారు ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ వేస్తేనే స్టైల్ ఆటోమేటికలీ వస్తుందని, కానీ నిజమైన స్టైల్ అనేది బ్రాండ్ బట్టి కాదు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ బట్టి వస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, టైలర్ వేసుకున్న సింపుల్ డ్రెస్ కూడా మంచి ఫిట్టింగ్ అయితే అది డిజైనర్ పీస్లానే కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు అవర్ వార్డ్రోబ్, చాలామంది వార్డ్రోబ్ ఫిల్ చేసేసి రోజుకు ఒక కొత్త డ్రెస్ వేసుకోవాలనుకుంటారు. బట్ ఫ్యాషన్ అంటే రోజు కొత్త బట్టలు వేసుకోవడం కాదు, మిక్స్ అండ్ మ్యాచ్నే రియల్ స్టైలింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బేసిక్ పీసెస్ లైక్ బ్లాక్ ప్యాంట్స్, వైట్ షర్ట్, డెనిమ్ జీన్స్, న్యూడ్ హీల్స్, ఇవి చాలు. ఇవి ఉంటే మనం 10 డిఫరెంట్ స్టైల్స్ని క్రియేట్ చేయగలం. అండ్ కమింగ్ టు ద కలర్స్, సో డిజైనింగ్లో కలర్స్ ఇస్ ద మెయిన్ థింగ్. లైక్ కలర్స్ మనతో చాలా మాట్లాడతాయి, కలర్స్ మన మూడ్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తాయి. లైక్ ఆఫీస్ లుక్స్ కావాలనుకుంటే లైక్ న్యూట్రల్ టు బేజ్ గ్రే బ్లాక్ పర్ఫెక్ట్ లుక్ ఇస్తుంది. అండ్ పార్టీకి మెటాలిక్స్ అండ్ బోల్డ్ కలర్స్ రాక్ చేస్తాయి. అండ్ మన క్యాజువల్ డేకి అయితే పేస్టల్ షేడ్స్ అయితే సూపర్ ఉంటాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్. అండ్ కమింగ్ టు ద యాక్సెసరీస్, సో డ్రెస్ ఒక్కటే కాదండి, యాక్సెసరీస్ కూడా మన లుక్ని చాలా చేంజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సింపుల్ వాచ్ని పేరప్ చేసిన, ఒక సింపుల్ ఇయర్ రింగ్స్ని పెట్టుకున్న, లేయర్ చైన్స్ వేసిన, బెల్ట్స్ అండ్ సన్ గ్లాసెస్, ఇందులో ఏదో ఏదైనా కూడా మీ డ్రెస్కి తగ్గట్టు వేసుకుంటే అవి ఆటోమేటిక్గా మీకు మేకోవర్ ఇస్తాయి వితౌట్ స్పెండింగ్ మచ్ మనీ. అండ్ కమింగ్ టు ద కాన్ఫిడెన్స్, మన అవుట్ఫిటే మనకి కావాల్సినంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంత స్టైలిష్ డ్రెస్ వేసుకున్నా కాన్ఫిడెన్స్ లేకపోతే లుక్ కంప్లీట్ కాదు. సో రిమెంబర్, కాన్ఫిడెన్స్ ప్లస్ స్మైల్ ఇస్ ఈక్వల్స్ టు కిల్లర్ స్టైల్. సో ఫైనలీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఫ్యాషన్ అంటే ఇంప్రెస్ చేయడం కాదు, ఇంప్రెస్ ఎక్స్ప్రెస్ చేయడం. సో డోంట్ చేజ్ ట్రెండ్స్, చేజ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. ఇది మీ స్టైలిస్ట్ దీప్తి ఇస్తున్న ఒక చిన్న టిప్స్.
1: నైస్ కదా, నిజంగా ఫ్యాషన్ని ఫాలో అవ్వాలి లేదా ఇప్పుడు ట్రెండ్ని ఫాలో అవ్వాలంటే చాలా ఉంటాయి. ఏ దేశంకి వెళ్ళినా ఒక రకమైన స్టైల్ ఉంటుంది, సినిమా సినిమాకి మారిపోతూ ఉంటుంది. టీ షర్ట్స్, షర్ట్స్ జెంట్స్కి, ఫీమేల్కి,

0: సో ఫ్యాషన్ అనేది మనం క్యారీ చేసే కాన్ఫిడెన్స్ బట్టి ఉండదని నేను నమ్ముతాను. సో మన ఫ్యాషన్ మంత్రం విన్నారు కదా ఈనాటి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో, చక్కటి పల్లెటూరు పాట, మంచి పల్లెటూరు విలేజ్ అంటే ఆ వైబ్ భలే ఉంటుంది. సో బలగం చిత్ర నుంచి భీమ్ సిసిరేలు సంగీతంలో మంగ్లీ రామ్ మిర్యాల భీమ్ సిసిరేలు పాటి పాట ఊరు పల్లెటూరు.
1: ఇంకా పెడుతున్నావురా బాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క, ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టావా.

మాటే మంత్రం. మాటకి ఎంత శక్తి ఉందో మనందరికీ తెలుసు. మార్కస్ ఔరేలియస్ ఇలా అంటున్నారు, ద హ్యాపీనెస్ ఆఫ్ యువర్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ థాట్స్. అంటే మన జీవితంలో ఆనందం అనేది మన ఆలోచనల యొక్క మీద, ఆలోచనల యొక్క యూనో క్వాలిటీ మీద, మనం ఏం ఆలోచిస్తాం దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. చివరికి అయినటువంటి బ్రేక్ఫాస్ట్ షోలో మందార మందార సాంగ్

మీరు జాయిన్ చేసి పెట్టినారు 102 MHz రెయిన్బో సాగర్ కేఫ్ఎం. ఇది అలరించే కెరటమాలకించు ఆనందించు అందరికీ. 9:59 దాటిందంటే పాటల పల్లకి మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్. ఎందుకంటే మీరు కోరుకునే పాటలు మీ ఫేవరెట్ ఎఫ్ఎం ఛానల్లో మీకు ఇష్టమైన పాటలన్నీ విని ఆనందించవచ్చు. తెలుగు లేటెస్ట్ సాంగ్స్ అన్ని రిక్వెస్ట్ చేయొచ్చు మీరు వాట్సాప్ సందేశం ద్వారా 6304-7674-36 మన వాట్సాప్ నెంబర్. మీరు కోరుకుంటున్న వినాలనుకుంటున్న పాట పేరు, చిత్రం పేరు, మూవీ నేమ్ టైప్ చేసి క్లియర్గా మీ పేరు, మీ ప్రాంతం పేరు కూడా క్లియర్గా టైప్ చేసి 6304-7674-36 వాట్సాప్ సందేశాన్ని పంపించేసేయండి. ముందుగా మనకి హలో బ్రదర్ మూవీ నుంచి ప్రియ రాగాలే గుండెలో ఉన్న పొంగుతున్న ఈవేళ పాట కోరుతున్నారు కుమార్, చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చిరాజ్ పాలెం, రెడ్డివీధి రామాలయం, ఎన్ఐడి నుంచి. తప్పకుండా

పాటల పలకి అంటుంది మీ రెయిన్బో సాగరిక. నెక్స్ట్ మెసేజ్ మనకు పంపిస్తున్నారు. ఈనాటి పాటల పలకిలో ఆరెంజ్ చిత్త నుంచి నేను నువ్వంటూ అనే పాట మాకోసం వినిపించండి అంటూ ఏం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి కోరుతున్నారు. తప్పకుండా ప్రతాప్ గారు మీకోసం, మహేంద్ర కోసం కూడా. నరేష్ అయ్యర్, నదీషా, యువి జాకీ పాడిన ఈ పాట హ్యారీ జరా సంగీతంలో ఆరెంజ్ మూవీ నుంచి.

మనకి ఇష్టమైన పాటలు, మనకి ఇష్టమైన ఎఫ్ఎంలో, ఫేవరెట్ ఎఫ్ఎంలో వినాలనుకుంటే అది విని ఆనందిస్తే ఎంత బాగుంటుంది. సో వెంటనే కాల్ చేయండి, కాల్ కాదు మెసేజ్ చేయండి, 6304-7674-36 మన వాట్సాప్ నెంబర్. చక్కగా మీరు వినాలనుకుంటున్న పాట పేరు, మూవీ నేమ్, మీ పేరు, మీ పాత పేరు టైప్ చేసి 6304-7674-36 నెంబర్కి వాట్సాప్ చేసేయండి. పరుగు మూవీ నుంచి పాట కోరుతున్నారండి, నమ్మవేమో గాని అందాలా ఎవరాని పాట మాకోసం వినిపించండి. పరుగు చిత్తనించాడు చిత్తూరు జిల్లా నుంచి బాలసుబ్రహ్మణ్యం మరియు రాజు కోరుతున్నారు తప్పకుండా అండి. అండ్ అదేవిధంగా సేమ శాస్త్రి చిత్తూరు నుంచి ఎంత అందమైన, ఎంత అందమైన అందమైన అమ్మాయి లేదా అనుకుంటా తప్పకుండా అండి. మాకోసం ప్లే చేయండి అంటూ జోగాడ, సూరిబాబు, సూర్యకాంతం, సత్యనారాయణ, వర్మ, గాజువాక, బీసీ రోడ్ నుంచి కోరుతున్నారు తప్పకుండా అండి. అదేవిధంగా సంక్రాంతి చిత్తం నుంచి మా కోసం పాట కోరుతున్నారు అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట వినిపించండి అంటూ సత్యరావు, లక్ష్మి, సంతోష్, ప్రసన్న, అభిరామ్, తుమ్మపాలు నుండి కోరుతున్నారు తప్పకుండా అండి.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగులో తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ఇదొలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. లిసన్ ఎంజాయ్ అండ్ షేర్ ద జాయ్. మేము ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కగా పోస్టర్స్ కూడా చేస్తున్నాం, మరియు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో చక్కగా ఎయిర్ విశాఖపట్నం అంటే ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం లేదా ఎఫ్ఎం రెయిన్బో విశాఖపట్నం ఏదైనా సెర్చ్ చేయండి, మనకి ఎయిర్ విశాఖపట్నం కనిపిస్తే చక్కగా సోషల్ మీడియాలోకి వెళ్ళి ఆ పోస్ట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా మా ఎఫ్ఎం రెయిన్బో ఫ్యామిలీలో హ్యాపీగా సోషల్ మీడియాలో కూడా మా పోస్ట్లు అనేది చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనమాట, అంటే ఏ టైంకి ఏ ప్రోగ్రామ్ వస్తుంది, ఎవరి ఇంటర్వ్యూ వస్తుంది, ఇవన్నీ డీటెయిల్డ్గా పోస్టర్స్ అనేవి మెల్లమెల్లగా వస్తూ ఉంటాయి. అవన్నీ మీరు చూసి వెంటనే తెలుసుకుంటూ దానికోసం వెయిట్ చేస్తూ ఆ ప్రోగ్రామ్స్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓన్లీ ఆన్ 102 మెగాహెర్ట్జ్.

మరి ఈనాటి పాటల పల్లకిలో మా కోసం నీ కోసం చిత్రించి టైటిల్ సాంగ్ నీ కోసం నీ కోసం అనే పాట ఈనాటి పాటల పల్లకిలో వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు శ్రీ మహిమ్, శ్రీధర్, పొన్ను, కళ్యాణి కృష్ణారావు, శంకర్రావు, భువనశ్రీ, సూర్యకుమారి, విశాఖపట్నం, బీసీ రోడ్, గాజువాక నుండి. తప్పకుండా అండి, స్టే ట్యూన్డ్.

ఆ పాట ఏదైతే ఉందో అది మీ అందరి కోసమే. ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు అన్నీ కూడా మీ అందరి కోసం, ఎందుకంటే మా శ్రోతలు, మా లిజినెస్ అంటే మాకు ప్రాణం. నెక్స్ట్ మనకి నారీ నారీ నడుమ మురారీ జత నుంచి ఏ వానో తరుముతున్నది, ఇది ఏ వానో తరుముతున్నది అంటూ పాట కోరుతారు రమణ సీతమ్మ నాగులాపల్లి నుంచి. తప్పకుండా రమణ గారు మీరు కోరిన పాట వచ్చేస్తుంది మీ ఫేవరెట్ ఎఫ్ఎం రెయిన్బోలో.

సరిలేరు నీకెవరు చేత నుంచి, హీస్ సో క్యూట్ హీస్ సో స్వీట్ అనే పాట మాకోసం వినిపించాను. ఈనాడు పాటల పల్లకి రెండు మెసేజ్ చేస్తున్నారు. ఈనాడు పాటల పల్లకి శిరీష, శ్రీనివాస్, మోక్ష, గౌతమ్ నాయుడు తోటి నుంచి తప్పకుండా అండి మీకోసం మీరు కోరిన పాట వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: మీ ఫేవరెట్ సాంగ్ వినాలనుకుంటే వెంటనే ఎస్ఎంఎస్ చేసేయండి 6304-7674-36 మన వాట్సాప్ నెంబర్కి, 102 MHz ఎఫ్ఎం రెయిన్బో సాగరికకి. నెక్స్ట్ మెసేజ్ చేస్తున్నారు, ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని ప్రేమికుల రోజు నుంచి పాట కోరుతున్నారు మహేష్ అనంతపూర్ నుంచి తప్పకుండా అండి. అదేవిధంగా ఓయ్ మూవీ నుంచి ఏదైనా పాట మా కోసం అంటూ ప్రజలు వినిపించిన అంటూ వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ రోడ్ నుంచి అడుగుతున్నారు తప్పకుండా అండి. సుందరకాండ నుంచి కూడా మా కోసం పాట వినిపించండి అంటూ మనకి గంగరాజు గారు మరుపాలించుకోవచ్చు. తప్పకుండా అండి, తప్పకుండా.

0: సుబ్బరాజు.
1: వచ్చాను సార్.
0: ఇబ్రహీం.
2: ఇక్కడ ఉన్నా.
0: అశోకుడు చెట్టు నాటించెను. వనజా
3: వచ్చాగా.
0: బాకీజా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక 102 మెగాహెర్ట్స్ వింటున్నారు. 10 గంటలు కావాల్సింది సమయం. మరికొద్ది సేపట్లో ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి
2: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయంతో పాటు మత్స్యరంగం కూడా కీలకమైన పాత్రను పోషిస్తోంది. దేశంలోని కోట్లాది మంది మత్స్యకారులు, చేపల పెంపకందారులు, ఈ రంగంపై ఆధారపడిన ఇతర ప్రజలకు మత్స్యరంగం జీవనోపాధిని అందిస్తోంది. అంతేకాకుండా దేశ ఆహార, పోషకాహార భద్రత, గ్రామీణ ఉపాధి, ఎగుమతులు, ఆర్థికాభివృద్దిలో ఈ రంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అయితే ఉత్పత్తి ఉత్పాదకతలో లోపాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరత, పంటకోత అనంతరం నష్టాలు, మౌలిక సదుపాయాల లోపం, మార్కెటింగ్ సమస్యలు, నాణ్యతా నియంత్రణ వంటి అనేక సవాళ్లు మత్స్యరంగం అభివృద్దికి అడ్డంకులుగా

0: నిలిచాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం 2019-20 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పీఎంఎంఎస్వైను ప్రకటించింది. భారత మత్స్యరంగంలో నీలి విప్లవం తీసుకురావడం, మత్స్యకారులు, ఆక్వా పెంపకందారుల ఆదాయాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, విలువ గొలుసును ఆధునీకరించడం, మత్స్యరంగాన్ని పర్యావరణపరంగా సురక్షితమైన, ఆర్థికంగా లాభదాయకమైన, సామాజికంగా సమ్మిళిత రంగంగా మార్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. 2020 మే 20 కేంద్ర మంత్రివర్గం పీఎంఎంఎస్వైని ఆమోదించింది. అనంతరం 2020 సెప్టెంబర్ 10 మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని మత్స్యశాఖ ద్వారా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. 2020-21 నుంచి 2024-25 వరకు 5 ఏళ్ల కాలానికి మొత్తం 20,050 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ పథకాన్ని ఆమోదించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 9,407 కోట్ల రూపాయలు, రాష్ట ప్రభుత్వాల వాటా 4,880 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అనంతరం ఈ పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించారు. మత్స్య సంపద యోజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: ఆత్మ నిర్భర్ భారత్ కి తాకత్ బనే ఊర్జా బనే కోశిష్ యే హై కి అబ్ ఈ సదీ మే బ్లూ రివల్యూషన్ యానీ మచ్లీ పాలన్ సే జుడే కామ్, వైట్ రివల్యూషన్ యానీ డేరీ సే జుడే కామ్, స్వీట్ రివల్యూషన్ యానీ శహద్ ఉత్పాదన్ సే జుడే కామ్ హమారే గావో కో ఔర్ సమృద్ధ ఔర్ సశక్త కరే. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఇసి లక్ష్య కో ధ్యాన్ మే రఖకర్ బనాయి గయి.
0: పీఎంఎంఎస్వై అమలులో జాతీయ మత్స్య అభివృద్ది బోర్డు ఎన్ఎఫ్డిబిను శిక్షణ, అవగాహన, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలకు నోడల్ ఏజెన్సీగా నియమించారు. పథకం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ, మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్, మత్స్యకారుల సంక్షేమం వంటి అనేక అంశాలపై సమగ్రంగా దృష్టి పెట్టారు. పీఎంఎంఎస్వైని 2 ప్రధాన భాగాలుగా రూపొందించారు. మొదటిది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, సిఎస్, కేంద్ర రంగ పథకం. దీనికి పూర్తి నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చి అమలు చేస్తుంది. రెండవది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, సిఎస్ఎస్, కేంద్ర ప్రాయోజిత పథకం. దీనికి కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా ఆర్థిక సహాయం అందించగా రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తాయి. సిఎస్ఎస్ విభాగంలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు, మౌలిక సదుపాయాలు, పంటకోత అనంతరం నిర్వహణ, మత్స్య నిర్వహణ, నియంత్రణ వ్యవస్థ వంటి ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పథకం ప్రధాన దృక్పథం పర్యావరణపరంగా సురక్షితమైన, ఆర్థికంగా లాభదాయకమైన, సామాజికంగా సమ్మిళితమైన మత్స్యరంగాన్ని నిర్మించడం, మత్స్యకారులు, చేపల పెంపకందారులు, ఇతర భాగస్వాముల ఆర్థిక శ్రేయస్సు, సంక్షేమాన్ని పెంపొందించడంతో పాటు దేశ ఆహార, పోషకాహార భద్రతను సుస్థిరమైన, బాధ్యతాయుతమైన పద్దతిలో సాధించడం దీని విస్తృత లక్ష్యం. ఈ పథకం ద్వారా మత్స్యరంగం యొక్క సామర్థ్యాన్ని వినియోగించుకోవడం, భూమి, నీటి ఉత్పాదక వినియోగం ద్వారా చేపల ఉత్పాదకతను పెంచడం, విలువ గొలుసును ఆధునీకరించడం, నష్టాలను తగ్గించడం, మత్స్యకారులు, చేపల పెంపకందారుల ఆదాయాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, వ్యవసాయ స్థూల విలువ జోడింపులో మత్స్యరంగం వాటాను పెంచడం, ఎగుమతులను ప్రోత్సహించడం, మత్స్యకారులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించడం, మత్స్య నిర్వహణ మరియు నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. గత 5 ఏళ్లలో పీఎంఎంఎస్వై భారతదేశ మత్స్యరంగంలో గణనీయమైన మార్పులకు దోహదపడింది. 2019-20 దేశ చేపల ఉత్పత్తి 14.164 మిలియన్ టన్నులు ఉండగా 2024-25 అది రికార్డు స్థాయిలో 19.5 మిలియన్ టన్నులకు చేరుకుంది. ప్రపంచం మొత్తం చేపల ఉత్పత్తిలో భారతదేశం సుమారు 8% వాటాను కలిగి ఉండడంతో ప్రపంచంలో 2వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా భారతదేశం తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. మత్స్య ఎగుమతుల్లో కూడా గణనీయమైన వృద్ధి నమోదైంది. 2019-20 భారతదేశ మత్స్య ఎగుమతుల విలువ 46,662.85 కోట్ల రూపాయలుండగా 2023-24 అది 60,524.89 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది అంతర్జాతీయ సముద్ర ఆహార మార్కెట్లో భారతదేశ ప్రాధాన్యతను మరింత పెంచింది. ఉత్పత్తి పెరుగుదలతో పాటు ఎగుమతుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ది, సాంకేతికత వినియోగం మరియు మార్కెటు అనుసంధానాల బలోపేతం మత్స్య సంపద యోజన ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ పథకం మహిళల సాధికారతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. లబ్దిదారుల ఆధారిత కార్యకలాపాలు, వ్యవస్థాపకత కోసం మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 60% వరకు, ఒక్కో ప్రాజెక్టుకు గరిష్టంగా 1.5 కోట్ల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించే విధానాలు అమలు చేశారు.

2020-21 నుంచి 2024-25 మధ్య 4,061.96 కోట్ల రూపాయలు విలువైన ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి. వీటి ద్వారా 99,018 మంది మహిళలు లబ్ది పొందారు. శిక్షణ, అవగాహన, సామర్థ్య నిర్వహణ కార్యక్రమాల ద్వారా మహిళలను

0: के लिए जाने वाले लोगों को अपने जीवन का खतरा भी उठाना पड़ता। घर की महिलाएं, पूरा परिवार चिंता में जीता था। हम आधुनिक टेक्नोलॉजी और सैटेलाइट की मदद से इन खतरों को भी कम कर रहे हैं। आज जो ये वेसल कम्युनिकेशन सिस्टम शुरू हुआ है, वो तो हमारे मच्छीमार भाई बहनों के लिए बहुत बड़ा वरदान होगा। सरकार मछली पकड़ने वाले जहाजों पर 1,00,000 ट्रांसपोंडर लगाने जा रही। इसकी मदद से हमारे मछुआरे साथी अपने परिवारों से, बोट मालिकों से, फिशरीज डिपार्टमेंट से, समुद्र की सुरक्षा करने वालों से हमेशा जुड़े रहेंगे।
1: వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడం కూడా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో ఒక ముఖ్యమైన అంశం. మత్స్యశాఖ 100 తీర ప్రాంత మత్స్యకార గ్రామాలను వాతావరణ మార్పులను తట్టుకునే తీర ప్రాంత మత్స్యకారుల గ్రామాలు సీఆర్సీఎఫ్విఎస్గా గుర్తించింది. ఈ గ్రామాల్లో వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మత్స్యకారుల ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కూడా ఈ పథకం ద్వారా వేగంగా విస్తరించింది. 3,040.87 కోట్ల రూపాయలు మొత్తం ఆమోదిత పెట్టుబడితో 52,058 రిజర్వాయర్ కేజ్లు, 27,057 రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్, ఆర్ఏఎస్ బయోఫ్లాక్ యూనిట్లు, రేస్వేలతో పాటు 1,525 సముద్ర కేజ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సాంకేతికతలు పరిమిత భూమి నీటి వనరులతో ఎక్కువ ఉత్పత్తిని సాధించేందుకు సహాయపడుతున్నాయి. బయోఫ్లాక్ టెక్నాలజీ ఈ రంగంలో ప్రత్యేకంగా ప్రాధాన్యత పొందిన సాంకేతిక పరిజ్ఞానాలలో ఒకటి. బయోఫ్లాక్ పద్దతిలో ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను ఉపయోగించి నీటిలోని పోషకాలను తిరిగి వినియోగించుకుంటారు. ఈ సూక్ష్మజీవులు బయోఫ్లాక్స్ అనే గుంపులుగా ఏర్పడి చేపలకు సహజ ఆహారంగా ఉపయోగపడడంతో పాటు నీటి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనివల్ల నీటి మార్పిడి అవసరం గణనీయంగా తగ్గుతుంది. పరిమిత నీటి వనరులతో అధిక సాంద్రతతో చేపల పెంపకం చేయడానికి ఈ పద్దతి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల బయోఫ్లాక్ టెక్నాలజీని అధిక ఉత్పాదకత కలిగిన చేపల పెంపక పద్దతిగా పరిగణిస్తున్నారు. చెరువుల నిర్మాణానికి కూడా పీఎంఎంఎస్వై ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక వ్యక్తి గరిష్టంగా 0.1 హెక్టార్ చొప్పున 2 యూనిట్లకు సహాయం పొందవచ్చు. సమూహాలు లేదా సంఘాల విషయంలో ఒక్కొక్క సభ్యునికి 0.1 హెక్టార్ చొప్పున 2 యూనిట్లను పరిగణలోకి తీసుకుని సహాయం అందించవచ్చు. అయితే ప్రతి సమూహానికి గరిష్ట పరిమితి 0.1 హెక్టార్ చొప్పున 20 యూనిట్లు. పెద్ద, మధ్యస్థ మరియు చిన్న చెరువుల నిర్మాణానికి కూడా ప్రత్యేక నిబంధనలున్నాయి. ఒక వ్యక్తి వద్ద ఒక పెద్ద, ఒక మధ్యస్థ లేదా ఒక చిన్న చెరువు ఏర్పాటుకు సహాయం పొందవచ్చు. సమూహాలు లేదా సంఘాలు గరిష్టంగా 2 పెద్ద, 3 మధ్యస్థ లేదా 4 చిన్న చెరువుల ఏర్పాటుకు సహాయం పొందవచ్చు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల FFPOs విషయంలో ప్రాంత పరిమితులు మరియు పని విధానాలను సంబంధిత అధికారులు నిర్ణయిస్తారు. మత్స్యరంగంలో పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడానికి మరియు విలువ గొలుసును బలోపేతం చేయడానికి పీఎంఎంఎస్వై భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. మొత్తం 3,281.31 కోట్ల రూపాయల వ్యయంతో 58 ఫిషింగ్ హార్బర్లు మరియు ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. అదేవిధంగా 1,568.11 కోట్ల రూపాయల వ్యయంతో 734 ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు, 21 ఆధునిక హోల్సేల్ చేపల మార్కెట్లు, వీటిలో 3 స్మార్ట్ మార్కెట్లు, 192 చేపల రిటైల్ మార్కెట్లు, 6,410 ఫిష్ కియోస్క్లు, 134 విలువ ఆధారిత పారిశ్రామిక యూనిట్లు, 27,297 పంట కోత అనంతర రవాణా యూనిట్లు మరియు డిజిటల్ చేపల వ్యాపారం కోసం 5 ఈ ప్లాట్ఫామ్లకు మద్దతు ఇచ్చారు.
2: భారత్ లంబే సమయ రా ఫిష్ కో ఎక్స్పోర్ట్ కర్తా రహా హై. భారత్ కి ఫిష్ పూర్వీ ఏషియాయి దేశో సే ప్రోసెస్ హోకర్ దునియా కే బజారో తక్ పహుంచతీ హై. ఇస్ స్థితి కో బదల్నే కే లియే ఫిషరీస్ సెక్టర్ కో పహలీ బార్ బహుత్ బడే స్తర్ పర్ మదద్ దీ జా రహీ. మచ్లీ కే వ్యాపార్ కారోబార్ కే లియే అలగ్ మంత్రాలయ సే లేకర్ मछुआरों की नावों के आधुनिकीकरण तक हर स्तर पर प्रोत्साहन दिया जा रहा है. प्रधानमंत्री मत्स्य संपदा योजना के तहत भी गोवा में हमारे मछुआरों को बहुत मदद मिल रही है.
1: మార్కెట్లో మత్స్యకారులు చేపల పెంపకందారులకు చేయూతనిచ్చేందుకు చర్యలు చేపట్టారు. 2195 చేపల సహకార సంఘాలకు 544.85 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంతో చేపల పెంపకందారుల ఉత్పత్తిదారుల సంఘాలు FFPOల ద్వారా మత్స్యకారులు చేపల పెంపకందారులకు మెరుగైన మార్కెట్ అనుసంధానాలు, సామూహిక కొనుగోలు, విక్రయ అవకాశాలు

0: సంస్థలు అధిక లాభదాయకత లభించే అవకాశం ఏర్పడింది. పీఎంఎంఎస్వై పరిధిలో చేపల విలువ గొలుసును మరింత బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది యోజన పీఎంఎంకేఎస్ఎస్వైను 2024 ఫిబ్రవరి 8న కేంద్ర రంగ ఉప పథకంగా ఆమోదించారు. 2023-24 నుంచి 2026-27 వరకు 4 సంవత్సరాల కాలానికి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో దీనిని అమలు చేస్తున్నారు. మత్స్యరంగాన్ని అధికారిక వ్యవస్థలోకి తీసుకురావడం, ఆక్వాకల్చర్ బీమాను ప్రోత్సహించడం, విలువ గొలుసును సామర్థ్యాన్ని మెరుగుపరచడం, సురక్షితమైన చేపల ఉత్పత్తి, నాణ్యత ప్రమాణాలను ప్రోత్సహించడం పీఎంఎంకేఎస్ఎస్వై ప్రధాన లక్ష్యాలు. 2025 ఏప్రిల్ నాటికి ఈ పథకం వేగవంతమైన అమలుకు మద్దతుగా 11.84 కోట్ల రూపాయలు ఆమోదించబడ్డాయి. పథకం కేవలం విధానపరమైన ప్రకటనగా కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమంగా మారిందని సూచిస్తున్నాయి. మొత్తంగా చూస్తే పీఎంఎంఎస్వై భారతదేశ మత్స్యరంగాన్ని సంప్రదాయ పద్దతుల నుంచి ఆధునిక సాంకేతికత ఆధారిత మరియు మార్కెట్ ఆధారిత వ్యవస్థ వైపు తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. చేపల ఉత్పత్తి పెంపుతో పాటు నాణ్యత, నిల్వ, రవాణా, మార్కెటింగ్, ఎగుమతులు, మహిళల భాగస్వామ్యం, వాతావరణ మార్పులకు అనుగుణంగా మారడం, ఉపాధి కల్పన వంటి అంశాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ఈ పథకం ప్రత్యేకత. బయోఫ్లాక్, ఆర్ఏఎస్, కేజ్ కల్చర్ వంటి ఆధునిక సాంకేతికతల విస్తరణ ద్వారా పరిమిత వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశాలు పెరిగాయి.
1: డీప్ సీ ఫిషింగ్ కే లియే మచ్వారో కో ఆధునిక నావ్ దేనే కే లియే సబ్సిడీ దే రహీ హై. కిసానో కీ తరహ హీ మచ్వారో కో భీ కిసాన్ క్రెడిట్ కార్డ్ కీ సువిధా దీ గయీ హై. ఐసే ప్రయాసో కీ వజహ సే బీతే 10 వర్షో మే మచ్లీ ఉత్పాదన్ ఆర్ ఎక్స్పోర్ట్ దోనో మే కయీ గునా బఢోతరీ హుయీ హై. ఆజ్ కేంద్ర సర్కార్ సీ ఫుడ్ ప్రోసెసింగ్ మే భారత్ కి హిస్సేదారీ కో ఔర్ బఢానే కా ప్రయాస్ కర్ రహీ హై. ఇస్సే భవిష్య మే హమారే మచ్వారే సాథియో కి ఆయ్ భీ బహుత్ బడీ వృద్ధి హోగీ, ఉన్కా జీవన్ ఔర్ ఆసాన్ హోగా.
0: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన భారతదేశ మత్స్యరంగంలో ఒక కీలకమైన మార్పుకు పునాది వేసింది. 2019-20లో 14.164 మిలియన్ టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి 2024-25లో 19.5 మిలియన్ టన్నులకు చేరడం, మత్స్య ఎగుమతులు 46,662.85 కోట్ల నుంచి 60,524.89 కోట్ల రూపాయలకు పెరగడం, మహిళలతో సహా లక్షలాది మంది లబ్దిదారులకు మద్దతు అందడం, వేలాది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టడం వంటి పరిణామాలు ఈ పథకం ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి. మత్స్యరంగం అభివృద్ది కేవలం ఉత్పత్తి పెంచడానికే పరిమితం కాకుండా పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సుస్థిర వినియోగం, మత్స్యకారుల సంక్షేమం, మహిళల సాధికారత, మార్కెట్ పారదర్శకత, నాణ్యతా ప్రమాణాలు మరియు వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యంతో ఉండేలా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పీఎంఎంఎస్వై మరియు ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది యోజన పీఎంఎంకేఎస్ఎస్వై వంటి పథకాలు ఈ సమగ్ర దిశలో ముందుకు సాగేందుకు కీలకమైన సాధనాలుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ సహాయం, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ మరియు ఆర్థిక మద్దతు కల్పిస్తే గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన జీవనోపాధి, ఉపాధి మరియు సామాజిక సాధికారత ఎలా సాధ్యమవుతాయో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన చూపుతోంది. అందువల్ల ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన భారతదేశ మత్స్యరంగాన్ని నీలి విప్లవం వైపు నడిపిస్తూ మత్స్యకారులు మరియు చేపల పెంపకందారుల ఆదాయాన్ని పెంచే, ఉపాధిని సృష్టించే, ఎగుమతులను బలోపేతం చేసే, దేశ ఆహార భద్రతకు తోడ్పడే శక్తివంతమైన పథకంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసి ఆధునిక సాంకేతికతను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం, చిన్న స్థాయి మత్స్యకారులకు మార్కెట్ అవకాశాలను పెంచడం, మహిళల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడం, వాతావరణ మార్పులకు అనుగుణమైన మత్స్య వ్యవస్థలను అభివృద్ది చేయడం ద్వారా భారతదేశం ప్రపంచ మత్స్యరంగంలో మరింత బలమైన స్థానాన్ని సాధించేలా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఈ విధంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పీఎంఎంఎస్వై ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాకుండా సవాళ్లను అవకాశాలుగా మార్చి మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరుస్తూ సుస్థిరమైన సమ్మిళితమైన నీలి ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్న కార్యక్రమంగా గుర్తింపు పొందుతోంది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు ఇంతవరకు ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

పాటల పలికి కొనసాగుతుంది. తదుపరి మెసేజ్ మనకి పంపిస్తున్నారు. మ్యాడ్ చెత్త నుంచి కాలేజీ పాప అనే పాట కోరుతున్నారు. మనకి మెసేజ్ పంపిస్తున్నారు కాలేజ్ పాప పాట ప్లే చేయమని. దామోదర రమణ కుమారరావు వెంకటేశ్వరరావు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆరిల్లవ శ్రీకాంత్ నగర్ నుండి. తప్పకుండా అండి.

పాటల పల్కీలో తదుపరి మెసేజ్ చేస్తున్నారు, మా కోసం ఏదైనా పాట అంటే వాళ్ళ నూకల కొండబాబు గారు అడుగుతున్నారు. టైలర్ నూకల కొండబాబు, వరలక్ష్మి, సత్య, మనీష, ఈరోజు మా మనీష తల్లి పుట్టినరోజు సందర్భంగా ఏ సినిమాలో అయినా సరే పాట పర్లేదండి, పుట్టినరోజు సందర్భించి పాట వేస్తారని మనసారా కోరుతున్నామండి. తప్పకుండా ట్రై చేస్తాం. థ్యాంక్ యూ అండ్ సెకండ్ హ్యాపీ బర్త్డే టు మనీషా అండ్ జుమ్మంది నాదం చిత్తం నుంచి పాట వినిపించండి అంటూ సాయి టైలర్ ఎన్వంచల్ నుంచి కోరుతున్నారు. తప్పకుండా అండి సాయి గారు, మీకోసం ఇలాంటి పాట వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మా కోసం బంగారు బుల్లోడు చేత నుంచి మనసు ఆగదు అనే పాట హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోరణాల రేణుక బాలాజీ కోరుతున్నారు తప్పకుండా. అండ్ నెక్స్ట్ సింహా నుంచి పాట కోరుతున్నారు, టైటిల్ సాంగ్ రమ్య, నాని, కృష్ణ, శంకర్, కార్షేడ్ నుంచి టైం తప్పకుండా వేస్తాం. ఆనంద్ మూవీ నుంచి పాట కోరుతున్నారు, వచ్చే వచ్చే అలా మబ్బుల్లారంటూ మీనా పాపారావు ఆరిపాక నుంచి తప్పకుండా ప్లే చేస్తాం. స్టేట్యూన్.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ప్రియమైన నీకు ఉచితం నుంచి మనసున్న ఉన్నది చెప్పాలనున్నది పాట కోరుతున్నారు లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి.

యాస్ మరి పాటల పల్లకీల్లో చక్కగా పాటలు విని ఎంజాయ్ చేస్తున్నారు మా శ్రోతలు కోరిన పాటలు వారి కోసం మీ అందరి కోసం ప్లే చేస్తుంది మీ ఆకాశవాణి పాట కేంద్రం. ఖడ్గం చిత్రం నుంచి ఆహ అల్లరి అల్లరి చూపులతో అనే పాట మా కోసం ప్లే చేయండి అంటూ మునగపాకు నుండి నాగేశ్వరరావు, మంగరత్నం, కార్తీక్, నిరీష, నిర్మల అందరూ కోరిన తప్పకుండా అండి తప్పకుండా ప్లే చేస్తాం. మీరు అందరూ కోరిన పాట మీ ఫేవరెట్ ఎఫ్ఎంలో. అండ్ నెక్స్ట్ ప్రియా ప్రియతమ రాగాలు, సఖీ కుశలమ అందాలు, కిల్లర్ చిత్రం నుంచి మా కోసం పాడింపించండి అంటూ వెంకటలక్ష్మి, జ్యోతి, స్వరూప్, పద్మ, బాలాజీశ్రీ వీళ్ళందరూ కూడా గూడెం గ్రామం శ్రీకాకుళం జిల్లా నుంచి తప్పకుండా వినిపిస్తాం. ప్రేమలేఖ చిత్రం నుంచి చిన్నాదాన ఓసి చిన్నాదాన, మధురవాడ నుంచి సైబ్రి గాడి నుంచి లక్ష్మీ ప్రసన్న, అర్ణవ్, అరవింద్, రమణారావు అందరూ కోరుతా తప్పకుండా తప్పకుండా తప్పకుండా.

శ్రీవారు దొరగారు సీతారామల చిత్త నుంచి ఈ పాట మనకు కోరుతున్నారు. ఈనాటి పాటల పల్లకీలో కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని సభ్యులు.

రెయిన్బోలో క్లాక్ చూపిస్తుంది 11:01. మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. తలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు అంటూ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమా కార్యక్రమంలో ఆపాద మధురాలు ఉంటారు. 1960s, 70s, 80s, 90s నుంచి నేను మీకోసం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి చేశాను, ఇస్తున్నాను. అందులోంచి మీరు చాయిస్, మీరు వాట్సాప్ సందేశాలు పంపించవచ్చు లేదా 6304-7674-36 నెంబర్కి. 6 సాంగ్స్ చెప్తాను, చెప్పాక విని అప్పుడు మీ నెంబర్ చెప్పండి. 126లో మీకు ఏ పాట మీ పేరు మీద వెళ్ళాలనుకుంటున్నారో 6304-7674-36కి మెసేజ్ చేయొచ్చు. ముందుగా 6 పాటలు చెప్పేస్తాను. ఘంటసాల గారి గానంలో లవకుశ చిత్రం నుంచి ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే పాట ఫస్ట్ సాంగ్గా ఈరోజు మధురంలో ఉంటుంది. రెండో పాట అమెరికా అమ్మాయి చిత్రంలో పి సుశీల గారు పాడిన పాట పాడనా తెలుగు పాట అనే పాట సెకండ్ నెంబర్ ఉంటుంది. ఎవరో ఒక మెసేజ్ చేశారు ఆల్రెడీ. తర్వాత తూర్పు పడమర నుంచి ఎస్వి బాలుగారు పాడిన పాట శివరంజని నవరంజని అనే పాట మూడో పాటగా. నాలుగోది లలిత ప్రియ కమలం వసంతం రుద్రవేణ నుంచి ఎస్వి బాలు చిత్ర గారు పాడిన పాట. అదేవిధంగా ఐదో పాటగా అన్వేషణ నుంచి ఎస్ జానకి గారు ఎస్వి బాలుగారు పాడిన పాట కీరవాణి కీరవాణి చిలకల కొలిచి అనే పాట అన్వేషణ నుంచి ఐదో పాట. ఆరో పాటగా గీతాంజలి చిత్రం నుంచి మంచు కురిసే వేళలో మల్లె విరిసే వేళలో ఎస్పి బాలసుబ్రమణ్యం గారు. అదేవిధంగా చిత్ర గారి పాడిన పాట. సో టోటల్ 6 సాంగ్స్ చక్కగా కోరేసుకోండి, అంటే ఎస్ఎంఎస్ చేసేయండి మీకు ఏ నెంబర్ పాట వినాలనుకుంటున్నారో. దోనేపూడి నాగ సౌజన్య అజయ్ బాబు ధీరేంద్ర మహిర్ బెంగళూరు నుంచి కోరుతున్నారు నెంబర్ 1 మాకోసం అంటూ తప్పకుండా. అండ్ మాకు సాంగ్ నెంబర్ 1 కావాలంటూ

చింతలపూడి రాంబాబు అండ్ చెంగల్రావు పేట తుమ్మాలపల్లి నుంచి తప్పకుండా అండి. అండ్ సాంగ్ నెంబర్ వన్ కోరుతున్నారు, ముసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మిర్సి విజయ, రోజా అండ్ ఫ్యామిలీ రేస్వాన్ పాల్ నుంచి శివ టైలర్స్ కోరుతున్నారు నెంబర్ వన్. అండ్ కుమార్ టైలర్స్ ఎన్ఐడి జంక్షన్ నుంచి కూడా కోరుతున్నారు నెంబర్ వన్. అండ్ నెంబర్ వన్నే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన జైనుద్దీన్ అండ్ పాట ఒకటో నెంబర్ పాటనే కోరుతున్నారు ముసాపేట నుంచి. మళ్ళీ అదే మెసేజ్ వచ్చినట్టుంది, కుమార్ టైలర్స్ కోరుతున్నారు ఎన్ఐడి నుంచి, రేస్వాన్ పాల్ నుంచి. అండ్ జిఎం శ్రీ గారు నెంబర్ వన్ అండ్ వన్ నెంబర్ వన్. వీరా కనకారావు పార్వతి అడుగుతున్నారు. సో సాంగ్ నెంబర్ వన్ అయితే వినేద్దామండి మనం ఇప్పుడు. లవకాశం నుంచి ఏ నిమిషానికి ఏం జరిగిన స్టేట్మెంట్.

మనకి ఈనాటి మధురంలో మనం ఇచ్చిన పాటల నుంచి సాంగ్ నెంబర్ 3 మా కోసం మాకు కావాలి, మాకు వినిపించండి మా పేరు మీద అంటూ ఎస్ శ్రీనివాసరావు రామలక్ష్మి జంగారెడ్డిగూడ నుంచి కోరుతున్నారండి. మాకు 3 నెంబర్ పాట కావాలి అంటూ ఆదిత్య టైలర్ పిఎన్ కాలనీ శ్రీకాకుళం నుంచి కూడా కోరడం జరుగుతుంది అండి. గంగరాజు గారు మరిపాలెం నుంచి, అదేవిధంగా మూడో పాటనే కోరిన వారు నసీపట్ నుంచి, పినాకిని పాలెం నుంచి రమణమ్మ తాతయ్య రిక్వెస్ట్ చేస్తున్నారన్నమాట తప్పకుండా. వెంకటరమణ లక్ష్మి ఆరులో బాలాజీ నగర్ నుంచి సాంగ్ నెంబర్ 3నే కోరుతున్నారు. అండ్ అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పవన్ కుమార్ వెంకట నాగలక్ష్మి సునీత కూడా సాంగ్ నెంబర్ 3 కోరుతున్నారు. కామేశ్వరరావు భావన సాహితీ రాజా కళ్యాణ్ అండ్ ఫ్యామిలీ ఎంవీపీ నుంచి కోరుతున్నారు సాంగ్ నెంబర్ 3 వినేద్దాం. ఈనాటి మధురంలో ఉన్నటువంటి పాట శివరంజని తూర్పు పడమర నుంచి.

అమెరికా అమ్మాయి చెత్త నుంచి పాడన తెలుగు పాట. మరి ఈనాటి మధురంలో సాంగ్ నెంబర్ 2గా మనం ఇచ్చామన్నమాట, రిక్వెస్ట్ చేస్తారు మీనా పాపారావు ఆరిపాక నుంచి. అదేవిధంగా రెండో పాటనే మా కోసం వినిపించండి అంటూ గౌరవపాల నుండి సత్యనారాయణ, మహేంద్ర, గణేష్, వరలక్ష్మి కోరుతున్నారు. వారితో పాటుగా మనకి అనకాపల్లి జిల్లా మునగపాకు నుండి ఆడారి నాగేశ్వరరావు, మంగరత్నం, నిరీష, నిర్మలా, కార్తిక్ కూడా కోరుతున్నారు అన్నమాట. అంటే సత్యనారాయణ గారు ఆర్పి పేట కంచరపాల నుంచి, అండ్ మరొకరు కూడా కోరుతున్నారు విజయనగరం నుంచి, చిన్నపాల వలస నుంచి రామారావు, రాంబాబు అండ్ ఫ్యామిలీ పెద్ద లిస్టే పెట్టేశారు వాళ్ళు. అండ్ మధురంలో ఈ పాట వినేద్దాం, సాంగ్ నెంబర్ 2గా ఉన్నటువంటి పాట అమెరికా అమ్మాయి నుంచి పాడన తెలుగు పాట.

ఈనాటి పద్యంలో నాలుగో పాటగా ఉన్నటువంటి లలిత ప్రియా కమలం అనే పాట మా కోసం రుద్రవీణ చేత నుంచి ప్లే చేయండి అంటూ కొండలరావు సయానా హెచ్బి కాలనీ విశాఖపట్నం నుంచి మరి నాలుగో పాటనే రిక్వెస్ట్ చేస్తున్నారు వినిపించినట్టు. వేపగుంట నుంచి లతా ధనుంజయ రెడ్డి అండ్ ఫ్యామిలీ, అదేవిధంగా చింతలపూడి రాంబాబు, కాకి అప్పారావు, ఆనందలక్ష్మి, చెంగలరావు పేట తుమ్మలపల్లి నుంచి, అండ్ నాలుగో పాటనే మా కోసం అంటూ రాము, భాగ్య, బాల, అనకాపల్లి నుంచి.

విధంగా రామారావు, సావిత్రి, దేవిశ్రీ, హర్ష, తెక్కలవలస, తెరలం మండలం విజయనగరం నుంచి, అండ్ మోకాడం వేయగలరు అంటూ బి కిరణ్, లీరా, ధనలక్ష్మి, షణ్ముఖ్, కళ్యాణి, శ్రీకాకుళం గుడి నుంచి కోరుతున్నారు. నాలుగవదిగా ఉన్న పాట మనం వినేద్దాం, రుద్రవేణి నుంచి లలిత ప్రియ కమలం.

అన్వేషణ చేతి నుంచి కీరవాణి అనే పాట. కీరవాణి చిలకలా కలిగి. అయితే ఎస్పి బాలసుబ్రమణ్యం గారు, ఎస్ జానకి గారు పాడిన ఈ పాటని మాకోసం ఈనాటి మధురంలో ప్లే చేయండి అంటూ రాంబాబు, రామారావు, అమ్మాజీ, సావిత్రి, ప్రదీప్, తెక్కల వలస విజయనగరం నుంచి, అదేవిధంగా సాంగ్ నెంబర్ 5 ఏ మాకోసం అంటూ కొవ్వూరు శెట్టి పసలపూడి నుంచి, అండ్ 5వ పాట మాకోసం అంటూ వేగి వరలక్ష్మి, దాడి తులసి, పార్వతి, మల్లా వెంకటలక్ష్మి, వేగి గౌరీ కూడా అడుగుతున్నారు. అండ్ 5th సాంగే మాకోసం అంటూ కూడా మెసేజ్ పంపిస్తున్నారు. కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ అండ్ ఫ్యామిలీ తప్పకుండా. అండ్ హ్యారీ పాటర్ గారు మాకోసం కూడా అంటూ దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుండి, వారితో పాటుగా డి బాలాజీ ఫ్రమ్ మనస్తల్లిపురం హైదరాబాద్. మరి ఈ పాట విందాం, ఇంకా మిగిలిన 6వ పాట కూడా దీని తర్వాత ప్లే చేద్దాం. ఎవరు కోరుతున్నారో చూసి కీరవాణి ఫ్రమ్ అన్వేషణ స్టేట్మెంట్.

0: అలాగే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

ఈనాటి ఏకచిత్ర గానంలో జోష్ మూవీ నుంచి అన్ని పాటలు వింటారు. కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. నాగ చైతన్య గారి డెబ్యూ మూవీ జోష్ మూవీ నుంచి. ఇలా గుర్తుంటది కదా, చెప్తే వినవాడు స్టూడెంటే కాదని. మంచి యూత్ఫుల్ మూవీ, చాలా మెసేజ్ కూడా ఉంటుంది. స్టే ట్యూన్డ్.

జోష్ మూవీ నుంచే మెలోడీ సాంగ్ కూడా వేద్దాం. సంగీతం అందించారు సందీప్ చౌతా. ఎవ్వరికీ కనబడదే ప్రేమది ఏరు.

జోష్ అనేది ఒక డిఫరెంట్ మూవీ అండి, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. యూత్ అంటే కాలేజ్ స్టూడెంట్స్ ఎలాగైతే మాదక ద్రవ్యాలకి ఒక డాన్ అంటారుగా, అంటే ఒక టీచర్గా ఉన్న ముఖ్య పాత్ర పోషించిన జేడి చక్రవర్తి గారే పిల్లలను మిస్లీడ్ చేస్తారు. ఆ మిస్లీడ్ నుంచి వాళ్ళు ఎలా బయటపడతారు అనేది చాలా అద్భుతమైన స్టోరీ. డెబ్యూ మూవీతోనే అంత ఛాలెంజింగ్ స్టోరీని తీసుకోవడం, నటించడం నాగ చైతన్య గారికి చాలా గ్రేట్ అని చెప్పాలి. చాలా రిస్క్ కానీ ఈ ఎగ్జిక్యూటెడ్ వెరీ వెరీ వెల్. సందీప్ చౌదరి గారు మ్యూజిక్ మ్యూజిక్ కూడా చాలా హెల్ప్ అయింది. డైరెక్టర్ గురించి మరిన్ని విషయాలు నేను చెప్తాను. ఇప్పుడైతే మే మే మేక ఇది కూడా ఫన్నీగా ఉండదు, పాట విందాం ఫ్రమ్ జోష్.

జోష్ మూవీ గురించి మనం చెప్పుకుంటాం. ఏంటంటే ఏకచిత్ర గానంలో జబ్బీ మూవీగా చెప్పుకున్నాను నాగచైతన్య గారికి. తొలి చిత్రంతోనే ఆయన చాలా షైన్ అయ్యారని నిజం చెప్పాలంటే. డైరెక్టర్ కథ డైరెక్షన్ అన్ని డైలాగ్స్ అన్ని వాసు వర్మ గారే. సో వాసు వర్మ డైరెక్షన్లో అద్భుతమైన యూత్ఫుల్ మూవీ అని చెప్పుకోవాలి. హిట్టా లేదా సూపర్ హిట్టా అంటే అవన్నీ కాదు, మెసేజ్ చాలా క్లియర్గా వెళ్ళిందనమాట. మంచి లాంచ్ అయితే జరిగింది అప్పుడు నాగచైతన్య గారికి. ఏంఐ చేసావే మళ్ళీ రీలాంచ్లు అయినప్పటికీ జోష్ అనేది ఒక డిఫరెంట్ ఛాలెంజింగ్ మూవీ. ఇంకా ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు, హేమ, దేవదాస్ కనకాల చాలామంది తారాగణం ఉంటారు. అండ్ హీరోయిన్ గురించి కూడా చెప్పాలి, రాధాగారు అమ్మాయి కార్తీక కూడా ఈ మూవీతోనే ఆల్మోస్ట్ ఫస్ట్ మూవీ అనే చెప్పుకోవాలి. కార్తీక మళ్ళీ నాగచైతన్య గారు అద్భుతంగా ఈ మూవీలో ఇలాంటి కథను ఎన్ని కూడా నిజం చెప్పాలంటే నిజంగా చాలా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఈనాటి యువతకి అంటే యంగ్ జనరేషన్కి వాళ్ళు చేసిన తప్పులు కానీ వాళ్ళు చేసిన మిస్టేక్స్ కానీ పొరపాట్లు ఇవన్నీ కూడా వేలెత్తి చూపి అవి అంగీకరించడం చాలా కష్టం. అయినా సరే సాహసం చేసి మరీ నాగచైతన్య గారు ఈ మూవీ యాక్ట్ చేయడం, అక్కడే నాగచైతన్య గారికి ఇది ఒక యూనో ఎప్పటికీ ఒక మంచి మూవీగా నిలిచిపోతాను. ఇంకా సందీప్ చౌత గారి మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు, విన్నాం కదా. చిన్న చిన్న బైట్స్ ఉన్నా సరే అవి మీనింగ్ఫుల్ సాంగ్స్గా బయటకు వస్తూ ఉంటాయి అనమాట. డీడీడి కానీ, నీతో ఉంటే కానీ, జిగజిక్క కానీ, అన్నయ్య వచ్చినాడు కానీ, దిల్లాస్ గారు కూడా పాడించారు ఎవరికీ సాంగ్ కానీ, మేమే మాక ఇప్పుడు కాలేజ్ బుల్లోడ. ఈ సాంగ్ చాలా స్పెషల్ సాంగ్ అండి. కాలేజ్ బుల్లోడ సాంగ్ నాకు ఎంత ఇష్టం అంటే అందులో స్టూడెంట్స్కి క్వశ్చన్ చేస్తూ ఉంటాడు, అలాగెందుకు చేస్తున్నారు, ఇలాగెందుకు చేస్తున్నారు. సో ఆ కాలేజ్ బుల్లోడ సాంగ్ నాకైతే భలే అనిపిస్తుంది. రాహుల్ సిప్పలి గంజ్ గారు పాడిన ఈ పాట మనకి సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు చక్కగా రాశారు, చంద్రబోస్ గారు రాశారు. చాలా పాటలు ఇందులో సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు, చంద్రబోస్ గారు ఆల్మోస్ట్ హాఫ్ హాఫ్ రాశారని చెప్పుకోవాలి. చివరి 4 సాంగ్స్, 9 సాంగ్స్ ఉంటాయి, 2-3 బిట్స్, 1 మినిట్ సాంగ్స్. జోష్ మూవీ నుంచి కాలేజీ బుల్లోడ స్టూడెంట్ కుర్రాడ చాలా డెప్త్ ఉంటుంది ఈ మూవీ. ఈ సాంగ్ విన్నప్పుడల్లా నాకు చాలా అంటే యూత్ యంగ్ జనరేషన్ వినాలి, విని బుద్ధి తెచ్చుకోవాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈనాడు ఏకచిత్ర గానంలో మీ ఫేవరెట్ 102 మెగాహెర్ట్స్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బోస్ సాగరిక. ఏదో అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఆకాశవాణి చేపటి కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరికాయల నుంచి కెరటం మాలకించు అందించు అందరికీ పంచు తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు ఈనాటి మధుమంజరి కార్యక్రమంలో. మరి శ్రోతలు కోరినట్లు చక్కగా మీకు ఇష్టమైన పాటలు వినిపిస్తుంది మీ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక 102 MHz పై మధుమంజరి కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర గీతాలు. ముందుగా వినబోతున్న సినిమా పాట కందిరేగ చిత్రం నుంచి చంపకమాల.

తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఈనాటి మధుమంజరి కార్యక్రమంలో వినబోతున్న పాట మజ్ను చిత్రం నుంచి ఓ మేఘంలా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది సేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నతస్థాయి సమాపేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలను సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ పురోగతి సాధించడం పట్ల డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ అభినందనలు తెలిపారు. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారిగా పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇది ఇండో పసిఫిక్లో శాంతి స్థిరత్వాల పట్ల రెండు దేశాలకు పెరుగుతున్న నమ్మకాన్ని, ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబిస్తుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గత నెలలో న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజీరో కోయిజుమితో జరిగిన చర్చల ఫలితమే ఈ పరిణామమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వీర్ గార్డియన్ వంటి విన్యాసాల రూపంలో పరస్పర పర్యటనల మార్పిడి ఈ సహకారాన్ని మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నతస్థాయి సమాపేశం నిర్వహిస్తారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుసంపన్నమైన ఆత్మ నిర్భర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందుతోందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు, సలహాలు నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 20,800 కోట్ల రూపాయలకు

0: గా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమాపేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్టాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు.
1: ఢిల్లీ సే ముంబై, ముంబై సే చెన్నై, చెన్నై సే కోల్కతా, కోల్కతా సే వాపస్ ముంబై, ఏ హోగ్యా గోల్డెన్ క్వాడ్రిలేటరల్. 7 హై డెన్సిటీ కారిడోర్స్ హై, ఉన్ కారిడోర్స్ కి 4 లైనింగ్ కా కామ్ చల్ రహా హై, తో కరీబ్ కరీబ్ 2000 కిలోమీటర్స్ ఐసే హై జో ఆల్రెడీ 4 లైనింగ్ హో చుకే హై.
0: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఆదివారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచంలో మారుతున్న బహుళ ధృవ వాస్తవాలను ప్రతిబింబించడంలో బ్రిక్స్ పాత్రకు ఆయన మద్దతిస్తారని గుటెరెస్ ప్రతినిధి స్టెఫాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిలకడైన వృద్ది, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకులు జీ జిన్పింగ్తో సహా ఇతర నాయకులతో గుటెరెస్ ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించనున్నట్టు దుజారిక్ తెలియజేశారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గోవాలో 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, మౌలిక సదుపాయాలు బాగున్న చోట మూలధన పెట్టుబడులొస్తాయని, మూలధన పెట్టుబడులు ఉన్న చోట ఉపాధి సృష్టించబడుతుందని చెప్పారు. గోవాలో అనేక హైవే, వంతెనలు, ఫ్లైఓవర్, పోర్టు కనెక్టివిటీ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలియజేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలు విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ విమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగించిన ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన్ను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్ధారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు.
1: WHO
0: డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ గాబ్రియేసన్ ఢిల్లీలో జరిగిన ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమాపేశాల సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను కలుసుకున్నారు. ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ సాధించిన ఆరోగ్య పురోగతికి డాక్టర్ టెడ్రోస్ నడ్డాను అభినందించారు. గర్భధారణ నుంచి కౌమార దశ వరకు తల్లులు, పిల్లలకు అండగా నిలుస్తూ ప్రజల చెంతకే ఆరోగ్య సంరక్షణ చేరవేస్తున్న ఆశా కార్యకర్తలు భారత్లో ఒక శక్తివంతమైన ఉదాహరణ అని ఆయన అన్నారు. విస్తరించిన వ్యాధి నిరోధక టీకాలు, సంస్థాగత కానుపులు 78% నుంచి 93% పెరగడం వల్ల మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టడానికి దోహదపడుతున్నాయని డాక్టర్ టెడ్రోస్ అన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు పరమ్వీర్ చక్ర గ్రహీత, కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవాల్దార్ అబ్దుల్ హమీద్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. 1965 నాటి భారత్ పాకిస్తాన్ యుద్దంలో అబ్దుల్ హమీద్ సాటిలేని ధైర్య సాహసాలను, అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేశారని బిర్లా

0: కొనియాడారు. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానసిక ఒత్తిడి ఆందోళనలతో సతమతమయ్యే వారిలో అవగాహన కల్పించి ఆత్మహత్యలు నివారించవచ్చనే భరోసా కలిగించేందుకు 2003 నుంచి ఐఏఎస్పీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ రోజును చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే ఇతివృత్తంతో మానసిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిస్తున్నారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ మానవతా సహాయాన్ని ముమ్మరం చేసింది. గాలింపు, రక్షణ, ఫోరెన్సిక్ ఆపరేషన్లకు మద్దతుగా 130 టన్నులకు పైగా సహాయ సామగ్రిని అందించడంతో పాటు 54 మంది నిపుణులైన సిబ్బందిని నియమించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని, ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత, పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:40. తెలుగు సినిమా పాటలు వింటారు, తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. వినబోతున్న సినిమా పాట అడవి రాముడు సినిమా నుంచి, ఆరేసుకుపోయి పారేసుకుంటాడు హరి.

గామ గామ హంగామా, మనది హాయి చిరునామా. హాయికి చిరునామా మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరికాయ దొలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. వెళ్ళకండి, ఎక్కడికి వెళ్ళకండి, ఎందుకంటే వెళ్ళి పోమాకే పాట మీకోసం వస్తుంది. సాహసం శ్వాసగా సాగిపో ఏఆర్ రహమాన్ సంగీతంలో, వీళ్ళు ఎంజాయ్ చేద్దాం. వెళ్ళి పోమాకే, స్టే ట్యూన్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. సమయం మధ్యాహ్నం 1 గంట దాటి 20 నిమిషాలకు అవుతుంది. మరికొద్దిసేపట్లో విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రీహోల్డ్ భూముల రిజిస్టేషన్లకు ఈరోజు నుంచి అవకాశం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగానిక్ సత్యప్రసాద్ వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ జాతీయ సదస్సును కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. డీఎస్సీ నియామకాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలుపై నివేదికతో సమావేశం ప్రారంభమైంది. సదస్సు ప్రారంభోపన్యాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు పేరిట అభివృద్ది వంటి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. హంద్రీనీవ, వెలుగొండ మొదటి దశ, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: దేశంలో యాజ్ ఆన్ టుడే టోటల్ గా పవర్ గ్రిడ్ సింగిల్ గ్రిడ్ ఉంది, రోడ్ గ్రిడ్ వచ్చేసింది, ఇంకొక పక్క పోర్ట్లు వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, ఉద్యమం ప్రారంభం ఇంకుడు గుంతలు. అది లీడ్ అయ్యేది నేషనల్ లెవెల్లో రివర్స్ గంగా కావేరి లింక్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు 36 ప్రాజెక్టులు 3 ఏళ్లలో పూర్తి చేయాలి, నిర్దిష్టమైన లక్ష్యాలు ఇచ్చాం, ఫైనాన్స్ స్ట్రక్చరింగ్ కూడా చేశాం. అమలు చేసే బాధ్యత డిపార్ట్మెంట్ ది, అదే మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత కలెక్టర్స్ అందరిది.
0: అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో చేపట్టిన రెవెన్యూ సంస్కరణలపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పలు అంశాలను వెల్లడించారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ప్రీహోల్డ్ భూముల రిజిస్టేషన్లకు ఈ రోజు నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించిన 4 లక్షల ఎకరాల భూములపై సమగ్ర విచారణ చేపడుతున్నామని చెప్పారు. భూముల హక్కులకు శాశ్వత పరిష్కారం కల్పించేలా మీ భూమి బ్లాక్ చైన్ సాంకేతికత ఆధారిత ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం 5 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ, ఈ ప్రాజెక్టుల ద్వారా 540 కిలోమీటర్ల మేర రైల్వే మౌలిక సదుపాయాలు అభివృద్ది కానున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్రానికి సంబంధించి అరక్కోణం, రేణిగుంట మధ్య 3, 4 రైల్వే లైన్లు ముఖ్యమైనవని, వీటి ద్వారా తిరుపతి, రాయలసీమ ప్రాంతాలకు రైలు అనుసంధానం మరింత బలోపేతమవుతుందని తెలిపారు. పర్యాటకం, వాణిజ్యం, ప్రాంతీయ అభివృద్దికి ఈ ప్రాజెక్టులు దోహద

0: పడతాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు వారు ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ సభ్యులు ఈరోజు స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీచ్ పరిసరాలను శుభ్రం చేసి వ్యర్థాలను తొలగించారు. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజల్లో స్వచ్చతపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. మరోవైపు విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు సాయంత్రం జరిగే ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులను మంత్రి స్వీకరించారు. ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని ఈ సందర్బంగా మంత్రి సూచించారు. పోషణ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల్లోపు పిల్లలకు సమతుల్య ఆహారం, తల్లిపాల ప్రాధాన్యత, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 75,550 మంది లబ్దిదారుల ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో పోషకాహారం అందిస్తూ కృష్ణా జిల్లాను పోషకాహార లోపాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా సమగ్ర శిశు అభివృద్ది సంస్థ ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విమల తెలుపుతూ,
1: ప్రతి సంవత్సరం పోషణ మాసం నిర్వహిస్తామంటే ఇది 2026 సెప్టెంబర్లో ఈ నెలంతా కూడా ఈ పోషణ మాసం కార్యక్రమాల్లో నిర్వహిస్తాము. 9వ రాష్ట్రీయ పోషణ మాసం ఇది. ఇందులో భాగంగా ఆహార వైవిధ్యము, ప్రోటీను, తర్వాత తాజా వేడి భోజనం ఎలాగా, కమ్యూనిటీ భాగస్వామ్యం ఏమిటి, బాల్య వికాసము మరియు ప్రధానమంత్రి మాతృ వందన యోజన, ఈ అన్నింటి మీద అవగాహన కల్పించుకుంటూ వెళతామండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఏ విధంగా వెళ్లాలనేది కూడా మన అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన చేసుకుంటూ వెళతాము.
0: డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, డీఎస్సీ ప్రక్రియలో ప్రశ్నాపత్రం తయారీ, నియామకాలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇప్పటికే ఈ అంశంపై పలు వివరాలను వెల్లడించామని జగన్మోహన్ రెడ్డి తెలుపుతూ,
2: సాఫ్ట్ వాల్ పేరిట మరో 38 ఉద్యోగాలు ఇచ్చేసినారు పరీక్షలే రాయకుండా. మరికొన్ని కేసుల్లో అయితే సాపే చక్రం తిప్పేశాం, పై నుంచి ఆదేశాలు ఇవ్వడం, కింద దాన్ని అమలు చేయడం. ఏ స్థాయిలో జరిగింది ఈ స్పోర్ట్స్ కోటాలో స్కామ్లు అన్న దానికి చూసుకుంటా పోతా ఉంటే తొవ్వే కొద్దీ అక్రమాల మీద అక్రమాలు కనిపిస్తా ఉన్నాయి. విశాఖపట్నంలో ఏ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కేటగిరీలో అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ ఇచ్చినారు.
0: ఆత్మహత్యల నివారణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం పాటిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 10వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్థితుల కంటే ఆ పరిస్థితులను అధిగమించి ఆలోచించాలన్న అంశంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. చిన్నప్పటి నుండే ఇళ్లలో తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలలో తగిన మానసిక బలం, ఆత్మవిశ్వాసం కల్పించాలని, అప్పుడే ఆత్మహత్యల నివారణ సాధ్యమవుతుందని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. ఆత్మహత్యల నివారణకు రాష్టంలో విస్తృత కార్యాచరణను అమలు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా రాష్టంలో మానసిక ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలల్లో మానసిక ఆరోగ్యంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టెలిమానస్ 1444416 ద్వారా కౌన్సిలింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఆశా, ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులకు మానసిక ఒత్తిడి సంకేతాలను గుర్తించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు

2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్టంలో ప్రీహోల్డ్ భూముల రిజిస్టేషన్లకు ఈ రోజు నుంచి అవకాశం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ జాతీయ సదస్సును కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. డీఎస్సీ నియామకాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో పుట్టబోయే బిడ్డ మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు. ఈ అంశంపై స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ జి శ్రావణి గారు తమ సలహాలు సూచనలు తెలియజేస్తారు. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి.

0: ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన గృహం బిడ్డకైతే గనక తల్లి గర్భమనే చెప్పుకోవచ్చు. అక్కడే ఒక కొత్త జీవితం రూపుదిద్దుకుంటుంది. ఒక తల్లి ప్రశాంతత ఆ బిడ్డకి తొలి రక్షణ అవుతుంది. అందుకే గర్భధారణ కాలం ప్రతి కుటుంబం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఒక అమూల్యమైన సమయం. ఈ అంశం గురించి మనకు అవగాహన కల్పించడానికి ఈరోజు మన స్టూడియోస్లో ఉన్నారు స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ కడగల శ్రావణి గారు. శ్రావణి గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: ఇప్పటి వరకు కూడా మనం చెప్పుకున్నది ఏంటి అంటే తల్లి గర్భంలోనే బిడ్డ అనేది అంటే చాలా సురక్షితంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇలా ఉండే బిడ్డకి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏముంటాయంటారు?
1: బిడ్డ శారీరక మానసిక ఆరోగ్యం అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుందండి. అందరూ ఏమనుకుంటారంటే బేబీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతనే ఆర్ డెలివరీ అయిన తర్వాతనే బేబీ యొక్క శారీరక మానసిక ఆరోగ్యం అనేది డెవలప్ అవుతుంది అని అనుకుంటారు. ఖచ్చితంగా అది నిజం కాదండి. ఎప్పుడైతే తల్లి గర్భంలో బేబీ యొక్క జీవితం మొదలైందో అక్కడి నుంచే బేబీ శారీరకంగా మానసికంగా ఎదుగుతూ ఉంటుంది. ఆ సమయంలో తల్లి యొక్క ఆరోగ్యం, అలాగే తల్లి యొక్క మానసిక పరిస్థితి, తల్లి తీసుకునే పౌష్టికాహారం, అలాగే తల్లి చుట్టూ ఉండే కుటుంబ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.
0: అంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ అంశాలన్నీ తోడవుతాయి అంటారు?
1: ఖచ్చితంగా అండి. తల్లి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మదర్ నుంచి ఎగ్ ఫామ్ అవ్వడానికి, ఎగ్ డెవలప్ అవ్వడానికి ఖచ్చితంగా 90 నుంచి 120 రోజులు పడుతుంది. అంటే ఈ 90 నుంచి 120 రోజుల మధ్యలో తల్లి యొక్క ఆరోగ్యం అనేది పుట్టబోయే బిడ్డ శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది.
0: అయితే శ్రావణి గారు, గర్భధారణకి ముందే తల్లి తన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలా? మరి మీరు ఎంతో ఆరోగ్యంగా బిడ్డ ఉండాలి అని అంటే తల్లి శారీరక ఆరోగ్యం కూడా బిడ్డ మీద ప్రభావితం చూపిస్తుంది అని చెప్తున్నారు.
1: అవును అవును. సో ఖచ్చితంగా తల్లి మాత్రమే కాదండి, తండ్రి కూడా తన ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. మనం అంటూ ఉంటాం కదా, ఎలాంటి విత్తనం వేస్తే అలాంటి మొక్కే వస్తుంది అని అంటారు. అలాగే ఇప్పుడు మనం ఒక బేబీ ఫామ్ అవ్వాలి అంటే తల్లి నుంచి ఎగ్ రావాలి, తండ్రి నుంచి శుక్రకణాలు అనేవి రావాలి. సో తల్లిలో ఈ ఎగ్ డెవలప్ అవ్వడానికి 90 నుంచి 120 రోజులు పడుతుంది. అలాగే తండ్రిలో కూడా ఈ స్పర్మ్ అనేది డెవలప్ అవ్వడానికి 70 to 80 డేస్ పడుతుంది. అంటే ఈ 70 డేస్, ఈ 90 డేస్ మదర్ యొక్క హెల్త్ ఎలా ఉంది, మదర్ ఆరోగ్యం ఎలా ఉంది, అలాగే ఫాదర్ యొక్క ఆరోగ్యం ఎలా ఉంది, ఫాదర్ ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, వీటన్నిటి మీద ఖచ్చితంగా బేబీ ఆరోగ్యం అనేది డిపెండ్ అవుతుంది. సో ఈ ఒక కపుల్ అంటే ఒక భార్యాభర్తలు వాళ్ళ ఫ్యామిలీని ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనుకుంటే గనక ముందుగా వాళ్ళు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్, ప్రీ కన్సెప్షనల్ చెకప్స్ అని అంటారు, అవేమి కాదండి, బేబీని కనాలి అనుకుంటున్నప్పుడు ముందుగా 3 నెలల ముందే వాళ్ళు అవసరమైన టెస్ట్లన్నీ చేయించుకోవాలి. ఈ టెస్టుల్లో ఏమైనా ఒకవేళ తల్లికి కానీ తండ్రికి కానీ మధుమేహం, అలాగే రక్తహీనత ఆర్ రక్తపోటు కానీ ఆర్ ఎనీ థైరాయిడ్ ఇష్యూస్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ముందుగా ఇవన్నీ చెకింగ్ చేసుకుని వాటికి అవసరమైన మందులు వాడి ఆ తర్వాత గర్భధారణ చేస్తే గనక పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం ఖచ్చితంగా బాగుంటుందండి. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ చెకప్ అంటే కొత్తగా ఏమి చేసేది కాదండి. ఇప్పుడు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లోకి చూసుకుంటే గనక ఇప్పుడు 104 వెహికల్స్ అని చెప్పి అన్ని అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ బేసిక్ బ్లడ్ టెస్ట్, బేసిక్ షుగర్ ఎంతుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ ఎంతుంది అనేది చెక్ చేస్తారు, థైరాయిడ్ ఎంతుంది అనేది చెక్ చేస్తారు, ఇద్దరికి మదర్కి ఫాదర్కి ఇద్దరికి చెక్ చేసి అక్కడే మీకు ట్రీట్మెంట్ అందుతుంది. ఆ 104 వెహికల్ దగ్గరే మీకు ట్రీట్మెంట్ అందుతుంది. సో అక్కడే మీరు ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత గర్భధారణ ప్లాన్ చేసుకుంటే బేబీకి వీటన్నిటి వలన వచ్చే చెడు ప్రభావాలని మనం ఖచ్చితంగా తగ్గించగలుగుతాము. ఇది ఒక ఇంపార్టెంట్ విషయము.
0: మనం సాధారణంగా గర్భధారణ అంటే తల్లి ఆరోగ్యం మాత్రమే శ్రద్ధ పెట్టాలి, తల్లి మాత్రమే మనకి ఆరోగ్యంగా ఉండాలి అనే విషయాన్ని మాత్రమే సమాజం కానీ మనం కానీ గమనిస్తున్నాం. కానీ మీరు చెప్పేదాన్ని బట్టి తండ్రి ఆరోగ్యం కూడా బిడ్డ పెరుగుదలకి గాని బిడ్డ శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం అని చెప్తున్నారు.
1: అవును.
0: ఆ విధంగానే గ్రామీణ ప్రాంతాలలో ఒక కొన్ని టెస్ట్లు చేయించుకోవడానికి గ్రామీణ ప్రాంతాలకి అనువుగా అంటే 104 అనువుగా ఉన్నాయి, బాగున్నాయి ఫెసిలిటీస్ అని చెప్తున్నారు.
1: గర్భధారణ చెయ్యాలి అనుకుంటున్నప్పుడు ఆ 3 నెలల ముందే టెస్ట్లు గనక చేసుకుంటే వీటిలో ఏమన్నా, ఇప్పుడు మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ కూడా చాలా ఎక్కువగా ఉంది, అంటే విటమిన్ డి, B12, ఫోలిక్ యాసిడ్ ఈ డెఫిషియన్సీస్ కూడా మన ఇండియన్స్ లో చాలా ఎక్కువగా చూస్తున్నాము. సో ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే గనక ముందుగా మనం వాటిని టెస్ట్ చేసుకుని ముందుగా ట్రీట్మెంట్ తీసుకుంటే గనక వాటి వలన ఎటువంటి, ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే గనక బేబీ, పుట్టబోయే బేబీ తక్కువ బరువుతో పుట్టచ్చు. అలాగే పుట్టినప్పుడే బేబీకి విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉండడం, అలాగే దాని వలన వచ్చే బోన్స్ వీక్ గా ఉండడం, ఇలాంటివన్నీ జరగవచ్చు. అలాగే B12 తక్కువ ఉన్నా, ఫోలిక్ యాసిడ్ తక్కువ ఉన్నా కూడా బేబీకి మెదడుకి నరాలకి సంబంధించిన సమస్యలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ముందుగానే ఇవన్నీ టెస్ట్ చేసుకుని ముందుగానే వాడాల్సిన మందులు వాడితే గనక ఖచ్చితంగా ఇవన్నీ మనం ప్రివెంట్ చేయగలుగుతాము. సో దట్ ఒక హెల్దీ బేబీని మనము ప్రపంచానికి ఇవ్వగలుగుతాం.
0: బాగుందండి. ఒక మంచి ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టాలి అంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా శ్రద్ధ ఎంత అవసరం అనేది చెప్పారు. మరి అలాగే తల్లి మానసిక ఆరోగ్యం అంటే బిడ్డ మీద ప్రభావం అసలు చూపుతుందా?
1: ఖచ్చితంగా ఉంటుందండి. తల్లి మానసిక ఆరోగ్యం అనేది బిడ్డపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందండి. ఎందుకంటే గర్భిణీ సమయంలో తల్లి గనక పాజిటివ్గా ఉండి, హ్యాపీగా ఉండి, స్ట్రెస్ ఫ్రీగా ఉంటే గనక పుట్టబోయే బిడ్డ కూడా అంతే స్ట్రెస్ ఫ్రీగా ఉండగలుగుతుంది. అండ్ మదర్ హ్యాపీగా ఉన్నప్పుడు ఒక హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఎండార్ఫిన్స్ అన్నీ కూడా మదర్ సర్క్యులేషన్ అంటే మదర్ బ్లడ్ నుంచి బేబీ బ్లడ్లోకి వెళ్తాయి. సో ఈ హార్మోన్స్ బేబీకి కూడా స్ట్రెస్ ఫ్రీ ఉండేలాగా చూస్తాయి అనమాట, బేబీ కూడా హ్యాపీగా హెల్దీగా ఉండేలాగా చూస్తాయి. అదే గనక గర్భిణీ సమయంలో తల్లి గనక స్ట్రెస్ఫుల్గా ఉండి, ఆర్ ఇంట్లో కుటుంబ కలహాలు ఉంటాయి, అలాగే ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది, సో వీటన్నిటి వలన తల్లి గనక మానసికంగా కుంగిపోయినా, మానసికంగా ఇబ్బంది పడినా కూడా దాని వలన మదర్ కి కూడా బ్లడ్ లో కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ కార్టిసాల్ లెవెల్స్ కూడా బేబీ గ్రోత్ ని తగ్గిస్తాయి అన్నమాట. ఈ కార్టిసాల్ అనేది బేబీకి కూడా వెళ్ళి దాని వలన కూడా బేబీ గ్రోత్ అనేది తగ్గుతుంది. సో అందుకని ఖచ్చితంగా శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం కూడా చాలా ముఖ్యమైన అంశం అండి.
0: తల్లి ఆరోగ్యం అంటే తల్లికి ఏవైతే హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయో అవన్నీ కూడా బిడ్డ మీద ప్రభావం చూపుతాయి.
1: ఖచ్చితంగా అండి. ఎందుకంటే తల్లి నుంచి అన్ని రకాల పోషకాలు, అంటే పోషకాలని అంటే న్యూట్రిషన్ అనే కాదు, ఆక్సిజన్ కానీ, తల్లి నుంచి వచ్చే హార్మోన్స్ కానీ అన్నీ కూడా మావి ద్వారా బేబీకి సప్లై అవుతూ ఉంటాయి. అంటే మదరు బేబీ ఇద్దరు ఇంటర్ కనెక్టెడ్, సెపరేట్ కాదు. ఖచ్చితంగా మదర్లో జరిగే ఈ చేంజెస్ అన్నీ కూడా బేబీలో కూడా ఎఫెక్ట్ చూపుతాయి.
0: మరి గర్భిణికి కుటుంబ సభ్యుల సపోర్ట్ అంటే ఇప్పుడే అన్నారు కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా, వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉండాలి? అసలు ఆ గర్భిణీ స్త్రీ ఇంట్లో వారందరి కేర్ అన్నది ఏంటి చెప్పండి.
1: ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒక కపుల్, ఒక భార్యాభర్తలు ఒక బేబీకి బర్త్ ఇస్తున్నారు అని అంటే దాంట్లో కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా మంది మా ఓపీకి వచ్చినప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే, ఫస్ట్ బేబీ అయినా సెకండ్ బేబీ అయినా కానీ పాపం తల్లులు మా దగ్గర బాధపడుతూ ఉంటారనమాట, ఏంటి అని, బేబీని ఎవరు చూసుకోవడానికి లేరు, నేను బేబీకి సరిగా ఫీడింగ్ ఇవ్వలేకపోతున్నాను, బేబీకి చేయాల్సిందంతా నేను చేయలేకపోతున్నాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో, బేబీ పుట్టిన తర్వాత కుటుంబ సభ్యులు సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కన్సీవ్ అయినప్పుడు అంటే ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి కూడా భర్త సపోర్ట్గా ఉండడం అనేది కూడా ఇంపార్టెంట్. తల్లితో పాటు భర్త కూడా అంటే డాక్టర్ దగ్గరికి విజిట్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అకంపనీ చేయాలి, మదర్తో ఫాదర్ కూడా అకంపనీ చేయాలి. అండ్ మదర్స్కి ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే మొదటి 3 నెలల్లో వామిటింగ్స్ ఎక్కువ అవ్వడం కానీ, అలాగే మూడ్ డిస్టర్బ్డ్గా ఉండడం కానీ, లో మూడ్తో ఉండడం కానీ, ఎక్కువసేపు నిద్రపోవడం కానీ, అలా తక్కువ నిద్ర పట్టడం కానీ, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. సో వీటన్నింటినీ కుటుంబ సభ్యులు చూసి ఎందుకు ఇలా చేస్తున్నావు, మేమందరం కూడా కన్నాం కదా, మా కూడా ఇవన్నీ ఫేస్ చేసి వచ్చాం కదా, మీరెందుకు ఇప్పుడు ఇవన్నీ పెద్ద పెద్దగా చేసి చెప్తున్నారా అని చెప్పేసి కుటుంబ సభ్యులు అంటారు. బట్ అది కాదండి మనం చేయాల్సింది. ఖచ్చితంగా అవన్నీ హార్మోనల్ ఎఫెక్ట్స్, తల్లి ఎప్పుడు కావాలని అలా ప్రవర్తించదు, తన బాడీలో జరుగుతున్న హార్మోనల్ చేంజెస్ వలన ఈ మూడ్ స్వింగ్స్ అవన్నీ వస్తున్నాయి. సో అందుకని మనం వాటిని మదర్ని సపోర్ట్ చేయాలి, తప్పితే మదర్ని ఇంకా కుంగదీసేలాగా మనము మాట్లాడకూడదు.

0: అలాగే బేబీ బర్త్ ఇచ్చిన తర్వాత కూడా బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి మనం ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. అలా కాకుండా బేబీని పూర్తిగా మదర్కి వదిలేస్తే తను రెస్ట్ తీసుకోవడానికి ఉండదు, ఫీడింగ్ సరిగా ఇవ్వడానికి ఉండదు. దానివలన మదర్కి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని చెప్పేసి, పోస్ట్ పార్టమ్ బ్లూస్ అని అంటారు. సో ఇవన్నీ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఖచ్చితంగా కుటుంబ సభ్యుల పార్ట్ కూడా ఇందులో చాలా
1: చాలా
0: ఇంపార్టెంట్.
1: అవసరం. అంటే ప్రతి ఇండివిజువల్కి కూడా వారి శారీరక అవస్థ అవ్వచ్చు, వారి మానసిక స్థితి అవ్వచ్చు, ఏదైనా డిఫరెంట్గా ఉంటుంది.
0: అవును, ఖచ్చితంగా
1: అలాగని పెద్దవాళ్ళు ఏంటంటే, నాకు అవన్నీ లేవు, మేము ఆ రోజుల్లో అలా ఉండేవాళ్ళం, నీకే
0: ఉండేవాళ్ళు.
1: ఎందుకు ఇలా అయిపోతున్నాయి అనని అలాంటి వచనాలు కాకోకుండా వారికి సపోర్ట్ చేసే
0: సపోర్ట్
1: విధంగా
0: చేసే విధంగా
1: ఉండాలి.
0: చూసుకోగలగాలి.
1: బాగుంది డాక్టర్ గారు. మరి ఇప్పుడు ఈ కాలంలో గర్భ సంస్కార్ అని అంటున్నారు, ఈ గర్భ సంస్కార్ అంటే ఏంటండి? అసలు మీ అభిప్రాయం గర్భ సంస్కార్ మీద ఏంటి?
0: ఈ గర్భ సంస్కారం అంటే మన ఏన్షియంట్ ఇండియన్ మైథాలజీ ప్రకారం, అంటే మన పురాణాల ప్రకారం, ఒక గర్భిణీ స్త్రీ ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి సో దట్ ఒక మంచి హ్యాపీ అండ్ హెల్దీ బేబీకి తన బర్త్ ఇవ్వగలదు అనేది చెప్పబడిందండి. దీంట్లో ఒక మూడు మెయిన్ పిల్లర్స్ ఉంటాయి గర్భ సంస్కారంలో. అవి ఏంటి అంటే గర్భ ఆహార, గర్భ యోగా అండ్ గర్భ సంవాద్. గర్భ ఆహార్ అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మదర్ ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, అంటే ఖచ్చితంగా ఒక మంచి నరిష్డ్ ఫ్రెష్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు ఏమంటూ ఉంటారంటే, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, ఒకరికి కాదు ఇద్దరికి తినాలి అని చెప్పేసి డబుల్ ఫుడ్ పెడుతూ ఉంటారు. అది కాదండి దీని ఎసెన్స్. ఏంటి అంటే గర్భిణీ తీసుకునే ప్రతి మీల్లో సరిపడా పోషక విలువలు ఉన్నాయా లేదా, సరిపడా ప్రోటీన్స్ ఉన్నాయా, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా, అలాగే హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయా, మనకు కావలసిన మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా, ఫైబర్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకుని కాన్షియస్గా కాషియస్గా తినడమే గర్భ ఆహారం. ఈ ఫుడ్ అనేది ఇప్పుడు మనకి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడైతే బేబీ తల్లి గర్భంలో తన లైఫ్ స్టైల్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి 1000 రోజుల వరకు డెవలప్ అవుతూనే ఉంటుంది బేబీ. అంటే మొదటి 1000 రోజుల్లో బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఈ మొదటి 1000 రోజుల్లో మనము ఎలాంటి ఆహారం బేబీకి అందిస్తున్నాము అనే దాని మీద బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా ఒక నరిష్డ్ పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం అనేది, అలాగే ఇంట్లో తయారు చేసిన ఫుడ్, ఫ్రెష్గా తయారు చేసిన ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత గర్భ యోగా అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మదర్ ఎలాంటి యోగా, అంటే యోగా అనే కాదు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ చెయ్యాలి అనేది చెప్పబడింది గర్భ యోగాలో. అంటే ఇంతకుముందు ఆడవాళ్ళు, ఆడవాళ్ళు అనే కాదు అందరూ కూడాను, ఇంట్లో పనులు చేసుకునేవారు, తర్వాత వ్యవసాయం చేసేవారు, ఇంట్లో చేసే ప్రతి పని కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఒకప్పుడు ఇల్లు ఊడవడం కానీ, వాటర్ తోడడం కానీ, ఆర్ ఏ పని చూసుకున్నా కూడా అది ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ లానే ఉండేది. బట్ ఇప్పుడు అవన్నీ మనకి లేవు, మనదంతా ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. సో అందుకని అంటే ఇప్పుడు అవన్నీ చెయ్యాలని కాదు, వాటినే వేరే రకంగా ప్రీ నేటల్ యోగా అని చెప్పి, పోస్ట్ నేటల్ యోగా అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటారు. ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల తల్లికి సుఖప్రసవం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సుఖప్రసవం అయితే తల్లి త్వరగా కోలుకోగలుగుతుంది, అలాగే బిడ్డకు కూడా ఇవ్వాల్సినంత కేర్ ఇస్తుంది. సో ఇది గర్భయోగాలో చెప్పబడింది. అలాగే గర్భ సంవాద్, గర్భ సంవాద్ అంటే తల్లి బేబీతో సంభాషించడం అనమాట. అందరూ ఏమనుకుంటారంటే అసలు బేబీ ఏం వింటది, బేబీకి ఏం అర్థమవుతుంది అని చెప్పి అనుకుంటారు. అలా కాదండి, ఖచ్చితంగా బేబీకి 12 వీక్స్ ఉన్నప్పుడే కూడా అన్ని ఆర్గాన్స్ డెవలప్ అయిపోతాయి, అంటే ఇయర్స్, బ్రెయిన్, అన్ని ఆర్గాన్స్ 12 వీక్స్ అప్పుడే డెవలప్ అయిపోతాయి. ఈ టైంలో గనక మదర్ బేబీతో హ్యాపీగా సంభాషించడం అనేది చాలా ఇంపార్టెంట్. తన రోజులో జరిగిన ప్రతి విషయాన్ని బేబీతో ఎక్స్ప్లెయిన్ చేయడము, బేబీతో చెప్పడము, అలాగే తర్వాత మంచి మంచి పుస్తకాలు చదివి వినిపించడము. ఇప్పుడు మన రామాయణం, మహాభారతం ఇవన్నీ ఉన్నాయి. సో అలాంటివన్నీ చదివి వినిపించడము, మంచి సంగీతం వినడము. తల్లి మాత్రమే కాదు తండ్రి కూడా బేబీతో బాండ్ ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. 3వ నెల నుంచి కూడాను బేబీ మదర్ మాటలు కానీ తండ్రి మాటలు కానీ వినగలుగుతుంది, మదర్ ఫాదర్ వాయిసెస్ని బేబీ ఐడెంటిఫై చేయగలుగుతుంది. సో అందుకని తల్లి కానీ తండ్రి కానీ గర్భంలో ఉన్నప్పుడే బేబీతో సంభాషిస్తే బేబీ బయటకు వచ్చిన తర్వాత కూడా సౌండ్స్ని ఐడెంటిఫై చేయగలుగుతుంది, బేబీకి కూడా ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో దీనివలన హ్యాపీగా హెల్దీగా బేబీ డెవలప్ అవుతుంది. అలాగే ఇంకా స్టేయింగ్ అవే ఫ్రమ్ నెగటివిటీ, అంటే నెగిటివ్ న్యూస్ వినడము, నెగిటివ్ న్యూస్ చూడడము, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. అలాగే ఇప్పుడు ఏంటి అంటే స్క్రీన్ టైం అనేది పెరిగింది. సో ఫోన్లో అనవసరమైన వీడియో

0: వీడియోస్ అన్ని వస్తున్నాయి. మనకి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అందులో ఇప్పుడు వైద్య సదుపాయాలు బాగున్నాయి, సో వైద్యుల్ని అడిగి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఫోన్లో వీడియోస్ చూసి వాటి గురించి విని వాటి గురించి అనవసరమైన భయాలు పెట్టుకోవడం వలన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తప్పితే పాజిటివ్గా అయితే ఉండదు. సో అందుకని ఇలాంటి నెగిటివ్ న్యూస్లు అవి వినడం కూడా తగ్గించుకోవాలి. అలాగే ఎమోషనల్ బ్యాలెన్స్, మదర్ ఎప్పుడు కూడా ఎమోషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంటే తల్లి ఎప్పుడు ఎమోషనల్గా పాజిటివ్గా ఉండమనే మనం చెప్పలేము, ఎందుకనంటే హార్మోనల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందుకని నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు వాటి నుంచి డీవియేట్ అవ్వడానికి మంచి మ్యూజిక్ వినడము, మంచి పుస్తకాలు చదవడం అనేవి చేస్తూ ఉండాలి. ఇదే గర్భ సంస్కారం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి.
1: మరి మీరు తల్లి మంచి మ్యూజిక్ వినాలి అని చెప్తున్నారు, బిడ్డతో సంభాషించాలి అని చెప్తున్నారు, మరి గర్భంలో ఉన్న బిడ్డ తల్లి స్వరం వింటుందంటారా?
0: ఖచ్చితంగా వింటుందండి. మనకి చూసుకుంటే మనకు ఆల్రెడీ ఆధారాలు కూడా ఉన్నాయి చాలానే. మనము అభిమన్యుడి స్టోరీ వినుంటాము, సుభద్ర పొట్టలో ఉన్నప్పుడే, గర్భంలో
1: అవును.
0: ఉన్నప్పుడే అభిమన్యుడు ఎలా పద్మవ్యూహంలోకి ఎంటర్ అవ్వాలి అనేది తెలుసుకోగలిగాడు. అంటే ఇవన్నీ ఫేక్గా చెప్పినవి కాదండి, నిజంగా జరిగినవి ఇవన్నీ కూడా. ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఎప్పటి నుంచో ఇవి ఉన్నవి. అలాగే మనం ప్రహ్లాద్ స్టోరీ కూడా వినుంటాము, ఎలా తల్లి గర్భంలో ఉన్నప్పుడే విష్ణువు యొక్క నామం పుట్టిన
1: నేర్చుకున్నారు.
0: నేర్చుకున్నారు, పుట్టిన తర్వాత అదే జపంలోకి వెళ్ళగలిగారు. సో ఇవన్నీ ఆల్రెడీ ప్రూవ్ అయినవే. ఇప్పుడు కూడా వీటి మీద స్టడీస్ జరుగుతున్నాయి. ఏంటి అని అంటే, రీసెంట్గా ఒక స్టడీ జరిగింది. డైరెక్ట్గా స్కాన్ చేస్తున్నప్పుడు మదర్ హ్యాపీగా బేబీతో మాట్లాడినప్పుడు బేబీ హ్యాపీగా చీరప్ అవ్వడము, మంచి మంచిగా హ్యాపీగా గెంతడము ఇవన్నీ గమనించారు. అలాగే ఏదైనా బ్యాడ్ సౌండ్, పేలుడు పదార్థాలు ఇలాంటివి ఏమన్నా సౌండ్స్ వింటే బేబీ భయంతో జర్కీ మూమెంట్స్ చేయడం కూడా గమనించారు. సో ఇదంతా ప్రూవ్ అయింది. సో ఖచ్చితంగా బేబీ గర్భంలో ఉన్నప్పుడు మదర్ వాయిస్ ఆర్ ఫాదర్ వాయిస్ వాయిస్ అనేది ఖచ్చితంగా వినగలుగుతుంది. అందుకోసమనే మనము మదర్ని బేబీ సంభాషించమని అడ్వైస్ చేస్తాము.
1: తల్లి గర్భంలో ఉన్న శిశువు ఏదైనా భయంకరమైన శబ్దాలు వినేటప్పుడు ఒక జర్క్ మూమెంట్స్ అన్ని ఇవ్వడం, అదే తల్లి గాని తండ్రి గాని అంటే గర్భంలో ఉన్న బిడ్డతో మాట్లాడినప్పుడు చాలా చక్కగా కేరింతలు కొట్టడం అనే ఎగ్జాంపుల్ ఇచ్చి చాలా బాగా చెప్పారండి. మరి చాలా మంది నేటి కాలంలో అయితే గనక స్త్రీలు కొన్నిసార్లు ఈ పొగ త్రాగడం అని లేకపోతే ఆల్కహాల్ అని ఇలాంటి అలవాట్లకు కూడా లోనవుతూ ఉన్నారు. ఈ గర్భధారణ సమయంలో ఇలాంటి అలవాట్లు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయంటారు?
0: అవునండి. ఇప్పుడు గమనించుకుంటే గనక అర్బన్ రూరల్ ఈ డిఫరెన్స్ ఏమీ లేకుండా కూడా చాలా మంది పొగ తాగడం, మద్యం సేవించడం, ఫాదర్స్ అనే కాదు మదర్స్ కూడా ఈ అలవాట్లు ఉంటున్నాయి. సో ఈ గర్భధారణ సమయంలో తల్లి గనక పొగ తాగడం చేస్తే గనక, ఆర్ యాక్టివ్గా అనే కాదు పాసివ్గా, అంటే ఎవరైనా పొగ తాగినప్పుడు ఆ స్మోక్ పీల్చినా కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. స్మోకింగ్లో ఉండే చెడు పదార్థాలు కూడా బేబీ యొక్క డిఎన్ఏ డ్యామేజ్ చేస్తాయి. సో అందుకని ఖచ్చితంగా పొగ తాగడానికి, పొగ తాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా దూరంగా ఉండాలి,
1: పాసివ్ స్మోకింగ్ కూడా పనికిరాదు,
0: పనికిరాదు,
1: యాక్టివ్ స్మోకింగ్ కాకుండా.
0: పనికిరాదు. అలాగే ఆల్కహాల్ తాగడం కూడా పూర్తిగా స్టాప్ చేసేయాలి. అంటే గర్భధారణకు ముందే ఒక 6 నెలల సంవత్సరం నుంచి కూడా స్మోకింగ్, ఆల్కహాల్ ఖచ్చితంగా స్టాప్ చేసేయాలి. మదర్ ఫాదర్ ఇద్దరు కూడా ఈ రకమైన చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి. అలాగే ఇప్పుడు మనము చూసుకుంటే గనక ఈ మైక్రో ప్లాస్టిక్ యూసేజ్ అనేది పెరిగిపోయింది. అంటే మనం ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ అని చెప్పేసి, అలాగే మనము బయట ఫుడ్ తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ కంటైనర్స్ లోనే వేడి ఫుడ్ ఇస్తూ ఉంటారు. సో అందులో రిలీజ్ అయ్యే మైక్రో ప్లాస్టిక్ కూడా బేబీకి నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. వీటి వలన బేబీకి అవయవ లోపాలు రావడము, తర్వాత జన్యుపరమైన ఇబ్బందులు కలగడము ఇవన్నీ జరుగుతుంటాయి. సో అందుకని ఖచ్చితంగా గర్భధారణ సమయంలో మదర్ ఫాదర్ ఇద్దరు కూడా ఇళ్ళకి దూరంగా ఉండాలి.
1: బాగుందండి. మరి తప్పకుండా ప్రతి తల్లిదండ్రి కూడా బిడ్డ గురించి అయినా కూడా ఇలాంటి చెడు అలవాట్లకి దూరంగా ఉంటారు అనే మనం గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు స్త్రీ వ్యాయామం చేయాలి, తప్పకుండా చేయాలి అని కొంతమంది అంటారు. అలా కాకుండా రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువ రెస్ట్ అవసరం అని కొంతమంది అంటారు. మీరు మరి దీనికి వివరణ ఏమిస్తారు?
0: కొంతమందికి మాత్రమే విశ్రాంతి అడ్వైస్ చేస్తారండి. అవి ఏంటి అంటే, ఒకవేళ తల్లికి ఏమన్నా ముందర అబార్షన్స్ అయినా, ఒకవేళ ఇప్పుడు ఈ గర్భిణిలో అబార్షన్స్ అయ్యే రిస్క్ ఉన్నా, ఒక్కొక్కసారి కింద సర్విక్స్ భాగం అనేది షార్ట్ అయిపోయి అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్ లో ఆర్ తల్లి యొక్క మావి ఏమైనా కిందకు జారి కింద అటాచ్ అయినా కూడా, అలాంటి కండిషన్స్ లో మాత్రమే కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తారు. అదర్వైజ్ ప్రతి గర్భిణికి కూడా యాక్టివ్ గా వ్యాయామం చేయడం అనేది చాలా అవసరం అండి. ప్రీనేటల్ ఎక్సర్సైజ్

0: ప్రైజెస్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవే. ఇవేంటి అంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటారు, పెల్విస్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. సో ఈ ఎక్సర్సైజెస్ చేయడం వలన తల్లి యొక్క కింద భాగంలో ఉండే కండరాలు అవి కూడా రిలాక్స్ అవుతూ ఉంటాయి. సో దాని వలన మదర్కి సుఖప్రసవం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, బేబీ పుట్టే ద్వారం కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుందన్నమాట ఈ వ్యాయామాలు చేయడం వల్ల. సో అందుకని చెప్పి గర్భధారణలో ఖచ్చితంగా తల్లి వ్యాయామం చేయడం అనేది చాలా అవసరం. ఒకవేళ వైద్యులు ఖచ్చితంగా బెడ్ రెస్ట్ అవసరము అని అడ్వైస్ చేస్తే తప్పితే ఖచ్చితంగా ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ వ్యాయామం చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. దీనివలన తల్లికి సుఖప్రసవం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
1: చాలా చక్కటి విషయం కదా మేడం. మరి
0: అవును
1: అంటే సుఖప్రసవం అవ్వడానికి ప్రతి ఒక్కరూ కూడా నిజంగా కలలు కంటారు.
0: అవును అవును
1: అలాంటిది ఈ ఎక్సర్సైజ్లు ఇవి చేయడం వల్ల తల్లికి సుఖప్రసవం అవుతుంది అని
0: అవుతుంది అవుతుంది.
1: చాలా చక్కగా చెప్పారండి.
0: వ్యాయామం అంటే ఏదే ఏవో చేయాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా ఒక అరగంట గంట వాకింగ్ చేయడం కానీ, బ్రిస్క్ వాకింగ్ చేయడం కానీ, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అండర్ సూపర్విజన్ చేయడం అనేది చాలా అవసరం.
1: మరి ఇక బిడ్డ మెదడు అభివృద్ధికి ప్రత్యేకంగా తల్లి చేయవలసిన అంశాలేంటి?
0: ముందుగా చెప్పుకున్నట్టు బిడ్డ మెదడు అనేది తల్లి గర్భంలో ఎప్పుడైతే పడిందో అప్పటి నుంచి మొదటి 1000 రోజుల్లో డిపెండ్ అయి ఉంటుందండి మెదడు అభివృద్ధి అనేది. సో అందుకని ఈ 1000 రోజుల్లో ఖచ్చితంగా అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తను పౌష్టికాహారం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం ఒకటి గమనించుకోవాలి. ఇంకొకటి తీసుకునే ప్రతి ఫుడ్లో మైక్రో న్యూట్రియంట్స్ మాక్రో న్యూట్రియంట్స్ సరైన మోతాదులో ఉన్నాయో లేదో గమనించుకోవాలి. అలాగే బేబీ పుట్టిన తర్వాత కూడా మొదటి గంటలోనే బ్రెస్ట్ ఫీడింగ్ అంటే తల్లిపాలు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మొదటి 6 నెలలు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు, అంటే తల్లిపాలు తప్పితే వేరే ఏమీ పెట్టకుండా ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. 6 నెలల తర్వాత కాంప్లిమెంటరీ ఫీడ్ అంటే బయట ఫుడ్ కూడా అలవాటు చేస్తూ దానితో పాటు తల్లిపాలు కూడా ఖచ్చితంగా 2 సంవత్సరాల వరకు బేబీకి అందించాలి. వీటన్నిటి మీద ఖచ్చితంగా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది.
1: మరి బిడ్డ ఆరోగ్యం కోసం తండ్రి పాత్ర ఏంటి అనేది నేను అడిగితే కనుక, అంటే కుటుంబమే అవ్వచ్చు తండ్రి పాత్రే అవ్వచ్చు, బిడ్డ అంటే గర్భిణీగా ఉన్నప్పుడు గర్భంలో నుంచి కూడా బిడ్డ ఉన్నప్పుడు తండ్రి పాత్ర ఏంటి కుటుంబం పాత్ర ఏంటి అంటే మీరేం చెప్తారు?
0: తండ్రి పాత్ర చూసుకుంటే గనక ప్రెగ్నెన్సీ అనేది 50-50% అండి. అంటే మదర్ది ఎంత ఉందో ఫాదర్ది కూడా అంతే పోర్షన్ ఉంటుంది. సో ఎప్పుడైతే తల్లి గర్భిణి అని తెలిసిందో అప్పటి నుంచి మదర్ని సపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తనతో పాటు ప్రతి విజిట్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, మదర్కి అవసరమైనంత విశ్రాంతిని ఇవ్వడం కానీ, మదర్కి ఇమోషనల్గా సపోర్ట్ చేయడం కానీ, ఇవన్నీ ఖచ్చితంగా వీటన్నిటిలోనే తండ్రి పాత్ర ఉంటుంది. అలాగే కుటుంబం పాత్ర కూడా చూసుకుంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు తల్లిని సపోర్ట్ చేయాలి, తప్పితే తల్లిని అనవసరంగా కంగారు పెట్టి కుంగిపోయేలాగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో తండ్రి పాత్ర అలాగే కుటుంబం పాత్ర ఖచ్చితంగా ఉంటుందండి.
1: గర్భిణీ స్త్రీ బిడ్డ తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చుట్టూ పరిసర ప్రాంతాలు అంటే కుటుంబమే అవ్వచ్చు, ఇరుగు పొరుగే అవ్వచ్చు, తల్లి చేసే ఆ ప్రధాన చర్యలే అవ్వచ్చు, ఇవన్నీ కూడా బిడ్డ మీద ఎలాంటి ఎఫెక్ట్ ని చూపిస్తాయి అనేది చాలా చక్కగా వివరించారండి. మరి ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టడం అనేది ప్రసవంతో ప్రారంభం కాదు, గర్భధారణ జరిగిన మొదటి రోజు నుంచే ప్రారంభం అవుతుంది. తల్లి ఆలోచనలు, ఆహారం, ఆరోగ్యం, కుటుంబ వాతావరణం ఇవన్నీ కూడా పుట్టబోయే బిడ్డ భవిష్యత్తుని తీర్చిదిద్దుతాయి అనే విలువైన అంశాల్ని డాక్టర్ కడగల్ శ్రావణి గారు చాలా చక్కగా మాతో పంచారండి. ధన్యవాదాలండి.
0: ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ నా నమస్కారం అండి. అలాగే ఇంత మంచి విషయం గురించి చర్చించే అవకాశం నాకు కల్పించినందుకు ఆల్ ఇండియా రేడియో వారికి నా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.
2: మీరు ఇంతవరకు ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో పుట్టబోయే బిడ్డ మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి స్త్రీల వైద్య నిపుణులైన డాక్టర్ జి శ్రావణి గారు తమ సలహాలు సూచనలు తెలియజేశారు. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో మిడ్ డే కాంపోజిట్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: क्षेत्रों में साझेदारी पर चर्चा। दिल्ली पुलिस ने ब्रिक्स शिखर सम्मेलन के आयोजन के लिए सुरक्षा व्यवस्था कड़ी की। अमेरिका और ईरान के बीच संघर्ष बढ़ने के कारण कच्चे तेल की कीमत $100 प्रति बैरल के पार। ओडिशा में आज मूसलाधार बारिश का रेड अलर्ट और दुबई में महिला एशिया कप के सेमीफाइनल में आज शाम भारत का मुकाबला बांग्लादेश से होगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఈ పూట అందించిన వాతావరణ వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. విశాఖ పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారికి ఆకాశం సాధారణంగా మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచన ఉంది. మత్స్యకారులకు హెచ్చరిక. ఆంధ్ర తీర అలాగే ఆంధ్రేతర తీర సముద్ర ప్రాంతాల్లో ఈరోజు రేపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కనుక మత్స్యకారులు నిర్ణీత సమయంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరిక. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. జానపద రంజని కార్యక్రమంలో మహాభారతంలో వీరాభిమన్యుని చరిత్ర అనే బుర్రకథ శ్రీ వై రాజువారి బృందం నుంచి వింటారు. వంతలు శ్రీ వై శ్రీనివాసరావు, శ్రీ ఎం రవిబాబు.
2: వీరాభిమన్యుని వీరగాథ

0: ముఖమును ఛేదించిన అభిమను నెట్టిల్లు.
1: ఓ వీరాంధ్ర కుమారా ధీరా వీరగాథ వినరా,
0: అట్టి వీరుని చరితము చెప్పేద శ్రద్ధగా వినవలరా.
1: తంధానా తంధానా దేవనందనా
0: అయితేనైనా మన యొక్క భారతదేశాన్ని ఒకనొక సమయంలో ఎవరు పరిపాలించేవారయ్యా?
2: మా పెద్దబామర్ది పరిపాలించేవాడు.
0: వారు కాదు, ఇటు ఈ భారతదేశాన్ని ఒకనొక సమయంలో శంతన మహారాజు పరిపాలించేవారు. ఆయన
2: ఎవరు? ఈ సంతలో రాజు
0: కాబట్టి అటు ఈ దేశాన్ని.

0: అయితే సోదరా, మరి అట్టి శంతనులు సంతతుల వారే ధృతరాష్ట్రుడు పాండురాజు వీరిరువురు అన్నదమ్ములు. ధృతరాష్ట్రులకు దుర్యోధనంతో మొదలుకొని 100 మంది కొడుకులు కలిగారయ్యా.
1: ఏంటి 100 మంది కొడుకులు పుట్టారా?
0: ధృతరాష్ట్రుడు తమ్ముడేటువంటి పాండురాజును
1: ఈయన కూడా 200 మంది కొడుకులు పుట్టారు.
0: ధర్మరాజుతో మొదలుకొని 5 పంచ పాండవులు కలిగారు.
1: ఏంటి పంచ పాండవులు పుట్టారు?
0: పంచ పాండవులు
1: అంటే మంచం కోళ్ళకి 5 పుట్టారన్నమాట.
0: ఒరే మంచానికి 4 కోళ్ళు ఉంటాయి.
1: ఒరే బాబోయ్,
0: పంచ పాండవులు అంటే 5
1: అంటే పంచపాండవులు అంటే 5 పుట్టారు.
0: అయితే నాయనా,
1: నాయనా
0: అయితే కాలమంతా ఎవరికి ఒకే రీతిగా జరగదు.
1: ఓహో,
0: కొన్నాళ్లకు
1: అయ్యో
0: పాండురాజు గారు మరణించిన తదుపరి.
1: ఏంటి రాజులు చచ్చిపోతారా? ఒరే మేళ్ళు, మిద్దలు, బంగారాలు, ఏనుగులు, గుర్రాలు, బోళ్ళు ఉంటే రాజులు చచ్చిపోవడం ఏంట్రా?
0: చూడండి ఆయన, జాతస్థ మరణం ద్రోహం అన్నారు. అంటే మనిషి పుట్టాడు అంటే
1: చచ్చాడు అని అర్థం.
0: మనిషి భూమి మీదకు వచ్చాడు అంటే
1: ఒక టిక్కెట్ తీసేసింది అని అర్థం.
0: అంతేకాదు ఆయన, ఆ గర్భ శ్రీమంతుడైనా ఆ పూటకు లేనివాడైనా, కోటీశ్వరుడైనా కూటికి లేనివాడైనా, లక్షాధికారైన రిక్షా లాగేవాడైనా, ఏసీ కారులో తిరిగేవాడైనా, ఎడ్లబండి తూలేవాడైనా, నవాబైనా గరీబైనా గాయకుడైనా ప్రజా నాయకుడైనా సరే మరణించక తప్పదు. కాబట్టి ఆనాడు పాండురాజు గారు మరణించారు. ధృతరాష్ట్ర మహారాజు తమ్మును పెట్టినటువంటి పాండవులను పిలిచి ఏమంటున్నాడయ్యా?
1: ఏమంటున్నాడు?
0: నాయన పాండవుల్లారా, ఎన్నాళ్ళున్న ఏరు తప్పదు కొడుక అన్నాడా.
2: తంధానా తంధానా దేవనందనా,
0: 100 ఉన్నా చావు తప్పదని సూడిగా బలికాడా.

0: రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నారయ్యా.
1: ఏ విధంగా?
0: పాండవుల యొక్క రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలిస్తున్నారయ్యా? పంచ పాండవుల నాడు పరిపాలించనయ్యా, ఆనాడంతాను ఆనందంగా
2: పంచ పాండవుల
0: పరిపాలించి ఆనందంగాను పంచ పాండవులు. అయితే నాయనా, అతి పాండవుల్లో మధ్యముడు అర్జునుడు. అర్జునుడు భార్య ఆ అర్జున పరాక్రమం ఎట్టిదైనా
1: ఎటువంటిదయ్యా?
0: అట్టి పాండు కుమారుల ఎంత ఘట

0: ఎదురు కాపురం చూచువారికి ఆదర్శమయనం.
1: అవునవును,
0: వేరి వేరి సమ కూర్చనేమో ఆ సృష్టికర్త బ్రహ్మ.
2: తందానా తందానా దేవనందనా.
0: పాండవుల మధ్యముడు అర్జునుడు.
1: అవునయ్యా,
0: అర్జునుడు భార్య సుభద్రాదేవి.
1: ఓహో,
0: ఆ సుభద్రాదేవి అంటే ఎటువంటిదమ్మా?
1: గయ్యాడగంపమ్మా.
0: అటువంటిది కాదు నాయన, చక్కని ఇల్లాలు. అయితే వీరికి సంతానం లేక ఎన్నెన్నో పుణ్యక్షేత్రములు సేవిస్తూ ఉన్నారు.
1: ఈ విధంగా
0: సంతు కోరి ఆ పుణ్య

0: సుభద్రార్జునులు ఎన్నెన్నో ధనధర్మాలు చేయగా ఒక శుభగాడి ముందు
1: అవును
0: సుభద్రాదేవి నెలతెప్పిందిరా సోదరా.
1: ఏంటి నెలతెప్పిందా?
0: అసలు నెలతెప్పడం అంటే నీకేమన్నా తెలుసా?
1: నాకు బాగా తెలుసురా బాబు.
0: నెలతెప్పడం అంటే ఏమిటి?
1: జనవరి నెల వెళ్ళి ఫిబ్రవరి నెల వచ్చేయడం.
0: జనవరి వెళ్ళి ఫిబ్రవరి వచ్చింది, ఫిబ్రవరి వెళ్ళి
1: మార్చి వచ్చేసింది,
0: మార్చి వెళ్ళి
1: ఏప్రిల్ వచ్చేసింది.
0: ఎలా కాదు,
1: మరి
0: నెల తప్పడం అంటే
1: ఓహో
0: ఆ సుభద్రాదేవి గర్భవతి అయిందరా సోదరా.
1: అంటే ఆవిడ నీళ్ళేసుకుందన్నమాట.
0: అంటే ఎలా అయ్యా? నలదయ్యా

0: తరిగేటరిదా
1: ఈ విధంగా
0: అయినయన
1: అర్జునుడు సుభద్రాదేవికి 12 మగ పిల్లవాడు జన్మించాడు.
0: అబ్బాయి
1: ఆ కుర్రవాడికి మరి జోలపాట్లు కూడా పాడుతున్నారు.
0: ఏంటి జోలపాట్ల? అసలు జోలపాట అంటే ఎలాగుంటది, ఎలాగ పాడతారు?
1: ఈ రోజుల్లో కూడా అక్కడ పాడతారు తల్లులు.
0: ఏంటి ఒక తల్లులు పాడుతుంటారా?
1: ఒక తల్లి ఉయ్యాల కట్టి ఉయ్యాల కుర్రోని పడుకోబెట్టి ఆ ఉయ్యాల్లో పాడుతుంటారు జోలపాట ఆ బాబుకి.

0: ఆ పడుకో అంటే ఈ రోజులు ఎవరు పడుకోరు.
1: అంటే నేను పాడేటట్లు జోల పాట పాడితే ఎవరు పడుకో
0: పడుకోరు అబ్బాయి.
1: ఈ రోజుల్లో పుట్టే పిల్లలకు జోల పాట ఎలా పాడాలి?
0: ఏ ఈ రోజు జోల పాటలు అయ్యా, ఈ రోజు ఎలాగ పాడాలి? అలాంటి పడితే కాదు నాయన. అయితే డిస్కోలో

0: జోలపడబడాలి,
1: డిస్కోలో జోలపడబడండి.
0: అయితే ఈ రోజుల్లో నువ్వు పాడింది ఆ రోజుల్లో జోలపాట,
2: డిస్కోలో జోలపాటలు అలాంటి పాటలు పాడకూడదు, మంచి పాటలు పాడాలి.
0: అవునండి,
1: అలా పాడి చక్కగా కుర్రవాడికి పేరు పెడుతున్నారు, ఇంకా నామకార్థం పచ్చ పచ్చ.

0: ఈ విధంగా ఓహో అభిమన్యుడు అంటూ మరి పేరు పెట్టారయ్యా.
1: ఏంటి అభిమన్యుడు పేరు పెట్టేశారు?
0: పేరు పెట్టారు
1: అయిన ఆ రోజుల్లో. నాకు కొడుకు పుట్టాడు అబ్బాయి.
0: నీ కొడుకు పుట్టాడు?
1: నా కొడుకు కూడా.
0: నీ కొడుకు చక్కగా పేరు పెట్టా.
1: మంచి పేరు పెట్టాను.
0: ఏం పేరు పెట్టావు?
1: రైస్ పీస్ కింగ్ అని పేరు పెట్టాను.
2: ఏమిటండి మీ అబ్బాయి పేరు? రైస్ పీస్ కింగ్.
1: అవును అబ్బాయి.
2: రైస్ పీస్ కింగ్ అంటే దీనిలో అర్థం ఏమైనా ఉందా?
1: చాలా మంచి అర్థం ఉంది.
2: ఏమిటి అది అర్థం?
1: రైస్ పీస్ కింగ్ అంటే ఇంగ్లీష్ లో పేరు, తెలుగులో చాలా అర్థం ఉంది.
0: అంటే
2: తెలుగులో అర్థం ఉంది ఏదో ఒకసారి చెప్పండి.
1: ఇంగ్లీష్ లో రైస్ అంటే తెలుగులో ఏంటి?
2: ఇంగ్లీష్ లో రైస్ అంటే తెలుగులో ఏంటండి? బియ్యం.
1: మరి పీస్ అంటే?
2: పీస్ అంటే ఏంటంటే కట్ చేసే నూక.
1: కింగ్ అంటే?
2: కింగ్ అంటే ఏంటంటే రాజు.
1: ఈ నూకను తీసుకెళ్లి రాజుకి తగిలిస్తే?
2: నూకను తీసుకెళ్లి రాజుకి తగిలిస్తే ఏమవుతుందండి? నూకరాజు.
1: నూకరాజు నూకరాజు అని మా అబ్బాయి పేరు పెట్టాను.
2: అంటే మీ అబ్బాయి పేరు నూకరాజు అని
1: పెట్టాను అబ్బాయి. మరి మా ఆవిడ పేరు డోర్ మదర్.
0: అంటే
2: ఏమిటండి డోర్ మదర్?
1: అవునారా అబ్బాయి.
2: ఒరే డోర్ మదర్ అంటే ఇందులో తెలుగులో ఏమైనా అర్థం ఉందా?
1: తెలుగులో చాలా అర్థం ఉంది.
2: ఏమిటది?
1: ఇంగ్లీష్ లో డోర్ అంటే తెలుగులో ఏంటి?
2: ఇంగ్లీష్ లో డోర్ అంటే తెలుగులో ఏంటండి? తలుపులు.
1: మరి మదర్ అంటే?
2: మదర్ అంటే ఏమిటంటే అమ్మ.
1: తలుపులమ్మ.
2: తలుపులమ్మ
1: తలుపులమ్మ అని పేరు పెట్టాను. ఇలాంటి పేర్లు ఏమైనా పెట్టారా ఆ రోజుల్లో?
0: చక్కగా అభిమన్యుడు అంటూ పేరు పెట్టారు.
1: ఓహో
0: చిన్నతనం అభిమన్యుడు విలి విద్యలు ఆ యొక్క ఏ విధంగా నేర్చుకుంటున్నాడు?
1: ఏ విధంగానైనా
0: చిన్ననాడు విల్లు పట్టారా సై,
3: చిన్ననాడు విల్లు పట్టారా సై, చిన్నప్పుడు విల్లుకు పెట్టారా సై, చిన్నప్పుడు లెక్కు పెట్టారా సై, నింగులో పక్షిని కొట్టారా సై, నింగులో పక్షిని.

0: కన్నులకు మెనుగొట్టు కొలిపేరా.
1: బారండి భయ తమ్ముడా సై మేడు బలాను దాదానా. బారండి భయ తమ్ముడా సై మేడు బలాను దాదానా.

0: వీరుడు కడుపులో వీరుడే పుడతాడు,
1: పిరికొడు కడుపున పిరికొడే పుడతాడు.
2: పులి పులే,
1: పిల్లి పిల్లే,
2: ఏనుగు ఏనుగే,
1: ఎలకే ఎలకేనండి.
2: ఇప్పుడు తులసమక్కుంటున్నా
1: అవునండి.
2: తులసమక్క యొక్క పూజే వేరు, దాని నియమం వేరు, దాని పద్ధతే వేరు.
1: మా ఇంట్లో దూలదుండ చెట్టు ఉంది, దాని దురదే వేరు, దాని గీకుడే వేరు, దాని మంట వేరు, దాని హాయే వేరు.
2: అర్జునుడు వీరుడు కడిక, ఆ వీరుడు కడుపులో వీరుడే పుట్టాడు.
1: అవును అబ్బాయి,
2: పిలి విద్యలు నేర్చుకున్నాడు. అలాగే మీ అబ్బాయి కూడా,
1: మా అబ్బాయి కూడా అన్ని విద్యలు నేర్చుకున్నాడు. మా అబ్బాయి అన్నింటిలో కూడా స్కూల్లో ఫస్ట్, సైన్స్ లో ఫస్ట్, లెక్కల్లో ఫస్ట్, ఇంగ్లీష్ లో ఫస్ట్, హిందీలో ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్ రా అబ్బాయి.
3: ఏమిటండి, లెక్కల్లో ఫస్ట్, సైన్స్ లో ఫస్ట్, ఇంగ్లీష్ లో ఫస్ట్,
1: హిందీలో
3: ఫస్ట్,
1: అన్నిట్లో ఫస్ట్?
3: ఒరే ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ అని ఒకటే చూపిస్తున్నాం. ఏంటంటే
1: 100కి ఒకటే మార్క్ వచ్చేది.
3: అంటే 100కి ఒక మార్క్,
1: ఒకటే మార్క్ వచ్చేది. అంటే అన్నిట్లో కూడా సున్నాలు. ఇలానే నేర్చున్నాడు అభిమన్యుడు.
2: విలు విద్యలు నేర్చుకున్నారు. పాండవులు ఎంతగానో సంతోషిస్తున్నారు. పాండవుల సుఖ సంతోషాలు చూసినటువంటి దుష్ట శకునికి దుర్యోధనుకి కన్ను కుట్టింది.
1: అయ్యో,
2: ఎలాగైనా సరే పాండవులను ఓడించాలి. పాండవులను నేల తీసి కాలరాయాలని చెప్పి పాండవుల్లో ధర్మరాజునటువంటి ధర్మరాజుని యుద్ధానికి రప్పించి శకుని మాయ

0: గల చేత పాండవుల సర్వస్వం కౌరవులు ఏ విధంగా దోచుకుంటున్నారయ్యా?
1: ఏ విధంగా నాయనా?
0: మించి రోషమును తమ సర్వస్వమును పందెముందే అవునమును వంచనతో ఆధర్మనందుని

0: ద్రౌపదితో కారణవుల చేరారా తరికిట జంతరిదా. ఈ విధంగా
1: ఓహో
0: ఆ యొక్క రాజ్యాన్ని అంతా పోగొట్టుకుని 12 ఏళ్ళు అరణ్యవాసం చేసి
1: 12 ఏళ్ళు
0: 1 ఏడు అజ్ఞాతవాసం కొరకు విరట్నాగను చేరుకుని విరట్ మహారాజు కొలువులో కాలం గడుపుతున్నారు పాండవులు.
1: పాండవులు
0: పంచ పాండవులు అడవిలో పడరాని బాధలు పడుతున్నారు.
1: ఏ విధంగా

0: పండియుండుటకు పంచపాండవులకు అడవిలో నాయన.
1: అయ్యయ్యో,
0: పండియుండుటకు పండు టాకులే పట్టు పరుపులాయే.
2: తందానాం దేవానందనానా, తందానాం దేవానందనానా.
0: తరిగేట జంతరిధా. ఈ విధంగా పంచపాండవు తమ సర్వస్వను ఓడిపోయి విరట్నగర్ చేరుకుని,
1: అవునబ్బాయి,
0: విరట్ మహారాజు కొలువులో కాలం గడుపుతున్నారయ్యా పాండవులు.
1: అవునండి.
0: ఈ కథ ఎలా ఉండగా ఉత్తర గోగ్రహణములో అర్జునుడు విరట్ మహారాజుకు యుద్ధ సాయం చేసినందుకు గాను తన కుమార్తెనుడు ఉత్తరను అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు విరట్ మహారాజు. అంతటా అర్జునుడు ఒప్పుకోక, నా అభిమన్యుడు వీరుడు, నా కొడుకున్నాడే అభిమన్యుడు,
1: అభిమన్యుడు
0: ఆయనకిచ్చి పెళ్లి చేయమన్నాడు. రంగరంగ వైభవపేతంగా మరి ఉత్తరకు అభిమన్యుడికి కళ్యాణం జరుగుతుంది.
1: కళ్యాణం జరిగింది. ఒరే అబ్బాయి, కళ్యాణం అంటే మరి నాకు కూడా బాగా కళ్యాణం జరిగింది రా అబ్బాయి.
3: ఏంటంటే మీకు కళ్యాణం జరిగింది?
1: మరి ఏమనుకున్నావు?
3: ఏమిటది?
1: నాకు కూడా బాగా పెళ్లి జరిగింది. వేళ జరిగింది అంటే నేను కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను.
3: కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నావు?
1: మరి ఏంటనుకున్నావు? కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నానని కొత్తగా మా అత్తగారింటికి వెళ్ళాను. కొత్తగా అత్తగారింటికి వెళ్తే కొత్తగా అల్లుడు వచ్చారని కొత్త బైక్ కొనిచ్చారు.
3: నేను కొత్త బైక్ కొనిచ్చారు.
1: మరి రెండో నెలలో మా అత్తగారింటికి వెళ్ళాను.
0: మరో నెలలో వెళ్ళావు?
1: కొత్త బట్టలు కొనిచ్చారు.
0: కొత్త బట్టలు కొనిచ్చారు.
1: మూడో నెలలో మళ్ళీ మా అత్తగారింటికి వెళ్ళాను.
0: మూడో నెలలో కూడా వెళ్ళావు?
1: మరి బంగారు గొలుసు, ఒక ఉంగరం, వాచ్ కొనిచ్చారు.
0: వాచ్ కూడా ఇచ్చారు.
1: మరి మేమంటే నాలుగో నెలలు వెళ్ళిపోయాను. అప్పుడు కూడా ఇచ్చారు. మళ్ళీ ఇచ్చారు. ఇచ్చారా అబ్బాయి?
0: ఈసారి ఏమి ఇచ్చారా?
1: పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా?
0: పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇస్తారా?
1: మరి ప్రతి నెల అల్లుడు వచ్చేస్తున్నాడు అని చెప్పి మరి ఇలాగే జరిగిందా అభిమన్యుడు?
0: ఇలా కాదు. ఆనాడు ఉత్తరకు అభిమన్యుడికి పెళ్లి జరగాలని చెప్పి పెద్దలు శుభముహూర్తం
1: నిశ్చయించారు.
0: దేశ దేశాల నలుమూల నుండి పెద్ద పెద్ద రాజులు, మరి వీరందరూ ఏ విధంగా వస్తున్నారు?
1: ఏ విధంగా
0: అయ్యా? పెద్ద పెద్ద రాజులు వచ్చినారా? పెద్ద పెద్ద ధరలు వచ్చినారా? ముద్దు టుంగారాలు నందాన, మునుగోళ్ళ కర్రాలు నందాన, అయ్యా కుచ్చుల పాగాలు నందాన, అయ్యా చక్కటి కర్రలు నందాన, పెళ్లి గంధం వారు తెచ్చారు, ఇక పెళ్లి ప్రారంభిస్తాం.

0: అయితే సోదర ఉత్తరను పెళ్లి కుమార్తె చేసి అలంకరించారు.
1: ఉత్తరాదేవి అందచందములు ఆ అభిమన్యుడికి వచ్చి అలా చెప్తున్నారు.
2: ఏ విధంగా
0: అభిమన్య ఉత్తర ఎలా ఉందో తెలుసా?
2: ఎలాగుంది? తారు డబ్బాలో ముంచి తీసిన తొండపిల్లలాగుందా?
0: అలా లేదయ్యా. ఆ అమ్మ ఉత్తరమ్మ ఎలా ఉందమ్మా?
2: ఎలాగుంది?
0: అందాల

0: ఈ విధంగా చక్కగా చెనికెత్తులు వచ్చి ఉత్తరాదేవి అందచంద్ర వర్ణించారు. అలాగే ఉత్తరాదేవి చెనికెత్తులు అభిమన్యు వద్దకు వెళ్ళి, నాయన అభిమన్యు
1: నాయన
0: పెళ్లి చేసుకుంటున్నావు కదా,
1: అవును
0: ఆ అమ్మాయి ఉత్తర,
1: ఓహో.

0: ఆ అమ్మాయి ఎలా ఉంది నీకు ఏమైనా తెలుసా?
1: నాకు తెలియదు నాయనా, నాకు తెలియదు.
0: తెలియదా?
1: ఎలాగుంది
0: అనగానే, నునుగు మీసాలు నొక్కున గెరజాలు, కలువరేకుల కళ్ళు కడ

0: సగసులు తెలిపెద ముమినుడు యమ్మా ఓయమ్మ కరల పసిడి బొమ్మ. ఇక ఉత్తరకు అభిమనుకు కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది అయ్యా?
1: ఏ విధంగా రాయరా?
0: కంగు మంచు పెరన్నాలు మృగగా
2: తందార తంధని తందన
0: మంగళ స్నానాలు చేయించినారు
2: తందార తంధని తందన
0: కళ్ళ కాడుకు పెట్టి బుగ్గ చుక్క పెట్టి
2: తందార తంధని తందన
0: పసుపు చెరువు గట్టి కాళ్ళకు పారాన్ని రాశారు
1: ఓ రామ రాఘవ శ్రీరామ రాఘవ రామయ్య రకుల సోమ రామయ్య రకుల సోమ
0: సరిగిట్ట జంతరిధ. ఈ విధంగా ఉత్తరకు అభిమనుకి చక్కగా కళ్యాణం జరుగుతున్నది. నిండు రత్నముల ముగ్గులు వేసిన పెళ్లి పీటలందు రామ రామయ్య రామో
2: రామ రామ రఘురామ
0: ఉత్తరాభిమన్యులు కూర్చును రీ వేద విధుల నుడు మా
2: రామ రామ రామ జయ రామో రామ రామ రఘురామ
0: సుమల తాంగియా ఉత్తర కంఠమున సుందరవరుడ పూడే
2: రామ రామ జయ రామో రామ రామ రఘురామ
0: ప్రథమ బగు మంగళ సూత్రము.

0: ముసుగులు తలుపు తలుకుమని
1: మెరయచ్చనున్నారాఘవారామారఘురామేను
0: ముసుగులు తనుకు తనుకుమని మెరయచ్చనున్నా ఉత్తర కమిడుకు ఆనాడు చక్కగా కయ్యాణం.

0: కథరికట జంతరిధ. ఈ విధంగా
1: ఈ కథ ఎలాగుండగా
0: ఉత్తరకు అభిమానుడుకు ఆనాడు రంగరంగ వైభవపేదగా పెళ్లి జరిగిందిరా.
1: పెళ్లి జరిగింది ఆ విధంగా.
0: అవునండి,
1: ఆయన ఉత్తరాభిమానుల కళ్యాణం ఆ విధంగా కళ్యాణం జరిగింది. అయితే నాయన మరి కథ ఎలాగుండగా
0: అయితే
1: ఓహో
0: పెద్దలంతా కూర్చొని చక్కగా ఆ అభిమానుడు చక్కగా మరి మంచి చెడ్డలు చెప్పి వారిని అలా ఉంచి అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే ఈ విధంగా అభిమానుడు కళ్యాణం అయిపోయింది. ఇక పాండవులంతా
1: కూర్చొని
0: ఆలోచిస్తున్నారు మనం ఏం చెయ్యాలి, మనం ఏం చెయ్యాలంటే
1: భోజనం చేయాలి.
0: ఈనాడు ముఖ్యంగా యుద్ధ రంగంలోకి అడుగు పెట్టాలి. యుద్ధ రంగంలో అడుగు పెట్టి అభిమానుడు వధించాలంటే మన శక్తి చాలదు. మనలో మంచి వెనుకాడు కర్ణుడు. కర్ణ, నువ్వు అభిమానుడు యుద్ధం చేస్తుండగా వెళ్ళి అభిమానుడు ధనుసును రెండు ముక్కలుగా చెయ్యి అని చెప్పేలా అందరూ కూడా పన్నాగం పన్ని అభిమానుడిని పద్మవ్యూహంలో మరి ఏ విధంగా మరి చంపుతున్నారయ్యా. శ్రీ మహోజ్వల.

శరములు కరములు నరుక సాగరా, శరములు కరములు ఎగురుగా సాగరా. పద్మ వ్యూహం అదిగో, పద్మ వ్యూహం అదిగో, పద్మ వ్యూహం.

అదిగో అయితేనైనా తామసించీతారసిల్లి కర్ణ దుర్యోధనులు చూసి కావుడే కళ్ళ చేసి కండ నిప్పుల కొరవసాగి రెండ రెండని

0: ధనుడే పిక్క ఫలము చూపించాడే
1: బాలుడి భయ తమ్ముడాను
2: ఈ విధంగా
3: ఓహో
2: చండ ప్రచండ తేజముతో అభిమన్యుడు మరి ఎంతగానో యుద్ధం చేస్తున్నాడు.
3: అవునండి,
2: అభిమన్యుడి దాటికి కౌరులందరూ కూడా పరుగులు తీసి పందాలు పెడుతున్నారు. అది చూశారు దుష్ట దుర్యోధనుడు చూసి. ఇక అభిమన్యుడు ధర్మయుద్ధాన్ని మనం ఏం చేయలేము, అధర్మ యుద్ధము చేయాలి. మనలో మంచి వెనుకాడు కర్ణుడు. కర్ణుని పిలిపించి, నాయన కర్ణ,
3: నాయన
2: అభిమన్యుడు యుద్ధం చేస్తుంటాను, వెళ్ళి అభిమన్యుడు ధనుసు రెండు ముక్కలుగా చెయ్యి, ఆ తర్వాత అంతా కూడా కథను మేము నడిపిస్తామని చెప్పగా ఆ యొక్క విల్లును విరిగిపోయింది ఆ యొక్క అభిమానుడికి. చేయడం లేక పక్కనే ఉంటుంది చక్రాన్ని తీసి ఆ కౌరవ వద్దకు ఏ విధంగా వెళుతున్నాడు,
3: ఏ విధంగా
2: సర్వణ చక్రం తీసి తండ్రిపై తారసింది
1: నాడా
2: వీరాభిమండు చండ ప్రచండంగా యుద్ధం.

0: మారండి భయ్ తమ్ముడా సై మేడు బలను దాదారా.
1: ఇదంతా కూడా గమనిస్తున్నటువంటి అభిమానుడు రథసారు సుమంతుడు గమనించాడు. గమనించి అభిమానుడితో అలా అంటున్నాడు,
0: ఏ విధంగా
1: అభిమయ్య, కారు మేఘాలు నాలుగు దశలు కమ్ముచుండే, సూర్య కిరణాలు తేజస్సు శూన్యమాయే, అలరసక ధ్వజముపై గ్రతవాలే, నిన్ను రక్షింప బ్రహ్మకే భారమాయే. నాయన అభిమన్యు, మనకి యుద్ధము చాలదు, ఎందుకంటే అన్ని కూడా మనకి అపశకునాలే ఉన్నాయి, కనుక మనం వెనుతిరిగి వెళ్ళిపోదాం అంటున్నాడు అభిమన్యుడు. యుద్ధరంగంలో ఆ యొక్క పద్మ వ్యూహములోకి వచ్చినప్పుడు అప్పుడు ఈ యొక్క అభిమన్యుడు చూసి చక్కగా ఈ విధంగా అంటున్నాడు.
0: ఏ విధంగా?
1: నిన్ను చూడక జాలి పుట్టే, కాంత కౌగిలి కాదు కథన భూమి, విజయము సాధించుకును బాలక, భావుడు కాదే నీ పాటి ఏమో కాడు నన్నాడా రాధకుమారా తీరా వ్యూహమును ఛేదించి ఆగి మండున నెట్టిల్లి
0: రాధకుమారా
1: పద్మవ్యూహమును చంద్రవంద్ర
0: చేతులు
1: ముక్కలు చేశారా, కమ్ములు పొడిపడి చేశారా, తెల్ల సైన్యము చంపారా, పద్మవ్యూహమును అభిమానుడు చంద్రవందరు ఈ విధంగా పదుగురు ఒక్కటై ఆ యొక్క అభిమనుని ఏ విధంగా పొడిచి చంపుతున్నారు.
0: ఏ విధంగా అయ్యా?
1: కర్ణుడు వెంటి నిద్రుంచరాసై, కర్ణుడు వెంటి నిద్రుంచరాసై, గురుపుడు గుర్రమును గూచరాసై, గురుపుత్రుండు శకునియు, గురుపుత్రుండు శకునియాసై, బహుశరములతో పొడిచారే, బహుశరములతో పొడిచారా, బహుశరములతో పొడిచారా. ఈ విధంగా అభిమన్యుడు పద్మవ్యూహంలో మరణించాడన్న వార్త తెలిసినటువంటి ఉత్తరమైనటువంటి ఆ యొక్క తల్లి భార్య కూడా అభిమన్యుడు చూచి ఇలా ఏడుస్తున్నారు.
0: ఏ విధంగా అయ్యా?
1: అయ్యో కొడుకా పోయితివా, నన్ను అన్యాయము

0: అయితే నాయన ఈ విధంగా అభిమన్యుడి చరిత్ర ఇలా సమర్పణం అయ్యి అభిమన్యుడు పద్మవిభూషణ మరణించాడు.
1: మీరింతవరకు జానపద రంజని కార్యక్రమంలో మహాభారతంలో వీరాభిమన్యుని చరిత్ర అనే బుర్రకథ శ్రీ వై రాజువారి బృంద

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. నిలయంలో సమయం 3 గంటల 1 నిమిషం కావస్తుంది. ఇప్పుడు మీకోసం సిద్ధంగా ఉంది మధురమే సుధాగానం. మధురమైన గీతాలు వినే కార్యక్రమం మధురమే సుధాగానం కార్యక్రమం మీకోసం రెడీగా ఉంది. 1980 సంవత్సరం ముందు చిత్రాల పాటలు మరి మీరు కోరుకున్నవి వినిపించడం జరుగుతుంది. మరి మీరు మీకు నచ్చిన పాటని వాట్సాప్ ద్వారా మాకు అడగవలసిన నెంబర్ 6304767436. మీకోసం మళ్ళీ చెప్తున్నానండి, 6304767436. ఈ నెంబర్కి మీకు ఏ పాట వినాలని అనిపిస్తుందో ఆ పాట సినిమా పేరు టైప్ చేసి మాకు పంపించండి. మీకోసం మేము ఆ పాట ప్లే చేసి వినిపిస్తాము. మరి ఫస్ట్ ఎవరు మాకోసం పాట ప్లే చేయమని అడిగారో తెలుసుకునే ముందు ఈ బ్యూటిఫుల్ సాంగ్ని వింటూ స్టార్ట్ చేసేద్దాం.

వెల్ మధురమే సుధాగానం కార్యక్రమంలో ఉన్నాం కదా. మరి ఈ కార్యక్రమంలో మీ అందరికీ తెలుసు కదండి, 5 గంటల 30 నిమిషాలకి ప్రసారమయ్యే మా పదం మీ భావంలో ఏ పదం అనేది ముందుగానే మేము చెప్తాం కదా. సో ఈరోజు నేను మీకు ఇస్తున్న పదం వయ్యారి. 5 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే మా పదం మీ భావం కార్యక్రమంలో మేమిచ్చిన పదానికి మీరు మీ భావాలు కవితలు పంపించాలి కదా. సో దానికి ముందుగానే మేము పదం ఇచ్చేస్తున్నాం కదా. సో ఈరోజు నేను మీకు ఇస్తున్న పదం వయ్యారి. ఆ పదం మీద కవితలు మీ భావాలు రాసి సిద్ధంగా ఉంచి 5:30కి పంపి

పంపించండి, ఖచ్చితంగా నేను చదువుతాను. ఓకే, దీంతోపాటు ఇంకొక విషయం కూడా మీరు వింటుంటారు కదా, ఏదో ఒక ప్లేస్కి మేము తీసుకెళ్తుంటాం, మీరు కోరిన పాటలు వింటూ మిమ్మల్ని ఏదో ఒక

చేయండింటూ ఎవరు కోరుతున్నారో వినిద్దాం, చూసేద్దాం. లక్ష్మీ కటాక్షం సినిమా నుండి మా కోసం పాటని ప్లే చేయండి అంటూ కోరుతున్నారు మునగపాక నుంచి నాగేశ్వరరావు గారు, మంగరత్నం, కార్తీక్, నిరీష, నిర్మల గారు కోరుతున్నారండి. విఠలాచార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కోదండపాణి గారు సంగీతాన్ని అందించారు. సీనరే గారు సాహిత్యంలో ఈ అందమైన పాటని ఆస్వాదించండి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: వెల్, మంచి పాటను విన్నారు కదా. మధురమే సుధాగానం కార్యక్రమంలో చెన్నై సెంట్రల్ నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడి ప్రాంతంలో ఉన్న శివాలయం కోసం
2: చాలా చక్కటి మధురమైన పాట.
1: ఈ ఆలయం ప్రధాన దైవం శ్రీ తిరువల్లేశ్వర్

స్వయంభులింగం శివుడు, అలానే జగదాంబికాదేవి. ఈ దేవాలయం 1000 నుండి 1500 సంవత్సరాల నాటి పురాతనమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కోసం మరిన్ని విషయాలు వినే ముందు మధురమే సుధాగానం కార్యక్రమంలో పిడుగురాముడు చిత్రం నుండి మాకోసం మాకు నచ్చిన పాటని ప్లే చేయండి అంటూ కోరుతున్నారు ఎం మురహరి, యశోద, జానకి, రాజు నిజామాబాద్ నుండి. తప్పకుండా అండి, మీకు నచ్చిన పాట మీకోసం ప్లే చేయడం జరుగుతుంది. విని ఎంజాయ్ చేసేయండి.

వెల్ మాత్రమే సుధాకరణం కార్యక్రమంలో దేవాలయం పాడి గ్రామంలో ఉన్న శివుని దేవాలయం కోసం వింటున్నారు కదా. బృహస్పతి కుమారుడైన భరద్వాజ మహర్షి ఒక శాపం వల్ల వలియన్ అంటే నల్లటి పక్షిగా జన్మించాడంట. ఆయన ఈ క్షేత్రంలో ఉన్న లింగాన్ని పూజించడంతో శాపం విముక్తి పొంది ప్రజలకు పక్షులకు రాజయ్యాడంట. తమిళంలో వలియన్ అంటే పక్షి కాబట్టి ఈ క్షేత్రానికి తిరువలితాయం అని స్వామికి వల్లేశ్వరర్ అని పేరు వచ్చిందంట. చోళుల కాలంలో యుద్ధానికి వెళ్ళే సైనికులు తమ ఆయుధాలను దాచుకునేందుకు విశ్రాంతి తీసుకునేందుకు ఉపయోగించిన స్థలాన్ని పడే అంటారు.

0: ఇక్కడ అలా దాచుకున్నారు కనుక ఈ ప్రాంతానికి పడై కాలక్రమేణా పాడి అనే పేరు వచ్చిందంట. మరిన్ని విషయాలు ఈ దేవాలయం కోసం వినే ముందు, గజదొంగ చిత్రం నుంచి ఇంద్రధనుసు చీర కట్టి అనే పాటని మా కోసం వినిపించండి అంటూ సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుండి కోరుతున్నారండి. కె చక్రవర్తి సంగీతాన్ని అందించిన గజదొంగ చిత్రం 1981లో విడుదలైంది. మరి ఈ చిత్రం నుంచి మీరు కోరిన మీకు ఇష్టమైన ఈ పాటని విని ఎంజాయ్ చేసండి.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

పాడి శివాలయం కోసం వింటున్నాం కదా. ఈ శివాలయంలో ప్రధాన ప్రాకారంలో గురు భగవానుడి పశ్చిమ ముఖంగా ప్రత్యేక సన్నిధి ఉందట. వివాహ రూపంలో ఉన్న వినాయకుడు, మురుగన్ ఆంజనేయ స్వామి వారికి ఇక్కడ దర్శించుకోవచ్చు. మరి మాకోసం మాకు నచ్చిన పాటని ప్లే చేయండి అంటూ పూజ మూవీ నుంచి ఎన్నెన్నో జన్మల బంధం అనే పాటని కోరుతున్నారు జయలక్ష్మి బెంగళూరు నుండి. ఓకేనండి, మరి మీకోసం ఈ పాటని ప్లే చేయడం జరుగుతుంది, విని ఎంజాయ్ చేసేయండి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మధ్య లేదా

0: మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొనారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

0: మరి ఇంతవరకు భద్రమే సుధాగానం కార్యక్రమంలో పాడి శివాలయం కోసం విన్నారు కదండి. అలానే మీరు మెచ్చిన పాటల్ని కోరి వినిపించడం జరిగింది. ఇంతటితో మధురమే సుధాగానం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో ఇదో అలరించే కిరీటం కార్యక్రమంలో ఇప్పుడు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
1: ఎన్సీఈఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग उमंग उमंग उमंग।
2: మీరింతవరకు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

ఈరోజు సాయంత్రం 4 గంటలు 5 నిమిషాలు కావస్తుంది. మరి మనం సరదాగా కాసేపు కార్యక్రమానికి రెడీగా ఉన్నామండి. మరి నేను మీకు ఈరోజు ఇచ్చే టాపిక్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా మీకు రాని వంటను చేసి మీ వాళ్ళకి తినిపించారా? వాళ్ళ రియాక్షన్ ఏంటి? మరి మీ అనుభవాలను, మీ అనుభూతిని ఎప్పుడైనా అలా చేసి ఉంటే ఆ జ్ఞాపకాన్ని మాతో పంచుకోండి. మాతో పాటు మిగిలిన శ్రోతలు కూడా వింటారు. మరి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 2727288, అలానే 2727244. మరి ఆలస్యం చేయకుండా కాల్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి. ఈలోపు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, విని ఎంజాయ్ చేసేయండి.

0: టాపిక్ తెలుసు కదండి, మీకు రాని వంట ఎప్పుడైనా మీరు చేసి పెట్టారా మీ ఇంట్లో వాళ్ళకి? చేసి పెట్టాక వాళ్ళ రియాక్షన్ ఏంటి? సో మనతోని వాళ్ళ అనుభూతుల్ని అనుభవాల్ని పంచుకోవడానికి ఫస్ట్ కాలర్ ఎవరో వినేద్దాం. హలో,
1: నమస్తే అండి. బాగున్నారండి?
0: బాగున్నాండి.
1: జ్యోతి గారు కదండి?
0: లక్ష్మి అండి.
1: అయ్యో, వాయిస్
0: టాపిక్ విన్నారండి?
1: కాసరపూడి అండి. సత్యరెడ్డి అండి.
0: సత్యరెడ్డి గారు టాపిక్ విన్నారా?
1: విన్నానండి.
0: వండారా మరి ఎప్పుడైనా?
1: అనే
0: వండారా మీ ఇంట్లో వాళ్ళ కోసం మీరు ఎప్పుడైనా?
1: వంటనే ఏదైనా పర్వా చేసేవనండి.
0: ఓకే,
1: నేను ఒకసారి ఫ్రెండ్స్ ఉంటాం కదండి మామూలుగానే,
0: అవును,
1: వాళ్ళు వండమని అంటున్నారు. ఒకసారి ఇది మాసం
0: ఓకే
1: కూర
0: ఓకే
1: ఉన్నతులకి సూపర్ ఉందన్నారండి. అదన్నారా సినిమా ఏర్పడి వంట చేసేవానండి. నేను
0: ఫస్ట్ టైం బాగా కుదిరిందా?
1: సూపర్ అండి.
0: సూపర్ అండి.
1: పాసం గారికి సూపర్ ఉంటుంది అండి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.
1: బాయ్ లక్ష్మి గారు.
0: బాయ్ అండి. హలో,
2: గుడ్ ఈవినింగ్ లక్ష్మి.
0: గుడ్ ఈవినింగ్ అండి.
2: శ్రీకాకుళం జిల్లా అమ్మగారి వంశ నుంచి శుభారం మొదలైనది.
0: ఓకే సార్, విన్నారా అండి?
2: విన్నాను. మీ టాపిక్ ఈరోజు నాకు అసలు సంబంధం లేకుండా
0: చేశారు. అవునా? ఎప్పుడు ఏమి చేయలేదండి? అవసరం రాలేదా? మీకు కూడా ఇప్పుడు చేయాలని అనిపించలేదు? అవసరం రాలేదు కాబట్టి అనిపించలేదు. నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో, నమస్తే అండి. చెప్పండి రమణ గారు.
3: ఒకసారి ఎవరు లేరు మామూలు ఏదో ఇంట్లో స్నాక్స్ లాగా ఉప్మా చేస్తే అది సాల్ట్ ఎక్కువైందని అంటే తెలియదు వంటలు ఎట్లా చేయాలని కిలో పిల్లలు వచ్చారండి. కొద్ది కొద్ది పెద్ద గాలి వాళ్ళు మరి అంత సాల్ట్ వేస్తారంటే అయ్యో నాకు తెలియదు. కాసేపు నవ్వుకొని వాళ్ళు మీరు ఎట్లా
0: ప్రయోగాలు కదండి. సో అది కూడా ఒక రకమైన జ్ఞాపకమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. అంతే కదండి, నిజంగా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా ఒక వంటని అనేది మొదలు పెట్టాలి, రుచిగా వండాలి అంటే ఖచ్చితంగా స్టార్టింగ్లో ఫెయిల్ అయితేనే దానికోసం తెలుస్తుంది కదా. సో ఇది కూడా ఒక రకమైన జ్ఞాపకమే. ఇలాంటి జ్ఞాపకాలు పంచుకోవడానికి మీరు కాల్ చేసేయండి 2727244 2727288 నెంబర్కి. ఈలోపు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వినిద్దాం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ముఖాన మొటిమల, గజ్జా బొబ్బల, నడువులో తామర,
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: వెల్, నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం అండి. హలో.
7: హలో లక్ష్మి గారు, బాగున్నారా?
6: బాగున్నా అండి. మీరు బాగున్నారా?
7: నేను.
6: టాపిక్ విన్నారండి?
7: వినాయక నగర్ చిన్నారావు.
6: చిన్నారావు గారు టాపిక్ విన్నారా?
7: విన్నా మేడం.
6: ఓకే.
7: చిన్నారావుకి ఎప్పుడూ కష్టాలండి. నాకు ఒక పిల్లం ఉంది, వెంకటలక్ష్మి.
6: ఓకే.
7: అయితే తనకి ఎప్పుడు బాగోదేపన్నా సగ్జేవా ఉన్నాయవా
6: సరే సార్, నేను అంటుంది మీరు మీకు రాని వంట ఎప్పుడైనా చేశారా సరదాగా?
7: అది ఫెయిల్ అయింది. ఇప్పుడు రాని వంట చెప్తాను.
6: ఓకే.
7: అయితే సగ్గిదేవా నాకు కొద్దిగా పెట్టి చెయ్యి అన్నది. అయితే సగ్గిదేవ కదా, మన ముందు పర్వాలేదు, నేను ఆకలి అంతా తీరిపోద్ది, సగ్గిదేవ వండుకోనని ఉండేసాను. నీళ్ళేస్తాను.
6: ఓకే.
7: నీళ్ళేసి సగ్గు వేస్తాను.
6: ఓకే.
7: సగ్గు వేసిన తర్వాత పందర వేస్తాను.
6: ఓకే.
7: పందర వేసేసి అది తల తల తల అమ్మలేదు దించాను.
6: ఓకే.
7: అయితే ఎదిగే సగ్గుదేవాను అది కలసేశాను. అవన్నీ సగ్గు దీని తేలిపోయి నీరు మునిగిపోయింది.
6: ఓహో, అలా ఫెయిల్ అయింది అంటారా?
7: అయితే సగ్గుదేవ అంటారా అన్నాను, ఏ సగ్గు నీళ్ళు అయితే
6: అన్నాను.
7: చెప్తే అలాగే ఉంటది.
6: థ్యాంక్ యూ సో మచ్ అండి.
7: ఓకే మేడం.
6: ఇంకొన్ని ఫోన్ కాల్స్ అంటే వాళ్ళ అనుభవాలు, వాళ్ళ జ్ఞాపకాలు వినే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేది.

0: అడిషన్స్ మూడు ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
0: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్ మూడు ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: వెల్, సరదాగా కాసేపు కార్యక్రమంలో ఉన్నాం కదా, మరి నెక్స్ట్ కాల్ ఎవరో చూసేద్దాం. హలో
3: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
2: గుడ్ ఈవినింగ్ అండి.
3: నేను సుబ్రహ్మణ్యం మగల్పూర్ నుంచి మాట్లాడుతున్నాను
2: మేడం.
3: మీ టాపిక్ విన్నాను మేడం. అయితే మా మిస్సెస్ చేస్తుంది వంట. నేను చెప్పేది ఏంటంటే, మా అమ్మాయి నేర్పింది మేడం స్వీట్, హెల్దీ ఫుడ్ స్వీట్ నేర్పింది మా మిస్సెస్ కి. అది చేసింది జీడిపప్పు, బాదం పప్పు, తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్ని కలబోసి దాంట్లో ఖర్జూరం వేసింది స్వీట్ వేయకుండా. అది మిక్సీ చేసి చేసింది స్వీట్. చాలా బాగుంది మేడం.
2: బాగా వచ్చింది.
3: బాగా వచ్చిందండి. అది నేను చెప్పేది ఏంటంటే, మా అమ్మాయి మా మిస్సెస్ కి నేర్పింది. అది గొప్ప.
2: థ్యాంక్స్ మేడం. హలో
4: హలో, గుడ్ ఈవినింగ్. నా పేరు గోపి, మల్కాపురం ఏరియా దుర్గానగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారా
2: గోపి గారు? బాగున్నాయండి. మీరు బాగున్నారా?
4: మేము మన 10 FM2 దైవాలు చాలా బాగున్నాం మేడం.
2: ఓకే అండి, టాపిక్ విన్నారా?
4: విన్నాను మేడం.
2: ఓకే,
4: అయితే జరిగింది ఏంటంటే, నాకు అన్ని వంటలు బాగానే వండేస్తాను మేడం.
2: ఓకే,
4: కాకపోతే మా

0: శ్రీకాకుళం లాంగ్వేజ్ ప్రకారం అంబల్ అంటారు అన్నమాట రాగిజావు. రాగిజావనేమొచ్చి మామూలు వాటర్ వేడి చేసి తర్వాత ఇది కలిపి దాంట్లో వేస్తారనే సంగతి నాకు తెలియదు మేడం. చల్లని నీళ్ళలోనే పిండి కలిపేసి శుభ్రంగా స్టవ్ మీద పెట్టేశాను.
1: అవునా?
0: పెట్టేసరికి చూడండి మొత్తం వండలు వండలు నీళ్ళు నీళ్ళ తేలిపోయింది. ఆ దాంట్లో నేను ఫెయిల్ అయిపోయాను మేడం. చాలా బాగా ఇంకా అల్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇంకా అది.
1: అది మేడం ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటండి దానికి?
0: అంటే అప్పుడు బ్యాచులర్ కదా నేను,
1: ఎవరికి పెట్టలేదు, మీరే తిన్నారనమాట.
0: అప్పుడు మా అక్క పక్కన ఇంకోరుంటే అక్కకి ఇలాగా అక్క ఇలా జరిగిందని అంటే అప్పుడు తను అన్నారనమాట, వేడి నీళ్ళు ముందు మరగబెట్టుకోవాలి, చల్లని దీంట్లో వేసేసి కలిపి చెయ్యాలని.
1: ఓకే ఓకే అండి.
0: అప్పుడు బుక్ అయిపోయింది మేడం.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
1: మరొక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం, పెళ్లి సందడి మూవీ నుంచి.

0: వెల్, మరి నెక్స్ట్ కాలర్ ఎవరు మనతో ఏం పంచుకోవాలనుకున్నారో, వాళ్ళు ఏం వంట చేశారో వినేద్దాం. హలో హలో
1: హలో హలో.

0: సార్ చెప్పండి, వినిపిస్తుంది
1: మేడం? అప్షన్ చెప్పండి. లేదా
0: సార్?
1: చెప్పండి. లేదు
0: సార్, మీరు ఎప్పుడైనా మీకు రాని వంటని ట్రై చేశారా? అది ఫెయిల్ అయ్యాక ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? అంతే.
1: నేను బీహార్లో ఉంటున్నప్పుడు కిచిడీ నేర్చుకున్నాను మేడం.
0: ఓకే
1: ఆ కిచిడీ చేశాను వచ్చి ఇక్కడ.
0: ఓకే,
1: కానీ బాగానే చేశాను మేడం, బాగానే
0: బాగా
1: ఉంది.
0: వచ్చింది, ఫెయిల్ అవ్వలేదు, అందరూ చక్కగా తిన్నారు. ఓకే, నైస్ అండి, నైస్. థ్యాంక్ యూ
1: థ్యాంక్
0: సో
1: యూ
0: మచ్ ఫర్
1: మేడం,
0: కాలింగ్.
1: థ్యాంక్ యూ.
0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు నాగేశ్వరరావు అండి.
0: నాగేశ్వరరావు గారు.
1: ఓకే అండి. అయితే మా ఫ్రెండ్స్ అంతా 10 మంది ఒక దగ్గర పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నామండి.
0: ఓకే,
1: చేసుకున్నప్పుడు బిర్యానీ చేసుకుందాం, అన్నం కూర ఏది అన్ని వండుకుందాం అని చెప్పి అన్ని దత్తాయించామండి.
0: ఓకే,
1: సామాన్లు అన్ని అన్ని పట్టుకెళ్ళి అన్ని మోపు చేసాము. ఆ బిర్యానీ చేసి కుర్రవాడు రాలేదండి.
0: ఓకే,
1: అతనికి ఏదో అర్జెంట్ పని ఉండి అతను వస్తానని చెప్పాడు, కానీ మొత్తం మా దగ్గరికి టైం ప్రకారంగా రాలేదండి.
0: ఓకే,
1: రాకపోతే అయితే బిర్యానీ చేసి అంటే అప్పుడు నేను అటు ఇటు చూసి మెలక నేను నాకు వచ్చని చెప్పేశానండి. వస్తే
0: అవునా?
1: బిర్యానీ చేయడం నాకు వచ్చు, అయితే పదండి రెడీ చేసేద్దాం అని చెప్పేసి అన్ని చేసి ఏదో నన్ను సొంతంగా ఆలోచించి ఎలా ఎలా ఎలా పెడితే అది లాస్ట్ కి ముద్దలాగా అయిపోయింది, కానీ అది పనికి రాలేదండి.
0: ఓకే,
1: మరి అప్పుడు ఇంకందరూ ఏదో అలా ఎలాగంటే మరి అబ్బాయి తొలిపరిచయం ఇది, మరి ఏం చేస్తాం, మరికోసారి ఎప్పుడైనా మళ్ళీ మనం బాగా చేయడానికి ట్రై చేస్తాం, ఇంక ఈసారికి అలా అడ్జస్ట్ అయిపోండి. ఇందులో ఆ తప్పేది లేదు కదా, కాకపోతే కుర్రోడు రాకపోతే నేను తయారుపడ్డాను,
0: అంతే.
1: ఏదో ట్రై చేశాను వీళ్ళంత వరకు అని చెప్పేసి చెప్పగలనే సరే సరేలే అని చెప్పి వాళ్ళు కూడా
0: వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారనమాట.
1: ఓకే,
0: ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. హలో,
2: హలో, నమస్తే. వీణ గారేనా?
0: అవునండి.
2: బాగున్నాయా?
0: లక్ష్మి అండి.
2: లక్ష్మి గారు బాగున్నారా?
0: బాగున్నా అండి, మీరు బాగున్నారా?
2: నేను బాగున్నాను. మా ఇంటిగా అక్కయ్య బాగా విశాఖపట్నం.
0: ఓకే మేడం, టాపిక్ విన్నారా?
2: విన్నానమ్మా. నేను సార్ మా రెండో అన్నయ్య కలకత్తా రెండు వాళ్ళకి వస్తేనేమో, అమ్మ లేరు, ఇంకో అన్నయ్య ఇంటికి వెళ్ళారన్నమాట. అయితే బజ్జీలు చేద్దాం సాయంత్రం అని అమ్మ చేస్తున్న తర్వాత వెనకట్లన్నీ చూసాను, చేశాను.
0: ఓకే,
2: బంగాళదుంప ఉల్లిపాయ అరటికాయ అవి పలుచగా సన్నంగా తరుక్కొని సన్నగిండిలో కొంచెం మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అన్ని వేసి వేసి వేచాను.
0: ఓకే,
2: అయితే మా అన్నయ్య కొంచెం వంట వచ్చు ఆ రెండో అన్నయ్యకి కొంచెం వాడు ఏంటన్నారంటే, అవునీ బజ్జీలు వచ్చి టేస్టీగా ఉన్నాయి కానీ వేలాడుతున్నాయి చూసావా అన్నారు. అంటే అలా ఉండకుండా ఉండాలంటే 2 చెంచాలు వరిపిండి కూడా కలపాలమ్మా నువ్వు వేసేవా అని అడిగారు నన్ను.
0: ఓకే,
2: లేదన్నయ్యా, అయితే ఈసారి చాలా వేస్ట్ చూడు, బాగుంటాయి కరకట్లు ఆడుతూ ఉంటాయి కొంచెం నిలబడతాయి అని చెప్పారు.
0: నిజే కదా, మనకి వంట బాగా వచ్చింది, మనం
2: అంటే అమ్మ వెనకాల చూడటమే కానీ పర్సనల్ గా ఇప్పుడు చేయలేదు.
0: వచ్చిన వాళ్ళు తింటేనే కదండి, అందులో లోటుపాట్లు మనకి చెప్తారు. సో ఇప్పుడైనా మనకి ఫస్ట్ టైం చేసినాడు, అలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాల్.
2: అందుకుంటాయి క్రమంగా
0: అంతే.
2: ఇప్పుడు మా అన్నయ్య గారు చెప్పారు, పై వాళ్ళు అయితే చెప్పరు కదా, అంటే అలాంటి మనం టిప్స్ తెలుసుకుంటూ ఉండాలి.
0: ఇది కూడా ఒక జ్ఞాపకమే కదా మీకు.
2: చాలానండి,
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
2: వెల్కమ్ అమ్మా, బై అమ్మా.
0: ఇంకా వాళ్ళ యొక్క అనుభూతులు అనుభవాలు పంచుకోవడానికి మనకి కాలర్స్ సిద్ధంగా ఉన్నారు. ఈలోపు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: చికెన్ రోస్టో, చికెన్ కర్రీ, చికెన్ టిక్కా, చికెన్ మంచూరియా, చికెన్ తందూరి, చికెన్ పికిలు, అలీమో, నా సాలం జీవనిపించే నాటుకోడి పులుసు.

0: బఫెలో వింగ్స్ అయి కడుపునింపుతావు, మాకు బలాన్ని జివ్వలైతావు. శ్రద్ధాంజలి నీకు.
1: ఆల్ మై చికెన్ లవర్స్, లిసన్ టు ద స్టోరీ ఆఫ్ ద సాడ్ చికెన్.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: వెల్, సరదాగా కాసేపు కార్యక్రమంలో ఉన్నాం కదా, మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి.
2: బాగున్నారా?
1: బాగున్నా అండి, మీరు బాగున్నారా?
2: బాగున్నాను. లక్ష్మి యాదవరా అండి?
1: అవునండి, లక్ష్మి.
2: అయితే అమ్మా, నేను మా అమ్మ ఇప్పుడు పొగడాలు వేస్తూ ఉండి, అలా తర్వాత నేను అలా ఇప్పుడు ఒక నాలుగు క్రితం వేసేది. నేను ఆ మధ్యకాలంలో కొనుక్కోవడమే కానీ ఏడు అది ఉండేది కాదు. కానీ ఒకసారి పిల్లల వాళ్ళు వచ్చారు, పెద్దవాళ్ళు అయిన తర్వాత మమ్మల్ని చెప్పండి. బాగానే తెలిపాను బియ్యం పిండి, మైదా పిండి. అయితే ముగ్గురులాగా వస్తుంది కదా పొంగడాలకి, అది రావటం లేదని మళ్ళీ మళ్ళీ నీళ్ళేసేస్తూ ఉండేదండి. నీళ్ళేసేస్తుంటే ముక్క ముక్కలు అయిపోయి పలసలు అయిపోయి చాలా అసలు దేనికి పనిపెట్టింది కాదమ్మా,
1: అలా అయిపోయింది. ఇప్పటికే అది మీకు గుర్తుంది అంతే కదా. కొన్ని కొన్ని సార్లు అలాంటి వంటలు కొంచెం ఫెయిల్ అయినా అది ఒక జ్ఞాపకంగా ఉండిపోతుంది కదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.

0: కూడా సరే అవుతాయి అనలేదు అన్నమాట.
1: అవును అవును. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.
0: థ్యాంక్ యూ.
1: హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్ లక్ష్మి గారు.
1: గుడ్ ఈవినింగ్ అండి.
2: ఫస్ట్ టైం మీతో మాట్లాడుతున్నాను.
1: అవునా?
2: బాగున్నారా?
1: బాగున్నా అండి. మీరు బాగున్నారా?
2: ఆ బాగున్నాను. శ్రీకాకుళం రాధా, ఫ్రమ్ శ్రీకాకుళం.
1: రాధా గారు విన్నారా టాపిక్? విన్నారా?
2: విన్నాను. మంచి టాపిక్ ఇచ్చారు. ముందంతా మగవాళ్ళే పాపం చేస్తున్నారు, మరి ఎందుకంటే ఊరుకున్నాను. పాపం వాళ్ళ ప్రయత్నాలు ఎందుకు మనం వద్దన. అయితే నేనైతే నాకు మైసూర్ పాకం అంటే చాలా ఇష్టం. అయితే కొనుక్కొని ఎప్పుడు తిన్నాం, కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తారు కదా వాళ్ళు, ఎందుకు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటది కదా, కొంచెం చూద్దామని చేశానమాట. చేస్తే గట్టి రాళ్ళలాగా వచ్చేవి. అది మా వారికి ఇస్తే అంటున్నారు, నువ్వు ఇంకెప్పుడు మైసూర్ పాకం ప్రయోగం మాత్రం చేయక, చేసుకుంటే నువ్వు తిని నీకు ఇష్టం కదా. నాకు మాత్రం దయచేసి ఈసారి నీకు ఇష్టం కాబట్టి నువ్వు చేసుకుని తిని ఎన్నిసార్లేనా.
1: అది మర్చిపోలేని ఒక జ్ఞాపకం,
2: అది ఉండిపోయింది అలాగా.
1: నైస్ అండి, థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ.
1: హలో,
3: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి.
3: మేము ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి ఆకాశ్ శ్రీనివాసరావు, రామలక్ష్మి.
1: శ్రీనివాసరావు గారు,
3: మేడం గారు, మీరు ఇచ్చిన టాపిక్ చాలా బాగుందండి.
1: థ్యాంక్ యూ అండి.
3: నేనైతే ప్రయోగం చేయలేదు కానీ పెళ్ళి అయిన కొత్తలో మా ఆవిడ చేసిందండి. పెద్దలకి సంక్రాంతికి మూలన పెడతారు కదండి, అప్పుడు బూరెలు వేస్తారు కానీ తొలిసారిగా ప్రయోగం చేస్తే అవి పిలకల పిలకల కింద ఉన్న బూరెల కింద వచ్చినాయండి. అవి చూసి బూరెలు అయ్యి లేకపోతే మైసూర్ బొండాలి అని అడిగారు.
1: తినడానికి బాగున్నాయా?
3: తినడానికి బాగానే ఉన్నాయండి, చూస్తాక మాత్రమే ఏదో కావల పిల్లలు పుడతారు చూడండి. ఉన్నాయి.
1: ఓకే అండి, నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్
3: యూ మేడం.
1: ఇంకా మిగిలిన కాలర్స్ ఏం చెప్తారో వినే ముందు ఒక అందమైన సాంగ్ పెళ్లి పుస్తకం సినిమా నుంచి వినేద్దాం.

వెరీ గుడ్, బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, ఏ రెడీయా?

తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగ

0: కథ.
1: మరి వంటకాల మీద ఒక మంచి మంచి పాటలు అయితే వింటున్నారు కదా, మరి నెక్స్ట్ కాల్ ఎవరో వినేద్దాం. హలో, ఫోన్ కట్ అయిందండి. సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి ట్రై చేయండి, అలానే రేడియోకి కొంచెం దూరంగా వచ్చి ట్రై చేయండి, ఖచ్చితంగా మీ కాల్ కనెక్ట్ అవుతుంది. ఇలాపు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ మాయా బజార్ సినిమా నుండి వినేద్దాం.

మరి మీరు మీ తొలి వంటకం ఏదైతే ఉందో అది చేసి ఎటువంటి అనుభవాలు ఉన్నాయో అవన్నీ మాతో బాగా షేర్ చేసుకున్నారు కదండి. శ్రోతలు కూడా మీరు షేర్ చేసుకునేవన్నీ విన్నారు. ఇంతటితో సరదాగా కాసేపు కార్యక్రమం ముగియబోతుంది.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు కార్యక్రమంలో ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం.

కలలు కనడం గొప్ప విషయం, కానీ ఆ కలలను నిజం చేయడానికి అడుగులు వేయడం ఇంకా గొప్ప విషయం. మీ ఆలోచనలకు, కలలకు మా వంతు సహకారంగా ఉన్న ఈ యువవాణి కార్యక్రమంలో ఈరోజు టాపిక్ వినే ముందు ఈ మంచి సాంగ్ విని అప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఈలోపు ఒక బ్యూటిఫుల్ సాంగ్ని ఎంజాయ్ చేసండి.

యువవాణి కార్యక్రమంలో ఉన్నాం కదండి. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, సంపాదించడంలో అనేక మార్గాలు ఉన్నా ఒక మంచి జాబ్ సాధించాలి అనే తపనతో చాలామంది ఉంటుంటారు. అలా అనుకున్న జాబ్ సాధించడానికి అవసరమైన విషయాలు ఏంటి, అసలు ఏమి మనం నేర్చుకుంటే మనకి ఈ జాబ్, మనం అనుకున్న జాబ్కి రీచ్ అవుతాము అనేది కొంతమందికి సందేహంగా ఉంటుంది. అలాంటివి కొన్ని టిప్స్తో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను యువవాణి కార్యక్రమంలో. సో అవి ఏంటనేది వినే ముందు మరొక బ్యూటిఫుల్ సాంగ్ జల్సా మూవీ నుంచి వినండి.

అయితే జాబ్ సంపాదించడం కోసం మాట్లాడుతున్నాం కదండి. అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారండి, కలలు కనడం ఆలోచనలకు దారి తీస్తుంది, ఆలోచన జ్ఞానాన్ని ఇస్తుంది, జ్ఞానం కష్టపడి పనిచేయడానికి ప్రేరేపిస్తుంది. మరి అలాంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. మనకి ఏ జాబ్ అవసరమో దానికి అవసరమైన స్కిల్స్ని మనం నేర్చుకోవాలి. అలాంటి స్కిల్స్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే స్పష్టంగా చెప్పడం, శ్రద్ధగా వినడం, డిజిటల్ స్కిల్స్, కంప్యూటర్ కోసం తెలుసుకోవడం, అవసరమైన డిజిటల్ టూల్స్ని ఎలా వాడాలో తెలుసుకోవడం, ఏఐ స్కిల్స్, ఏఐ టూల్స్ గురించి బాగా తెలుసుకోవడం, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సమస్యలను సమర్థవంతంగా ధైర్యంగా సాల్వ్ చేయడం, ఇవి ఇలాంటివి కూడా మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకొన్ని స్కిల్స్ మనం వినే ముందు ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. జీన్స్ మూవీ నుంచి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన జీన్స్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఎంజాయ్ చేసండి.

ఇవ్వని కార్యక్రమంలో కొన్ని టిప్స్ కోసం తెలుసుకుంటున్నాం కదండి. ఇంద్రా నూయి గారు ఒక మాట చెప్పారండి, ఒక పెద్ద కంపెనీ సీఈఓ అతను. అతను ఏం చెప్పారు, ఒకసారి స్కిల్ నేర్చుకున్నంత మాత్రాన ఆగిపోకూడదు, టెక్నాలజీ ఇండస్ట్రీ మారుతున్నప్పుడు మన స్కిల్స్ కూడా అప్డేట్ అవ్వాలి అన్నారు. సో మనకి నిజంగా కాలం మారుతున్న కొలది, డేస్ అప్డేట్ అవుతున్న కొలది, చాలా రకాల స్కిల్స్ అంటే మనకి డిజిటల్గా కానీ ఏ చాలా కంపెనీస్ రావడంతో మనకి వస్తున్న నేర్చుకుంటున్న స్కిల్స్ కాకుండా ఇంకా ఇంకా కొత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది కదా. సో అలానే మనం నేర్చుకున్న స్కిల్స్ని కూడా మనం ఖచ్చితంగా ఉపయోగించాలి అని చెప్తున్నారు. సో ఇంకొన్ని వాటి కోసం వినే ముందు కలర్ ఫోటో చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

వెల్, యువనిలో స్కిల్స్ కోసం తెలుసుకుంటున్నాం కదా. అయితే అందులో టీం వర్క్, ఇతరులతో కలిసి పనిచేయడం, టీం మేనేజ్మెంట్, పనుల్లో సరైన సమయం పూర్తి చేయడం, అడాప్టబిలిటీ, కొత్త విధానాలను, కొత్త పరిస్థితులను త్వరగా అలవాటు చేసుకోవడం, లెర్నింగ్ యాటిట్యూడ్, కొత్త విషయాల్ని నేర్చుకోవాలనే ఆసక్తి కలిగి ఉండడం, లీడర్షిప్, బాధ్యతగా ఉండడం, నిర్ణయాలు సరిగ్గా తీసుకోవడం, క్రియేటివిటీ, ఏదైనా కొత్తగా ఆలోచించడం, ఇలాంటి అన్ని స్కిల్స్ అని కూడా మనం నేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మనకి ఏ జాబ్ని సంపాదించాలి అనుకుంటున్నామో మనకు వచ్చిన స్కిల్ని ఖచ్చితంగా ఆ జాబ్ రీచ్ అవ్వడానికి మనకి యూజ్ అవుతుంది. అందుకే స్టీవ్ జాబ్స్ గారు ఒక మాట అన్నారండి, ఈరోజు నేర్చుకున్న ప్రతి స్కిల్ వెంటనే ఉపయోగపడకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అది ఊహించని విధంగా మనకు ఉపయోగపడచ్చు అని. ఖచ్చితంగా మనం నేర్చుకున్న స్కిల్ ఇప్పుడు ఉపయోగపడకపోయినా ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ మనకి ఉపయోగపడుతుంది, మనం అనుకున్న జాబ్ సాధించడానికి ఖచ్చితంగా అది యూజ్ అవుతుంది. ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ మస్కా మూవీ నుంచి విని ఎంజాయ్ చేసేయండి, లవ్లీ ట్రాక్ వస్తుంది మీకోసం.

రాబర్ట్ గ్రీన్ కూడా ఒక మాట చెప్పారండి, భవిష్యత్తు కొత్త స్కిల్స్ నేర్చుకుని వాటిని సృజనాత్మకంగా ఉపయోగించేవారిదే అని. అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా కొత్త స్కిల్స్ నేర్చుకుంటే భవిష్యత్తు వాలిదే అని చెప్పారు. సో మంచి జాబ్ సంపాదించడానికి కెరియర్కి అవసరమైన టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ రెండింటినీ కలిపి అభివృద్ధి చేసుకోవడం చాలా ఉత్తమం. మరి ఉద్యోగానికి అవసరమయ్యే స్కిల్స్ ఏంటి అని ఈ గొప్ప గొప్ప వారి మాటలతో ద్వారా కూడా మీరు విన్నారు కదా. ఇంతటితో ఈ యువవాణి కార్యక్రమం సమాప్తమండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో, ఇదో అలరించే కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. కార్యక్రమంలో ఇప్పుడు మా పదం మీ భావం. మరి ఈరోజు నేను మీకు ఇచ్చిన పదం ఏంటి అంటే వయ్యారి. ఆల్రెడీ నేను చెప్పాను కదండి వయ్యారి అని, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు నేను మీకు ఇస్తున్న పదం వయ్యారి. ఈ పదం మీద మీకు అనిపించిన భావాలు, కవితలు మాకు రాసి పంపించండి. మీరు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 6304767436. మరి వయ్యారి అనే పదం మీద ఎవరు మనకి వారి యొక్క కవితలు, వారి యొక్క భావాల్ని మనకి తెలియజేశారో వినే ముందు తమ్ముడు చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్

ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. మేమిచ్చిన వయ్యారి అనే పదంతో ఎవరు కవితలు పంపించారో చూసేద్దాం. వయ్యారి వయ్యారి బామ, వగలమారి బామ, నీ అంశ నడక. నీవు అలా అలా నడుస్తూ ఉంటే నీ నడక నీకు తప్ప ఇంకెవ్వరికీ ఇది సాధ్యము కానిదని, అంటే అతిశయోక్తి కాదు అంటూ దైవపు గోపాలరావు గారు హేమలత, ఉష, టోనీ విశాఖపట్నం నుంచి పంపించారండి. వయ్యారి అంటే వాలుజడి కాదు, వయ్యారి అంటే వయ్యారపు నడక కాదు, మనసులోని అందాన్ని మాటల్లో పలికించే మధురమైన భాష. చూపుల్లో చిలిపితనం, నవ్వుల్లో వెన్నెల వెలుగు, అడుగుల్లో ఆత్మవిశ్వాసం, మాటల్లో మల్లెల పరిమళం, అందాన్ని ఆభరణంగాను ఆత్మవిశ్వాసాన్ని అలంకారంగా ధరించి తనదైన లోకాన్ని తానే సృష్టించుకునే అమ్మాయి అడుగే వయ్యారి. వెన్నెలకే వన్నె తెచ్చే నువ్వు, గాలికే గమ్మత్తు నేర్పే నడక, మనసుల్ని మురిపించే మధుర భావం అన్నీ కలిపి అందమైన పదం వయ్యారి అంటూ మణిగారు గాజువాక్ నుంచి పంపించారండి. ఇంకొన్ని కవితలు చదివి వినిపించే ముందు నాగార్జున మూవీస్లో ఇదొక మంచి మాస్ మూవీ, సో ఈ మాస్ మూవీలో ఒక మంచి లవ్లీ ట్రాక్ విని ఎంజాయ్ చేసేయండి.

0: మరి వయ్యారి అనే పదం మీద మరొక కవితని చూసేద్దాం. వయ్యారమలకి చిన్నది ఉడికించి చిన్నది, రమ్మంటే రాను
1: అనగాపురం
0: పొమ్మన్నది.
1: అడవుల్లో వయ్యారి అనే మాయా జింక ఉండేది.
0: వయ్యారి భామ నీ నవ్వుల వెల్లువ, నా మదిని ముంచెత్తే అందాల వరద. నీ నడకలోని ఆ చిన్న కులుకులు నా హృదయంలో రేపాను అలజడులు. చిరుగాలికి కదిలే పూల లతవు నీవు, నా కనులకు దొరికిన క్షీరసాగర మదనానివి. నీ నీలాల కన్నుల చూపుల బాణాలు నా ప్రాణం తీసే వలపు సంగళ్ళు. అందమనే పదానికి రూపం నువ్వైతే ఆ రూపానికి ప్రాణం నీ వయ్యారమే. కనురెప్పల మాటున దాగిన ఆ కాంతి నా చీకటి లోగిలిని వెలిగించే నవకాంతి, అంటూ జనకల సత్యనారాయణ మూర్తి గారు పంపించారండి. అలానే వయ్యారి భామ అడుగుల్లో అడుగు అందాల నడక, చూపుల్లో మెరుపు చిరునవ్వులో వెన్నెల సిగ్గుల విందు. ఆమె నడిస్తే అది ఒక వయ్యారమే, ఆమె పిలిస్తే అదొక వేణుగానం. నువ్వు హంసలాగా నడిస్తే నేలకే అందం, ఆమె వయ్యారి భామ, అంటూ మునుగపాకు నుంచి నాగేశ్వరరావు గారు పంపించారండి. అందమైన నడక హావభావాల లావణ్యవతి, ఎలా చెప్పుకున్నా సరే ఈ వయ్యారి ఓ అందగత్తె. చూడచక్కని రూపంతో వయ్యారాల ఒలకబోస్తూ వగలపుతో గర్వంతో నడిచే ఈ సుందరి చూపరుల్ని ఆకట్టుకునే ఓ సౌందర్య రాశి. చూపుల్లో చేతల్లో చేష్టల్లో పలుకుల్లో అన్ని

వెంట ఒకంత ప్రత్యేకతను ప్రదర్శించే కుందనపు బొమ్మ ఈ వయ్యారి అంటూ మనకు పంపించారు. ఇంకొన్ని కవితలు వినే ముందు మరో బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. ప్రేమించు పిల్లడు చిత్రం నుంచి.

మా పదం మీ భవం కార్యక్రమంలో ఉన్నాం కదా, మరి వయ్యారి అనే పదం మీద మరొక కవిత ఏంటో చూసేద్దాం. నడిచే దారిలో పూలవాన కురిపించే వయ్యారి, నీ చిరునవ్వుతోనే వెన్నెల్ని కురిపించావు ఈ రాత్రి. కనురెప్పల మాటున దాగున్న కాటుక కాంతివి, నీ పైట కొంగు సవరణలోనే ఉంది ప్రకృతి లాలిత్యం. హొయలలికే నీ నడకల నాట్యానికి నేల కూడా పరవశించి మురిసిపోతుంది. నీ మనసేమో ఒక స్వచ్ఛమైన మల్లె తోట, ఆ తోటలో విరిసిన అందాల రాశివే నువ్వు. కాలం నిన్ను చూసి కాసేపు ఆగిపోతుంది, ఈ లోకం నీ అందాన్ని చూసి మైమరిచిపోతుంది. ఓ వయ్యారి భామ, నువ్వు నడిచే ప్రతి అడుగు ఒక కావ్యం, నీ ప్రతి పలుకు ఒక అమృత వర్షం అంటూ పి మహేష్ బాబు గారు శ్రీకాకుళం నుంచి పంపించారండి. అందమైన నడక హావభావాల లావణ్యవతి, ఎలా చెప్పుకున్నా సరే ఈ వయ్యారి ఓ అందగత్తె. చూడచక్కని రూపంతో వయ్యారాలు వలకబోస్తూ వగలపు గర్వంతో నడిచే ఈ సుందరి చూపురులన్నీ ఆకట్టుకునే ఓ సౌందర్య రాశి. చూపుల్లో, చేతల్లో, చేష్టల్లో, పలుకుల్లో అన్నింటా ఒకంత ప్రత్యేకతను ప్రదర్శించే కుందనపు బొమ్మ ఈ వయ్యారి అంటూ పంపించారండి. పేరు పేరు రాయలేదు వాళ్ళు. ఇంకొన్ని కవితలు వినే ముందు ఇంకొక బ్యూటిఫుల్ లవ్లీ ట్రాక్ విని ఎంజాయ్ చేసండి.

వయ్యారి హంస నడకల నెమలి పించముల అందంలో కనిపించేదే వయ్యారి. చిరుకన్నుల చిన్నారి, మల్లె తీగలాంటి మయూరి, నా కళ్ళకు అందముగా కనిపించే సౌందర్య చిన్నారి, మా బంగారి వయ్యారి అంటూ శ్రీనుగారు 10 గంటల నుంచి పంపించారండి. మేమిచ్చిన పదానికి మీ అందమైన కవితల్ని, మీ భావాల్ని చాలా చక్కగా రాసి పంపించారు. అది మేము చదివి వినిపించాం కదా, అందరూ విన్నారు కదా. ఇంతటితో మా పదం మీ భావం కార్యక్రమం ముగించేద్దాం. మరిన్ని మంచి పదాలతో మళ్ళీ ఇదే సమయంలో మా పదం మీ భావం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఇంతటితో ఈ కార్యక్రమానికి ముగింపు పలికిద్దాం.

0: ఇప్పుడు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, ఇదో అలరించే కేరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. కార్యక్రమంలో ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు సిహెచ్ కమలారాణి గారి చేతి.
1: ఉద్యోగ వార్తలు. ప్రభుత్వ రంగ సంస్థకి చెందిన గుడ్గాంలో రెయిల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్లో రెగ్యులర్ పద్ధతిలో వివిధ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. పోస్టుల వివరాలు జీడీఎంలో ఒక ఖాళీ, అలాగే అసిస్టెంట్ మేనేజర్లో 11, మొత్తం 12 ఖాళీలున్నట్లు తెలియజేస్తున్నారు. ఇందులో ఉన్న విభాగాలు ఇంజనీరింగ్, బిల్డింగ్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్, బీఐఎం ఎక్స్పర్ట్, అలాగే పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, హెల్త్ కేర్, హాస్పిటల్ ఎక్స్పర్ట్, ఆర్కిటెక్ట్, బిల్డింగ్ ఎక్స్పర్ట్, మెట్రో రైల్ ఎక్స్పర్ట్. ఈ విభాగాల్లో ఖాళీలున్నాయి. కావలసిన అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. జీతం నెలకు డీజీఎం పోస్టులకు 70,000 రూపాయల నుండి 2 లక్షల వరకు ఉంటుంది. అలాగే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 40,000 రూపాయల నుండి 1,40,000 రూపాయల వరకు ఉంటుంది. వయస్సు 32 నుండి 41 ఏళ్లకు మించరాదు. ఎంపికను రాత

0: పరీక్ష ఇంకా ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీలకైతే 600 రూపాయలు, డబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీలకు 300 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 30, 2026. మరొక ప్రకటన, దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. ఖాళీల వివరాలు గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్, అలాగే మాస్టర్ లేదా డాక్ సేవక్ ఈ విభాగాల్లో ఖాళీలున్నట్లు తెలియజేస్తున్నారు. కావలసిన అర్హతలు 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష తప్పనిసరిగా ఉండాలి. ఏపీ తెలంగాణకు చెందిన వారు తెలుగు సబ్జెక్టు 10వ తరగతి వరకు చదవడం తప్పనిసరిగా ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీలకైతే 5 ఏళ్లు సడలింపు ఉంటుంది, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకైతే 10 ఏళ్ల వరకు సడలింపు వర్తిస్తుంది. జీతం నెలకు బీఏ బీపీఎం పోస్టులకైతే 12,000 రూపాయల నుండి 23,380 రూపాయల వరకు ఉంటుంది. ఏబీపీఎం లేదా డాక్ సేవక్ పోస్టులకు 10,000 రూపాయల నుండి 24,470 రూపాయల వరకు ఉంటుంది. ఎంపికను అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కుల ప్రకారం నియామకం జరుగుతుంది. అలాగే ఎంపికైన వారికి సమాచారం ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ లేదంటే పోస్టు ద్వారా అందుతుంది. దరఖాస్తు రుసుము ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అలాగే ట్రాన్స్ ఉమెన్లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులకైతే 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్ కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ వేర్వేరు పోస్టల్ సర్కిల్స్ కు దరఖాస్తులు పంపిస్తే ఆ దరఖాస్తులు రద్దు చేయబడతాయి. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ 19 సెప్టెంబర్ 2026. మరిన్ని వివరాలు కావాలనుకున్న వారు https://indiapost.gov.in/gds-online-engagement ఈ వెబ్సైట్లో చూడగలరు. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: ఇంతవరకు మీరు ఉద్యోగ వార్తలు విన్నారు సిహెచ్ కమలారాణి గారిచే. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో వాతావరణ సమాచారం. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వాల్తేరు ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నంలో 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల సెల్సియస్. ఇది ఇప్పటికి వాతావరణ విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో వింటున్నారు. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని విధానంలో మార్పులు చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. విశాఖపట్నం వేదికగా పర్యాటక రంగానికి సంబంధించిన ఐఏటీఓ సదస్సు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. భూ యజమానుల ఆస్తులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. గృహ నిర్మాణాలు, ఇళ్ల పట్టాల అంశానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో గృహ నిర్మాణం, పేదల ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ తీసుకుని ఆయా జిల్లాల యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణంపై 10 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని, వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణంలో ఉన్న

తాము మార్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో లీడర్షిప్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆన్లైన్లో ఫైల్స్, డేటా లేక్ వంటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కృత్రిమ మీద ఏఐ ద్వారా డేటాను విశ్లేషించుకుని ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూసుకుంటూ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఉండాలని కోరారు. నూతన నాయకత్వ విధానంతో పనిచేయడం ద్వారా వేగంగా ఫలితాలను సాధించడంతో పాటు స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాలను చేరుకునేందుకు ఆస్కారం ఉంటుందని చంద్రబాబు నాయుడు అన్నారు. పర్యాటక రంగానికి సంబంధించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ 41వ వార్షిక సదస్సు విశాఖపట్నంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సదస్సుని ప్రారంభించారు. దేశ విదేశాల నుండి పర్యాటక రంగ నిపుణులు, టూర్ ఆపరేటర్లు, విధాన రూపకర్తలు, ప్రభుత్వ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత్ ప్రపంచ తదుపరి పర్యాటక గమ్యస్థానం అనే ఇతివృత్తంతో ఐఏటీఓ సదస్సుని నిర్వహిస్తున్నారు. ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా భారతదేశ స్థానాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఈ సదస్సు జరుగుతోంది. భూ యజమానులకు వారి ఆస్తులపై సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలయంలో ఈ రోజు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ, ఫ్రీహోల్డ్ చేసిన భూముల్లో నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల రిజిస్టేషన్లకు అవకాశమిస్తున్నామని చెప్పారు. ఈ ఫ్రీహోల్డ్ భూముల్లో అక్రమాలుగా గుర్తించిన 4 లక్షల ఎకరాలపై పూర్తిస్థాయి విచారణ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. 22A తొలగింపు ప్రక్రియను సులభతరం చేస్తూ జీవో నెంబర్ 444 జారీ చేశామని, దీని ద్వారా వచ్చిన 28790 ఎకరాల దరఖాస్తుల్లో ఇప్పటికే 1100 ఎకరాలను జాబితా నుంచి తొలగించామని చెప్పారు. రాష్టంలో మారుమూల గ్రామాలకు 100% మొబైల్ కనెక్టివిటీ ఉండాలని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్టంలో డిజిటల్ కనెక్టివిటీ, మొబైల్ నెట్వర్క్ విస్తరణపై ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాలతో సహా రాష్టం నలుమూలలా కనెక్టివిటీ ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న 18 రెవెన్యూ స్థలాలను రాబోయే 7 రోజుల్లోగా టెలికాం సంస్థలకు అప్పగించాలని కలెక్టర్లకు గడువు విధించారు. అలాగే అటవీ అనుమతులు పెండింగ్లో ఉన్న చోట్ల ఆ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని 10 రోజుల్లోగా క్లియరెన్స్ పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా 21 పోషకాహార పునరావాస కేంద్రాలు, ఎన్ఆర్సీలు ఏర్పాటు కాబోతున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. వీటి ద్వారా 175 పడకలు అదనంగా అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఇందులో 8 10 పడకల ఎన్ఆర్సీలు, 7 5 పడకల ఇంటిగ్రేటెడ్ ఎన్ఆర్సీలు, మరో 6 10 పడకల కొత్త కేంద్రాలు దశల వారీగా వినియోగంలోకి రానున్నాయని వివరించారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఎన్ఆర్సీల సంఖ్య 21 నుంచి 42కు, పడకల సంఖ్య 340 నుంచి 515కు పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. కొత్త కేంద్రాల వల్ల తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు వారి ప్రాంతానికి దగ్గరలోనే వైద్య చికిత్స అందుతుందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ అభివృద్దికి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తున్నామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్ వెల్లడించారు. పర్యాటక అభివృద్ది సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పట్టంశెట్టి రవిసుభాష్తో కలిసి ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న డచ్ బంగ్లా, అరసవల్లి ఆలయం అభివృద్ది ప్రాజెక్టులను ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో శంషేర్ సింగ్ మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చాక పర్యాటకుల రాక గణనీయంగా పెరగనుందని చెప్పారు. పోషకాహార ప్రాధాన్యతను ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని విజయనగరం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారత అధికారి పివి బాలమణి కోరారు. పోషణ మాసోత్సవ కార్యక్రమాలను విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోషణ మాసాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతి కుటుంబం, ప్రతి తల్లి, ప్రతి బాలుడికి పోషకాహార ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఉద్యమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 86 కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలవుతున్నాయని రాష్ట ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వివరించారు. అమరావతిలో ఈరోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో కేంద్ర పథకాలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఈ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 25,304 కోట్ల రూపాయల కేటాయింపులుండగా, ఇప్పటి వరకు 10,552 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందాయని తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట వాటాతో కలిపి ఇంకా 9,822 కోట్ల రూపాయల మేర నిధులను ఖర్చు చేయాల్సి ఉండగా ఇందులో సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాల్లో 135 కోట్ల

0: రూపాయలు, మదర్ శాంక్షన్ల కింద 9,687 కోట్ల రూపాయల నిధులున్నాయని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం దారపల్లి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, అటవీశాఖ చేపడుతున్న చర్యలు, సరిహద్దు గ్రామాల భద్రతకు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై అధికారుల నుంచి ఆయన సమాచారం సేకరించారు. పులి జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పోలీస్ రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఈ రోజు ఏర్పడిన అల్పపీడన ప్రాంతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రోజు, రేపు, ఎల్లుండి భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: రామాచార్యులు తాను నమ్మిన సిద్ధాంతాలకు జీవితకాలమంతా కట్టుబడి పనిచేశారని పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రముఖ జాతీయవాది, బీజేపీ సీనియర్ నేత తమిళిసై రామాచార్యుల శత జయంతి ఉత్సవాలు తెనాలిలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, నేటి తరానికి ఆయన సాదాసీదా జీవనశైలి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పోషకాహార ప్రాధాన్యతను ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని విజయనగరం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారి పీవీ బాలమణి కోరారు. పోషణ మాసోత్సవాల కార్యక్రమాలను విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోషణ మాసాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతి కుటుంబం, ప్రతి తల్లి, ప్రతి బాలుడికి పోషకాహార ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఉద్యమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని విధానంలో మార్పులు చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. విశాఖపట్నం వేదికగా పర్యాటక రంగానికి సంబంధించిన ఐఏటీఓ సదస్సు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. భూ యజమానుల ఆస్తులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. పారిస్ నగరే అంతారాష్ట్రీయ అంతరిక్ష సమ్మేళనం సంబోధితవాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వైజ్ఞానిక తథ్యానాం ఉపయోగే పారదర్శితాయాః సత్యనిష్ఠాయాశ్చ ఆవశ్యకతామపి ప్రాధాన్యేన అసౌ ప్రాస్తౌత్. నవదిల్ల్యాం ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః లోకహితైషిణా ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ పంచమేన సహ సంజాతా మంత్రణా. అత్రావసరే స్వాస్థ్యరక్షాయాం గ్రామీణాభివృద్ధౌ యువ మహిళా సశక్తీకరణే చ సహభాగితాయై జాతః విచార వినిమయః. మాతృ శిశు కళ్యాణ క్షేత్రే అథ అసంచారీ రోగాణాం నియంత్రణే భారతస్య అభూతపూర్వ స్వాస్థ్యోపలబ్ధిః భూరిశః ప్రాశంసయత్ విశ్వ స్వాస్థ్య సంఘటనస్య మహానిదేశకః డాక్టర్ టెడ్రోస్ అధ్నోమ్ ఘెబ్రెసస్ ఇత్యసౌ. అద్య ఒడిశా రాజ్యే తీవ్రాత్ అతితీవ్ర వృష్ట్యై ఋతు విజ్ఞాన విభాగేన రక్త సంచేతనా ప్రఖ్యాపితా. అపి చ మహిళా ఏషియా చషక ప్రతియోగితాయాః ఉపాంత్యచక్రే భారతీయ దళం దుబై నగరే అద్య సాయం బాంగ్లాదేశ దళేన సహ ప్రతిస్పర్ధిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ఉద్ఘోషితం యత్ భారతం అంతారాష్ట్రియ విధేః సంవాదస్య బహుపక్షీయ సహయోగస్య చ ఆధారేణ సురక్షితస్య శాంతిపూర్ణస్య శాశ్వతస్య చ అంతరిక్ష మండలస్య దృఢం సమర్థనం విధత్తే. అసౌ అవోచత్ యత్ వైజ్ఞానిక తథ్యాని పారదర్శీ సత్యనిష్టతయా సమగ్రలోక కళ్యాణాయ వినియుక్తాని భవేయుః. ప్రధానమంత్రి ఫ్రాన్స్ దేశస్య పారిస్ నగరే ఆయోజితే అంతరాష్ట్రీయ అంతరిక్ష సమ్మేళనే ఆభాసీయ మాధ్యమేన సంబోధయన్ ఏతత్ ప్రతిపాదితవాన్.
3: India's approach is rooted in Vasudhaiv Kutumbakam, that is one earth, one family, one future. This spirit must now travel beyond earth. We support a safe, secure, peaceful and sustainable space domain anchored in international law, dialogue and multilateral cooperation. Scientific data must serve the common good with openness and integrity. India's space journey reflects this philosophy.
2: ప్రధానమంత్రిణా సబలం ప్రోక్తం యత్ అంతరిక్షకక్షాసు సమ్మర్ద వృద్ధ్యా సహ సంఘర్షస్థానే సహయోగ అల్పకాలిక లాభానాం స్థానే శాశ్వతత బహిష్కరణ స్థానే చ సమావేశిత ఏవ ప్రాథమ్యం భజేరన్.
3: ఫర్ సెంచురీస్ స్పేస్ ఇన్స్పైర్డ్ అవర్ ఇమాజినేషన్. టుడే ఇట్ షేప్స్ లైఫ్ ఆన్ ఎర్త్ ఫ్రమ్ క్లైమేట్ అండ్ క్రాప్స్ టు ఓషన్స్ అండ్ కమ్యూనిటీస్. ద ప్రామిస్ ఆఫ్ స్పేస్ ఈజ్ ఇన్ఫైనైట్. అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ కలెక్టివ్. యాజ్ ఆర్బిట్స్ బికమ్ మోర్ క్రౌడెడ్ టెక్నాలజీస్ మోర్ పవర్ఫుల్ అండ్ యాక్టర్స్ మోర్ న్యూమరస్.
2: శ్రీమోదినా స్పష్టీకృతం యత్ భారతస్య అంతరిక్షయాత్ర అస్యైవ తత్వజ్ఞానస్య ప్రతీకభూతా వర్తతే. శతాబ్దేభ్యః అంతరిక్షమస్మాకం కల్పనాం ప్రేరయతి స్మ. అద్య చ తత్ జలవాయు సదస్యాదిభ్యః ఆరభ్య సాగరాన్ జనసముదాయాశ్చ యావత్ పృథివ్యాం మానవ జీవనం పరిష్కరోతి. భారతస్య అంతరిక్ష ఉపలబ్ధిః ప్రతిపాదయన్ ప్రధానమంత్రి అవోచత్ యత్ చంద్రయాన తృతీయాభియానేన భారతం చంద్రస్య దక్షిణ ధ్రువ సమీపే అవతరణం కుర్వాణం విశ్వస్య ప్రథమం రాష్ట్రం అభవత్. ఆదిత్య ఎల్ ప్రథమాభియానం చ సూర్యస్య రహస్యాని ఉద్ఘాటయతి. గతవర్షే ఏక భారతీయ అంతారాష్ట్రీయ అంతరిక్షస్థానకం గతవాన్. సహ అగ్రే అవోచత్ యత్ భారతస్య లక్ష్యం పంచత్రింశదుత్తర ద్విసహస్ర వర్షం యావత్ భారతీయ అంతరిక్షస్థానకస్య ప్రతిష్టాపనం చత్వారింశదుత్తర ద్విసహస్రతమ వర్షం యావచ్చ చంద్రమసి భారతీయస్య ప్రేషణమితి వర్తతే. అస్య లాభశ్చ సమగ్రాం మానవజాతిం ప్రాప్నుయాత్ ఇతి భారతస్య మార్గదర్శక సిద్ధాంతః. ఇస్రో సంస్థాయాః భూమికాం ప్రశంసన్ ప్రధానమంత్రి అవోచత్ యత్ స్వకీయయా కార్యదక్షతయా మితవ్యై అభియానైశ్చ ఇస్రో సంస్థయా వైశ్విక ప్రశంసా అర్జితా. అస్యాః తంత్రజ్ఞానం కృషకాణాం ధీవరాణాం ఋతుపూర్వానుమానస్య ఆపత్ప్రబంధనస్య నౌవహనస్య చ సేవాం కరోతి. అద్యావధి పర్యంతం చతుస్త్రింశత్ దేశానాం 30,400+ ఉపగ్రహాః భారతీయ ప్రక్షేపణయానైః అంతరిక్షం ప్రేషితాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య నవదిల్ల్యాం విశ్రుతేన ఇస్మాయిలీ సముదాయస్య 50తమేన ఇమాం ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ పంచమేన సహ సౌహార్దపూర్ణాం మంత్రణాం అకరోత్. సామాజిక సంచార పటలీయ సందేశే ప్రధానమంత్రిణా మోదినా దివంగతః ఆగాఖాన్ చతుర్థః వికాసక్షేత్రే తస్య చిరస్థాయి యోగదానం సస్నేహం సంస్మృతం. ప్రధానమంత్రిణా నిరూపితం యత్ తాభ్యాం స్వాస్థ్యరక్షాయాం కృషౌ గ్రామీణాభివృద్ధౌ అథ చ యువ మహిళా సశక్తీకరణే ఆగాఖాన్ వికాస్ తంత్రేణ సహ భారతస్య సహభాగితాం సుదృఢీకర్తుం సంభావ్య ఉపాయేషు చర్చా విహితా. అపరత్ర విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరోపి ప్రఖ్యాతం లోకహితైషిణం అమిలత్. ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ పంచమః అస్య మాసస్య 15 యావత్ భారత యాత్రాయాం స్థాస్యతి. శనివాసరాదారభ్యమాణస్య ద్విదివసీయస్య బ్రిక్స్ శిఖరసమ్మేళనస్య పూర్వసిద్ధతాయాః అంగత్వేన సురక్షాచింతాం వీక్ష్య దిల్లీయారక్షిదళేన అద్య రాష్ట్రియరాజధాన్యాం సోమవాసరం యావత్ డ్రోన్స్ ఇత్యేతేషాం అథ చ అన్యేషాం లఘు వాయవ్యమంచానాం సంచాలనే పూర్ణ ప్రతిబంధః స్థాపితః. దిల్లీయారక్షి ఆయుక్తః అనురాగకుమారః శిఖరసమ్మేళనస్య సురక్షావ్యవస్థాయాః సుదృఢీకరణార్థం ఏతం నిషేధాదేశం ప్రఖ్యాపితవాన్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మీ పాట పరిజ్ఞానానికి చిన్న పరీక్ష, మీ సరదాకి పెద్ద వేదిక ఈ ఎఫ్ఎం రెయిన్బో. ఎఫ్ఎం రెయిన్బోలో ఇప్పుడు జరిగే మిక్స్డ్ మస్తీ కార్యక్రమం మీకోసం సిద్ధంగా ఉందండి. ఈరోజు మిక్స్డ్ మస్తీ కార్యక్రమంలో నేను ఫిల్మ్ బేస్డ్ క్వశ్చన్స్తో రెడీగా ఉన్నాను. మరి ఆలస్యం చేయకుండా 2727244 నెంబర్కి అండ్ 2727288 నెంబర్కి కాల్స్ చేసేయండి. మంచి పాటలు విని ఎంజాయ్ చేసేయండి. మరి ఫస్ట్ కాలర్ ఎవరో, నేను అడిగే క్వశ్చన్కి ఏం సమాధానం చెప్తారో చూసేద్దామా.

0: హలో
1: హలో,
0: హలో మేడం,
1: గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: స్వాతి ఏవియన్ కాలేజ్ లెవెనమ్మా, ఫస్ట్ కాల్ నేనేనా?
0: ఓకే, అవునండి, ఫస్ట్ కాలర్ మీరే. మిక్సర్ మస్తీలో
1: అయ్యో,
0: అరే ఏంది, ఫస్ట్ కాల్ రండి మీరు. ఫిలిం బేస్డ్ క్వశ్చన్స్తో నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీయా? ఒక చిన్న ప్రశ్న అడుగుతాను సినిమాలకు
1: అడిగిందండి.
0: సంబంధించి. నాగేశ్వరరావు గారు, నాగ చైతన్య గారు, నాగార్జున గారు కలిసి నటించిన చిత్రం.
1: మనం మూవీ.
0: నైస్ అండి, చూసారా, బాగా చెప్పేశారు.
1: థ్యాంక్ యూ మా,
0: థ్యాంక్,
1: బాయ్.
0: బాయ్ అండి. మరి నెక్స్ట్ కాల్ ఎవరు చూద్దాం. అరే, సిగ్నల్ ఉన్న చోటికి వచ్చి ట్రై చేయండి, ఖచ్చితంగా కాల్స్ కనెక్ట్ అవుతాయి. ఖచ్చితంగా మేము అడిగిన వాటికి మీరు చెప్పచ్చు, మిగిలిన శ్రోతలు కూడా మీ మాటలు వింటారు. సిగ్నల్ ఉన్న చోటుకి వచ్చి ట్రై చేయండి, అలానే రేడియోకి కొంచెం దూరంగా వచ్చి కూడా ట్రై చేయండి. మరి నెక్స్ట్ కాల్ ఎవరో చూసేద్దాం.
2: నమస్కారం అండి. అమ్మా,
0: నమస్తే అండి.
2: మంగళపాలెం నుండి కొండ సత్యనారాయణ మాట్లాడుతున్నానమ్మా.
0: సత్యనారాయణ గారు,
2: మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం సినిమా, మనం సినిమా అండి అది.
0: ఆల్రెడీ చెప్పారండి, మీకు వేరే ప్రశ్న అడుగుతాను.
2: ఇక సరిపెట్టేయండి అమ్మా ఇవాళ.
0: ట్రై చేయండి, ఇంకొక ప్రశ్న అడుగుతాను.
2: సరే అడగండి, నాకు తెలిస్తే చెప్తానమ్మా.
0: మీకు తెలిసేటట్టే అడుగుతాను పోని.
2: చెప్పండి అమ్మా.
0: శోభన్ బాబు గారు, వాణిశ్రీ, శారద నటించిన చిత్రం,
2: అవి చాలా సినిమాలు ఉన్నాయమ్మా. అవి
0: ముగ్గురు కలిసి నటించారు, కొంచెం హిట్ అయింది ఈ మూవీ. హిట్ అయిన
2: శోభన్
0: మూవీలో
2: బాబు, వాణిశ్రీ, శారద అండి.
0: అవునండి,
2: అవి గుర్తున్నది కానీ జ్ఞాపకం లేదమ్మా సినిమా.
0: సరే అండి, మరే కాలర్
2: ఉన్నాయమ్మా,
0: చెప్తారేమో విందా.
2: మంచి సినిమాలు ఉన్నాయమ్మా వాళ్ళది.
0: ఓకే ఓకే, మరో కాలర్ ఎవరైనా చెప్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: అలాగే.
0: హలో,
3: హలో, నమస్తే అమ్మా. మా బంగారు తల్లి లక్ష్మి గారు బాగున్నారమ్మా?
0: బాగున్నాయండి, మీరు బాగున్నారా?
3: నేను కూడా చాలా బాగున్నానమ్మా. కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి పలక సత్యనారాయణ బాబాయ్ మాట్లాడుతున్నానమ్మా.
0: ఓకే అండి, సత్యనారాయణ గారు, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను, మీరు విన్నారా?
3: చెప్పండి అమ్మా. సరే, శోభన్ బాబు గారు, వాణిశ్రీ గారు, శారద గారు నటించిన చిత్రం అండి.
0: అవునండి.
3: ఏమండి, ఆవిడ వచ్చింది సత్యనారాయణ గారు దర్శకత్వంలో వచ్చిన సినిమా అమ్మా.
0: అవునండి, అండి కరెక్ట్ గా చెప్పారు, సూపర్ అండి.
3: అవునమ్మా. ఇంకేటమ్మా, ఇంకేం కావాలి?
0: ఇంకొక క్వశ్చన్ అడగమంటారా?
3: అడగండి.
0: ప్రభాస్, అదే కృష్ణరాజు గారు ఉన్నారు కదా,
3: అవునండి,
0: కృష్ణరాజు గారు ప్రభాస్ కలిసి నటించిన చిత్రం
3: రెబల్, రెబల్ సినిమా అమ్మా.
0: నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.
3: బాయ్ మా.
0: బాయ్ అండి.
3: బాయ్.
0: ఇంకా కొన్ని కాల్స్ వినే ముందు డి సినిమా నుంచి బ్యూటిఫుల్ లవ్లీ ట్రాక్ విని ఎంజాయ్ చేసేయండి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: వెల్ మిక్సర్ మస్తే కార్యక్రమంలో ఉన్నాం కదా, మరి నెక్స్ట్ కాల్ ఎవరో చూసేద్దాం. హలో
4: హలో హలో అని పలకృష్ణ ఆజే లక్ష్మి గారు, శుభ సాయంత్రం అండి. మీకు
3: శుభ సాయంత్రం అండి. మీకు కూడా
4: సత్యనారాయణ.
3: సత్యనారాయణ గారు?
4: సత్యరెడ్డి.
3: సత్యరెడ్డి గారు, నేను క్వశ్చన్ తో రెడీగా ఉన్నాను.

0: అడిగిమంటారా మరి?
1: అక్కడ సురగారు మరి
0: ఖైదీ నెంబర్ 150 సినిమా తెలుసు కదా, తెలుసు అంటారా? అందులో హీరో హీరోయిన్ పేర్లు చెప్పగలరా?
1: ఐడియా వస్తుందని గుర్తొస్తలేదు. అందరూ చిరంజీవి సినిమా అనేది
0: అవునండి. హీరోయిన్
1: ఇద్దరు
0: పేరు
1: హీరోలు ఇద్దరు ఉంటారని దాంట్లో అండి.
0: ఎవరో ఒకరు చెప్పండి, ఒకళ్ళు ఉంటారు.
1: ఇంకొక ఆఫీస్ చేద్దాం.
0: సరే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.
1: బాయ్ అండి, శ్రీ గారు
0: బాయ్ అండి.
1: బాయ్.
0: హలో,
1: అమ్మయ్యా, లక్కీ లక్ష్మి గారు. అమ్మయ్యా, లైన్ దొరికిందండి.
0: ఓకే, క్వశ్చన్తో నేను రెడీగా ఉన్నాను. అడిగేమంటారా మరి, మీకు లైన్ దొరికింది
1: అడగండి.
0: ఇప్పుడే?
1: అయితే సాయంత్రం నేను కావాలని ఇంక ఊరుకున్నానండి. వంటది అది ఇచ్చిన టాపిక్ ఇచ్చారు కదా, మరి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాను అని ఊరుకుంటున్నాను.
0: సూపర్ అండి, వెరీ గుడ్, సూపర్ అండి. మీరు అయితే ఇప్పుడు కలిసింది కదా, నేను క్వశ్చన్ అడిగాను మీకు.
1: నా పేరు అగ్రహారండి, బ్లైండ్ అండి,
0: ఓకే,
1: చిన్నమ్మవారి మీదండి. ఖైదీ నెంబర్ 150లోని చిరంజీవి అండి.
0: నేను వేరే క్వశ్చన్ అడుగుతానండి.
1: అడగండి.
0: ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ పేరేంటి, పాత్ర
1: ఏంటి?
0: పేరు? ఖుషి సినిమా ఉంది కదా, ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు?
1: కొంచెం ఆక్సిజన్ ఇవ్వగలరా?
0: ఆప్షనా రాజ్, తరుణ్,
1: ఏంటి,
0: ప్రకాష్. రాజ్, తరుణ్, ప్రకాష్, సిద్ధార్థ్.
1: రాజ్, తరుణ్,
0: ప్రకాష్, సిద్ధార్థ్.
1: సుభర్ అనుకుంటానండి.
0: రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఆన్సర్ చెప్పండి సార్ మీరు.
1: అవునండి, తప్పులన్నా మన్నించాలండి మరి.
0: అదే పర్లేదండి, నెక్స్ట్ కాల్ ఎవరో చూసేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో
1: ఓకే
0: మచ్
1: అండి,
0: ఫర్ కాలింగ్.
1: ఓకే.
0: హలో,
2: హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి.
2: శిరీష ఫ్రమ్ నాయర్తోట.
0: శిరీష గారు రెడీగా
2: చెప్పండి.
0: ఉన్నారా క్వశ్చన్కి?
2: ఉన్నానండి.
0: అడిగేమంటారా మరి?
2: ఓకే, అడగండి.
0: ఇంద్ర సినిమా చూసారు కదా,
2: అవును,
0: ఇంద్ర సినిమాలో ఒక డైలాగ్, పాపులర్ డైలాగ్,
2: మొక్కే కదా అని పీకేస్తా, పీక కోస్తా.
0: నైస్ అండి, నైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్
2: థ్యాంక్
0: కాలింగ్.
2: యూ.
0: ఇంకొన్ని కాల్స్ వినే ముందు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్లీ ట్రాక్ మీకోసం రెడీగా ఉంది. నీ మనసు నాకు తెలుసు తరుణ్ మూవీ నుంచి, తరుణ్ శ్రేయ నటించిన ఈ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విని ఎంజాయ్ చేసేయండి.

0: హలో
1: హలో,
0: హలో,
1: గుడ్ ఈవెనింగ్ మ్యామ్.
0: గుడ్ ఈవినింగ్ అండి. హలో,
1: హలో
0: వినిపిస్తుందండి
1: హలో, వినిపిస్తున్నాను.
0: సార్? క్వశ్చన్ రెడీయేనా? నేను క్వశ్చన్తో రెడీగా ఉన్నాను.
1: అలాగే మాట్లాడండి.
0: సింహాద్రి సినిమాకి దర్శకత్వం వహించింది ఎవరండి? కాదండి, ఎస్ఎస్ రాజమౌళి గారు.
1: రాజమౌళి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్
1: థ్యాంక్
0: కాలింగ్.
1: యూ.
0: సిగ్నల్ ప్రాబ్లంతో కాల్స్ అనేవి కనెక్ట్ అవ్వట్లేదు, సో ఇంకొక కాలర్ కనెక్ట్ అయ్యారు. సో ఎవరో వినేద్దాం, ఏం ఆన్సర్ చెప్తారని అడిగిన క్వశ్చన్.

0: హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ లక్ష్మి గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: రాధా ఫ్రమ్ శ్రీకాకుళం.
0: రాధ గారు, మీరు రెడీయా ఆన్సర్ చేయడానికి? నేను క్వశ్చన్ అడగడానికి రెడీ.
1: నేను రెడీగా ఉన్నాను. కొంచెం ఈజీగా అడగండి, చెప్పేస్తా.
0: అవునా? సరే, మీకోసం చాలా ఈజీగా అడిగేస్తానండి. నాని హీరో, హీరో నాని ఉన్నారు కదా, నాన్నగా నటించిన సినిమా.
1: నాన్నగా సినిమా పేరు గుర్తురావడం లేదు. చూసారా, హాయ్ నాన్న అనుకుంటా.
0: ఎస్, రైట్ అండి. చూసారా, చాలా ఈజీగా అడిగేశాను కదా.
1: నాన్న అన్నప్పటికే నాని బాగుంటుంది పిక్చర్.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
1: థ్యాంక్ యూ.
0: హలో హలో
2: హలో,
0: సార్, వినిపిస్తుందండి?
2: వినిపిస్తున్నామా?
0: రెడీనా సార్ ఆన్సర్ చేయడానికి?
2: అడగండి.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు?
2: నా పేరు ప్రభాకర్ శ్రీనివాస్, రావులపాలెం నుంచి.
0: శ్రీనివాస్ గారు
2: లక్ష్మి గారు కదా?
0: అవునండి. రామ్ చరణ్ సమంత నటించిన సినిమా.
2: రామ్ చరణ్ సమంత, అదే చెప్తానమ్మా.
0: అయ్యా, రైట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాలింగ్.
2: థ్యాంక్ యూ.
0: నిజంగా కాలర్స్ చాలా మంచి నాలెడ్జ్తో ఉన్నారు. ఇలా చెప్పగానే టక్కన అలా చెప్పేస్తున్నారు. ఎంత బాగా వింటున్నారు ఎఫ్ఎంని. నిజంగా సూపర్ కదండి మన ఎఫ్ఎం శ్రోతలు ఎప్పుడు కూడా. ఇంకా కాలర్ ఎవరో చూసే ముందుగా ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ మనం వినేద్దాం.

0: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఇంతవరకు మరి నేను అడిగిన ఫిలిం బేస్డ్ క్వశ్చన్స్తో చాలా బాగా ఆన్సర్ చేశారు కదండి మన శ్రోతలు. నిజంగా మన ఎఫ్ఎం శ్రోతలు చాలా గ్రేట్ అండి. మంచి మంచిగా ఎప్పుడు ఏ క్వశ్చన్ అడుగుతారా అట్టని చెప్పేద్దామని రెడీగా చాలా చక్కగా ఆన్సర్ చేశారు, రెడీగా కాల్స్ చేశారు. సూపర్ కదండి. మరి ఇంతటితో మిక్సర్ మస్తీ కార్యక్రమం బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈనాటి ప్రసారాల్లో భాగంగా 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు, 7:15 చలనచిత్ర గీతాలు వింటారు, 7:30 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 సెమీఫైనల్ 1 భారత బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నుంచి మ్యాచ్ ముగిసే వరకు హిందీ ఇంగ్లీష్లో ఆఫ్ ట్యూబ్ కామెంటరీ వింటారు, రేడియో సెట్స్లో మాత్రమే. మిగిలిన కార్యక్రమాలు యాప్లో వింటారు. 7:30 తెలుగులో చలనచిత్ర గీతాలు వింటారు, 7:45 వికసిత్ భారత్ వింటారు, 8:00 మెలోడీ మ్యాచ్ మధురమైన సంగీతాన్ని వింటారు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు, 8:40 చలనచిత్ర గీతాలు వింటారు, 9:00 న్యూస్ at 9, 9:15 స్పాట్ లైట్, 9:30 స్వరమాలిక తెలుగు ఫిల్మ్ సాంగ్స్ వింటారు, 10:00 ప్లెయిన్ తెలుగు, 10:30 ఆపాత మధురాలు వింటారు, 11:00 హిందీలో వార్తలు వింటారు,

0: 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. రేపటి ప్రసారాల్లో 6:00 దేశభక్తి గీతం, ఎత్తండి ఎత్తరే స్వాతంత్రపు జెండా బృందగానం, రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజ సూరి. 6:10 భక్తి రంజని, కందాల చిదంబర స్వామి విరచిత దేవీ కీర్తనలు వింటారు. 6:30 చింతన, ఖురాన్ సూక్తులు వ్యాఖ్యాత షేక్ అబ్దుల్లా. 6:35 పొలం పనులు, లాభదాయకమైన పాడి పశువుల పోషణ మార్గాలు ఎన్ సుధాకర్ రెడ్డి గారిచే వివరణ వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు. 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 7:05 జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఉదయ సమీరాలు, ఉదయ సమీరాల్లో నేటి మాటలో భాగంగా వినోబా భావే జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు వింటారు. దువ్వూరి రామిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు వింటారు. అలానే ఉదయ సమీరాల్లో రెండవ భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహారంతో ఆరోగ్యం, డాక్టర్ రమ్య సదరం గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి గారి వింటారు. 3:00 గాంధీ మార్గం వింటారు. 4:00 పుష్పాంజలి, ఉదయ సమీరాల్లో 5:00 సమాచారవాణి వింటారు. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో, వైద్య మంత్రం ఫ్యాషన్ మంత్రం మాటే మంత్రం అంటూ మీకోసం మంచి టిప్స్ రెడీగా ఉంటాయి ఎక్స్పర్ట్స్తో. 8:59 పాటల పల్లకి, 10:00 స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గవర్నమెంట్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 11:00 మధురిమ, 11:30 ఏకచిత్ర గానం వింటారు. 12:10 మధుమంజరి, 12:30 నేషనల్ న్యూస్ ఇన్ తెలుగు హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు. ఇవి రేపటి ప్రసార విశేషాలు. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతుంది మాధవని కుమార్. ముఖ్యాంశాలు. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. 230,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. వార్తల వివరంగా. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శాస్త్రీయ సమాచారం, పారదర్శకత, సమగ్రతతో ప్రజలందరి ప్రయోజనాలకు ఉపయోగపడాలని ఆయన అన్నారు. ప్యారిస్లో నేడు జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో ఆయన వర్చువల్గా ప్రసంగించారు. అంతరిక్ష కక్షలు మరింత రద్దీగా మారుతున్నందున ఘర్షణ కంటే సహకారానికి, స్వల్పకాలం లాభం కంటే సుస్థిరతకు, బహిష్కరణ కంటే సమిళత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత విధానం వసుదైవ కుటుంబం అంటే ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే సూత్రంతో ముడిపడి ఉందని, ఈ స్ఫూర్తి ఇప్పుడు భూమిని దాటి ప్రయాణించాలని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. దేశ అంతరిక్ష ప్రయాణంలో సాధించిన అద్భుతమైన పురోగతిని ముఖ్యంగా ప్రస్తావిస్తూ దేశ శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 ద్వారా

భారత్ చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా నిలిపారని, ఆదిత్య ఎల్1 సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందని మోదీ అన్నారు. 2035 నాటికి భారత్ అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుడిని చంద్రునిపైకి పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని మోదీ అన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ వారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఈ నెల 12-13 తేదీల మధ్య జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశీయ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. అస్థిరమైన అంతర్జాతీయ పరిస్థితులు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి సంబంధించి ఈ పర్యటన ఒక ఉన్నతస్థాయి దౌత్య కార్యక్రమంగా నిలుస్తుందని భావిస్తున్నారు. దాదాపు 7 ఏళ్లలో చైనా అధ్యక్షుడు భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా ఈరోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు దేశ రాజధాని అంతటా డ్రోన్లు, ఇతర చిన్న వైమానిక ప్లాట్ఫామ్ల కార్యకలాపాలపై పూర్తి నిషేధాన్ని విధిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 2026 బ్రిక్స్ సదస్సుకు ముందు భద్రతాపరమైన ఆందోళన పెరిగిన కారణంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సదస్సు కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఈ ఉత్తర్వును జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రముఖ సామాజికవేత్త ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5ను కలిశారు. దివంగత 4వ ఆగాఖాన్ దేశ అభివృద్ధికి చేసిన శాశ్వతమైన సేవలను తాను గుర్తు చేసుకున్నట్లు మోడీ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, యువత, మహిళా సాధికారత రంగాల్లో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై తాము చర్చించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. కాగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5ను కలిశారు. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ద్వారా సామాజిక అభివృద్ధి, వారసత్వ పరిరక్షణలో జరుగుతున్న ప్రభావవంతమైన కృషి, అలాగే భారత్ విదేశాల్లో ఉన్న మరిన్ని అవకాశాల గురించి తాము చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. 230,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ESTIC 2026 కోసం మంత్రి ఈరోజు కర్టెన్ రైజర్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం 50%కి పైగా స్టార్టప్లు మెట్రో నగరాల నుండి కాకుండా చిన్న పట్టణాల నుండి వస్తున్నాయని, ఇది దేశవ్యాప్తంగా వ్యాపార అనుకూల ఆవిష్కరణల విస్తృత వ్యాప్తిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ రంగాల్లో వృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం హోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ హోల్ ఆఫ్ సొసైటీ విధానాన్ని అవలంబించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రికెట్. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత జట్టు భావిస్తోంది. గ్రూప్ ఏలో భారత జట్టు థాయిలాండ్, హాంకాంగ్, పాకిస్తాన్ను ఓడించి ఆ దశలోని 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించగా గ్రూప్ బిలో శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్ 2వ స్థానంలో నిలిచింది. ఈరోజు ఒడిశాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గంగా తీర పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఈ నెల 15వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన వార్షిక ఫిన్టెక్ సమావేశాల్లో ఒకటైన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026 7వ సంచిక ముంబైలో జరుగుతోంది. ప్రభావం చూపే సామర్థ్యం ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటమ్, ఆర్థిక సమ్మిళత్వం కోసం విశ్వసనీయమైన అనుసంధానించిన అంతర్జాతీయ వ్యవస్థలు GFF 2026 ఇతివృత్తంగా ఉన్నాయి. ఈ సదస్సులో దేశ బ్యాంకింగ్ రంగ పరిణామ క్రమంలో తదుపరి దశ కుతుమేద్వార జరగనుందని భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్మన్ CS శెట్టి అన్నారు.
ఈ సాయంత్రం కేంద్ర మంత్రి

జ్యోతిరాదిత్య సింధియా. కనెక్టెడ్ ఇండియా సాధికారిక ఆర్థిక వ్యవస్థ, ఏఐ ఆర్థిక వ్యవస్థ కోసం విశ్వసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్మాణం అనే శీర్షికతో ఒక సెషన్లో ప్రసంగించనున్నారు.

చిన జాతీయ కార్యక్రమమైన ఓటెక్ సదస్సులో ప్రసంగిస్తూ 2035 వరకు దేశంలో ప్రయాణికుల విమాన రాకపోకలు ఏటా 8.9% చొప్పున పెరుగుతాయని, ఇది ప్రపంచంలోని ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థకైనా అత్యంత వేగవంతమైన వృద్ధి అని రామ్మోహన్ నాయుడు అన్నారు. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ కామర్స్ రంగానికి పారదర్శకమైన సమతుల్యమైన నియంత్రణ చట్టాన్ని సులభతరం చేస్తూ వినియోగదారుల రక్షణను బలోపేతం చేసే లక్ష్యంతో వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ నిబంధనలు 2020ని, వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ సవరణ నిబంధనలు 2020 సవరించింది. ఈ సవరించిన నిబంధనలు ఈ కామర్స్ సంస్థలపై అనవసరమైన నియంత్రణ భారాలను మోపకుండా వినియోగదారుల ప్రయోజనాలను పరీక్షించే సమతుల్య విధానాన్ని, వ్యాపారం చేసే సౌలభ్యం అవసరాన్ని పరిగణలో తీసుకుంటూ డిజిటల్ మార్కెట్ ప్లేస్లో తలెత్తున్న వినియోగదారుల ఆందోళనను పరిష్కరించడానికి దోహదపడతాయి. 3 రోజుల గ్లోబల్ డ్రైల్యాండ్ కాంగ్రెస్ 2026 న్యూఢిల్లీలో జరుగుతోంది. ట్రాన్స్ఫారింగ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ విత్ సౌత్ కోఆపరేషన్ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. బ్రీడింగ్ ఫర్ టుమారో, యాక్సలరేటింగ్ జెనెటిక్ గెయిన్స్, క్లైమేట్ రెసిలెంట్ డ్రైల్యాండ్ ల్యాండ్స్కేప్స్ వంటి వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్లకు $100 పైన కొనసాగుతోంది. అమెరికా ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి ఇరు దేశాలు నౌకా రవాణాపై తమ భీకర దాడులను ప్రారంభించిన నేపథ్యంలో తాజా నివేదిక వెలువడే సమయానికి ఇంట్రా డే ట్రేడ్లో బ్రెంట్ క్రూడ్ 0.1% పెరిగి బ్యారెల్లకు $130 వద్ద ట్రేడ్ అవుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ 0.22% పెరిగి బ్యారెల్లకు $96.27 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్తో వెంటనే యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న వ్యాఖ్యానించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిర అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీజిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ఈరోజు ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

చలనచిత్ర గీతాలు వింటున్నారు. ఇందులో నెక్స్ట్ రన్ రాజా రన్ చిత్రం నుండి వద్దంటున్నే నేను వద్దంటున్నే అనే పాట విని ఎంజాయ్ చేసేయండి.

భూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026 సెమీఫైనల్ 1లో భారత్ బంగ్లాదేశ్ మధ్య జరగనున్న మ్యాచ్ని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నుంచి మ్యాచ్ ముగిసే వరకు హిందీ ఇంగ్లీష్లో ఆఫ్ ట్యూబ్ కామెంటరీ వింటారు ఓన్లీ రేడియో సెట్లో మాత్రమే. ఇప్పుడు చలనచిత్ర గీతాలు వింటారు యాప్లో.

ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి నెక్స్ట్ నువ్వు నేను ప్రేమ 2006లో రిలీజ్ అయిన ఈ చిత్రం, సూర్య, భూమిక, జ్యోతిక నటించిన ఈ చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతంలో న్యూయార్క్ నగరం నిద్రోయే వేళ లవ్లీ ట్రాక్ విని ఎంజాయ్ చేసండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో ఇదో అలరించే కేరటం. కాసేపట్లో వికసిత్ భారత్ వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: నిజామాబాద్ జిల్లాలో ఇందిరాక్రాంతి పథకం అమలు గురించి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీ పి మోహన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణశరత్ బాబు, సహకారం మానిటి భూమేశ్వర్.
1: శ్రోతలకు నమస్కారం. గ్రామీణ మహిళల సాధికారతకు వెన్నుముకగా నిలిచి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన పథకం ఇందిరాక్రాంతి పథకం. కేవలం ఒక ఆర్థిక సహాయంగానే కాకుండా మహిళలందరినీ సంఘటితం చేస్తూ సామాజిక విప్లవాన్ని తీసుకొస్తూ ఈ పథకం మన జిల్లాలో ఏ విధంగా అమలవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం, అలాగే మహిళల ఆర్థిక స్థితిగతుల్లో ఎలాంటి మార్పు వస్తుంది, ఇటువంటి విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ పి మోహన్ గారు. నమస్కారం అండి మోహన్ గారు.
2: నమస్కారం సార్.
1: మా కార్యక్రమానికి స్వాగతం అండి.
2: థ్యాంక్ యూ
1: సార్. అసలు ముఖ్యంగా ఇందిరా క్రాంతి పథకం అంటే ఏంటి, దీని ప్రాథమిక లక్ష్యం ఏమిటి?
2: ఇందిరా క్రాంతి పథకం అనేది మహిళల కోసము, గ్రామీణ మహిళల పేదరికాన్ని తగ్గించడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పథకము. మనకు గతంలో వెలుగు ప్రాజెక్ట్ అనేవారు, తర్వాత ఇందిరాక్రాంతి పథకం అని నేమ్ మార్చడం జరిగింది. ప్రస్తుతానికి అదే కంటిన్యూగా ఉంది. ఇది సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనే సంస్థ ద్వారా ఈ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఏంటంటే, మనము గ్రామీణ

0: మహిళలని సంఘటితం చేసి 10 మంది చొప్పున సంఘాలను ఏర్పాటు చేసి ఆ సంఘాలలో వాళ్ళకి పొదుపులు అలవాటు చేయడము, తర్వాత వాళ్ళు అంతర్గత అప్పులు ఇచ్చుకోవడము, దాన్ని బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవడము, జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడము, ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ బ్యాంకు నుంచి వాళ్ళు అప్పులు తీసుకోవడము, తిరిగి చెల్లించడము, దానికి సంబంధించిన పుస్తకాలు రాయడము, ఇవన్నీ కూడా వాళ్ళు మహిళలన్నీ చేసుకుంటారు. దీంట్లో ఏంటంటే ఈ 5 రకాల దాన్ని పంచసూత్రాలు అంటారు సంఘంలో. అంటే పొదుపులు చేసుకోవడము, తర్వాత అప్పులు ఇచ్చుకోవడము, తిరిగి వసూలు చేసుకోవడము, పుస్తకాలు రాసుకోవడము, మీటింగ్లు పెట్టుకోవడము, రెగ్యులర్గా ప్రతి నెల రెగ్యులర్గా మీటింగ్లు పెట్టుకోవడం, ఈ 5 పంచసూత్రాలని అంటారనమాట. సో ఇట్లా మహిళలు పొదుపులు చేసుకుంటూ బ్యాంకులో అప్పులు తీసుకుంటూ బ్యాంకు ద్వారా కానీ శ్రీనిధి ద్వారా కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి CIF అంటే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని ఉంటుంది వాళ్ళ మండలాలలో గ్రామ సంఘాలలో, వాటి ద్వారా కానీ అప్పులు తీసుకొని వాళ్ళు వివిధ రకాల ఆర్థిక కార్యక్రమాలు అంటే వ్యాపారాలు కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ వ్యవసాయేతర జీవనోపాధులు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది.
1: సార్, మరి ఈ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ మిషన్ కి ఈ ఇందిరా క్రాంతి పథకానికి సంబంధం ఏంటి సార్?
0: నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది NRLM అనేది మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చాలా స్కీమ్స్ ఇప్పుడు మేము చేసేటువంటి చాలా స్కీమ్స్లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 60% మాకు, అంటే 60-40 స్టేట్ గవర్నమెంట్ 40 సెంట్రల్ గవర్నమెంట్ 60% ఫండ్స్ అట్లా రిలీజ్ చేయడం జరుగుతుంది. కొన్ని స్కీమ్స్లలో 100% సెంట్రల్ గవర్నమెంట్ నుంచే NRLM ద్వారానే మాకు డబ్బులు వస్తాయి. చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్లలో మాకు ముఖ్యంగా ఏంటంటే ట్రైనింగ్స్, తర్వాత వాళ్ళకి లైవ్లీహుడ్స్ కల్పించడము, ఇవన్నీ కూడా NRLM ద్వారా కూడా ఫండ్స్ అనేటివి రావడం అనేది జరుగుతుంది.
1: మరి ఈ ఇందిరా క్రాంతి పథకం ద్వారా ఏర్పడినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలు మన జిల్లాలో ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఇప్పటి వరకు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాటి గురించి కొంచెం వివరిస్తారా?
0: మనకు అంటే 27 మండలాలలో 806 గ్రామ సంఘాలున్నాయి, తర్వాత 30,000 వరకు చిన్న సంఘాలున్నాయి SHGలు. వీటిలో ఒక్కొక్క సంఘంలో 10 చొప్పున మహిళలు సంఘాలలో ఉన్నారు. అంటే దాదాపు 300,000 పైచిలకు మంది సభ్యులు దీంట్లో ఉన్నారు. అట్లాగే ఈ సంఘాలలో ఉన్న మహిళలందరూ కూడా ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది పొదుపు. సో కంపల్సరీ పొదుపు అనేది దాంతోనే వాళ్ళ సంఘాన్ని కట్టి ఉంచడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక పొదుపు అనేది స్టార్ట్ చేస్తాము. పొదుపుల ద్వారా వాళ్ళు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ పొదుపులను బ్యాంకులో జమ చేసుకోవడము, ప్రతి నెల మీటింగ్ పెట్టుకోవడము, వాళ్ళు బుక్స్ రాసుకోవడము, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. తర్వాత ఆ బ్యాంకులో ఒక 6 అయిన తర్వాత, అంటే ఈ సంఘం యొక్క సీనియారిటీ 6 అయిన తర్వాత, వాళ్ళకి 1,00,000 రూపాయల నుంచి లోన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లా వాళ్ళు లోన్స్ తీసుకొని వాళ్ళకి కావలసిన ఆర్థిక కార్యక్రమాలు కానీ, ఇంకా కన్జంప్షన్కి కానీ, తర్వాత వాళ్ళ అగ్రికల్చర్కి కానీ రకరకాలుగా వాళ్ళు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది.
1: అలాగే సార్, మరి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పడిన తర్వాత వీళ్ళు పొదుపు చేసుకుని తర్వాత లోన్లు తీసుకుంటారు, ఈ లోన్లు తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్షణ అందిస్తారంటే, మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి సంబంధించి కానీ లేదా లోన్లు తీసుకునేటప్పుడు గైడెన్స్ కానీ మీరు ఎలా సహాయం చేస్తారు వీళ్ళకి?
0: ఇప్పుడు వాళ్ళకి అప్పు తీసుకున్న తర్వాత వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి చాలా రకాల ట్రైనింగ్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు మేము ఈ IMS క్యాంటీన్ అనేది మన కలెక్టర్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అని. ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి మంచి వంటలు చేయడము, వడ్డించడము, హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఎలా ఇవ్వాలి, వంటలు ఏ విధంగా చేయాలి, వాళ్ళ వేషధారణ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో 15 ట్రైనింగ్ ఇప్పించినాము. సో వాళ్ళు అక్కడ ట్రైనింగ్ పోయి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ క్యాంటీన్స్ పెట్టుకోవడము, ఇక్కడనే కాకుండా ఇంకా వేరే వేరే గ్రామాలలో కూడా వాళ్ళు క్యాంటీన్స్, టిఫిన్ సెంటర్స్, క్యాటరింగ్ చేయడము, ఇట్లాంటివి చాలా రకాల యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు మనకు ఈ స్కూల్ యూనిఫామ్స్ కి సంబంధించింది కూడా మనము ట్రైనింగ్ ఇప్పించినాము. అంటే ప్రతి మండలంకి ఒక 20 టైలర్స్ కి స్కూల్ యూనిఫామ్స్ మీద ట్రైనింగ్ ఇప్పించినాం. అంటే వాళ్ళు టైలర్లు ఆల్రెడీ వాళ్ళు గత 4 నుంచి స్కూల్ యూనిఫామ్స్ కుడుతున్నారు. ఆడపిల్లల స్కూల్ యూనిఫామ్స్ బాగా కుడుతున్నారు, కాకపోతే మగపిల్లల ప్యాంట్లు, నెక్కర్లు, షర్ట్స్ కుట్టడం వాళ్ళకి రావట్లేదు. కాబట్టి దాని మీద మేము ట్రైనింగ్ ఇప్పించినాము. బల్క్ కటింగ్ మీద ట్రైనింగ్ ఇప్పించినాము. బల్క్ కటింగ్ అంటే ఒకేసారి ఒక 50 లేయర్స్ 100 లేయర్స్ వేసి కట్ చేసుకోవడము అనేది కటింగ్. దాని మీద అలీప్లో హైదరాబాద్లో ట్రైనింగ్ ఇప్పించినాము. అట్లా ట్రైనింగ్ ఇప్పించడం ద్వారా వాళ్ళు మంచిగా అంటే వాళ్ళ నైపుణ్యం పెరిగి వాళ్ళు ఇంకెక్కువ కుట్టుకోవడానికి, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి ట్రైనింగ్స్ అనేటివి, చాలా రకాల ట్రైనింగ్స్ అనేటివి మా దగ్గర రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా బ్యూటీషియన్, తర్వాత టైలరింగ్, తర్వాత హోటల్ మేనేజ్మెంట్ ఇట్లా రకరకాల ట్రైనింగ్స్ అనేటివి కంటిన్యూగా ఉంటాయి. మేము ఐకేపీ ద్వారా ఈ సోలార్ ప్లాంట్, అట్లాగే జిల్లా సమాఖ్య నుంచి పెట్రోల్ పంప్ అనేది ఏర్పాటు చేయబోతున్నాము. తర్వాత ఆర్టీసీ బస్సులు, అన్ని మండల సమాఖ్యల నుంచి బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం కూడా ఈ సెంటరింగ్ యూనిట్, తర్వాత ఈ సిమెంట్ ఇటుకల తయారీ యూనిట్లు ఇట్లాంటివి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము.
1: మరి మీరు ఈ జీవనోపాధి కోసం అందించే ఈ ట్రైనింగ్లు పూర్తిగా ఉచితమా, లేదా ఆ మహిళలకు ఏమైనా ఆర్థిక భారం పడే అవకాశం ఉందా?
0: లేదండి, అంటే ఇది పూర్తిగా ఉచితము. ఇప్పుడు నితిమ్లో ట్రైనింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వరు. వాళ్ళు ఒక్కొక్క మహిళా సభ్యురాలికి 30,000 ఛార్జ్ చేస్తారు. సో ఈ 30,000 వాళ్ళు కట్టకుండా మేము సెర్పు ద్వారా, మా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ ద్వారా వాళ్ళకు సంబంధించిన అమౌంట్ పేమెంట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు టైలరింగ్ ట్రైనింగ్ అన్నాము, దానికి సంబంధించింది కూడా వాళ్ళకి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో, ఇప్పుడు మేము ఏపీపీఎస్ అనేది బోధన్లో, తర్వాత న్యాక్ సెంటర్ నిజామాబాద్లో, మహిళా ప్రాంగణం పెరికిట్లో ట్రైనింగ్ ఇప్పించాము. సో వాళ్ళకి మా సెర్పు ద్వారా వాళ్ళ ట్రైనింగ్ అయిన అమౌంట్ వాళ్ళకి పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మనము ఈ మహిళలకి ఎలాంటి రూపాయి కూడా మనం ఛార్జ్ చేయము, అదంతా కూడా మనం సెర్పు ద్వారానే భరించడం అనేది జరుగుతుంది.
1: ఇంకొకటి సార్, మామూలుగా మహిళా స్వయం సహాయక సంఘాలు అనగానే బాగా వినపడే పదం వడ్డీ లేని రుణాలు. అసలు ఈ వడ్డీ లేని రుణాలు అంటే వాళ్ళు డబ్బులకు ఏదైతే లోన్ తీసుకుంటారో ఆ లోన్కి వడ్డీ ఉండదా? సాధారణంగా ఇటువంటి చాలా సందేహాలు వస్తాయి, కట్టాల్సిన అవసరం లేదు, కట్టకపోయినా ఎవరు అడగరు, ఇటువంటి చాలా సందేహాలు ఉన్నాయి మహిళల్లో. సో ఈ వడ్డీ లేని రుణాల గురించి, జనరల్గా మహిళలకు వచ్చే సందేహాల గురించి కొంచెం క్లియర్గా చెప్తారా?
0: తప్పకుండా అండి. వడ్డీ లేని రుణము అంటే వీళ్ళు బ్యాంకు నుంచి తీసుకున్న రుణము వడ్డీతో సహా కట్టాల్సిందే, చెల్లించాల్సిందే. అంటే బ్యాంక్ వాళ్ళు వేసే 12%, 13% ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు చెల్లిస్తారు. తర్వాత గవర్నమెంట్ నుంచి వాళ్ళు రెగ్యులర్గా పొదుపు అప్పులు కడితే వాళ్ళకి వడ్డీ ఎంత అయిందో అది తిరిగి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వాపసు వస్తుంది. అప్పుడు అది వడ్డీ పడినట్టు లెక్క అన్నమాట. సో అట్లా వడ్డీ గవర్నమెంట్ నుంచి వాపసు వస్తేనే వడ్డీ లేని రుణం. కానీ వీళ్ళు మాత్రం అట్లా మాకు కట్టకుండా నడుస్తుంది అనేది లేదు. కట్టితేనే, రెగ్యులర్గా కడితేనే, ఒక నెల రెండు నెలల మధ్యలో గ్యాప్ ఇచ్చినా కానీ వాళ్ళకి వడ్డీ లేని రుణం వర్తించదు. సో కంపల్సరీ ప్రతి నెల వాళ్ళ ఇన్స్టాల్మెంట్ ప్రకారం వడ్డీతో సహా చెల్లించాల్సిందే. అది చెల్లించడం అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అప్పుడప్పుడు సంవత్సరానికి 6 నెలలకు 2 సంవత్సరాలకు అట్లా వాళ్ళకి వడ్డీ వాపసు ఇస్తుంది. అది ఇచ్చినప్పుడు వీళ్ళ సంఘము రెగ్యులర్ గా కట్టింది అంటేనే వాళ్ళకు వడ్డీ లేని రుణం ఎలిజిబుల్ అవుతుంది. లేకపోతే మధ్యలో 1-2 మంత్స్ గ్యాప్ ఇచ్చినా గానీ వాళ్ళకు ఎలిజిబుల్ అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా మహిళలందరూ కూడా వాళ్ళ అప్పులు అన్ని కూడా ప్రతి నెల వడ్డీతో సహా చెల్లించాలి. గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ అకౌంట్ లో అది డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది.
1: ఈ వడ్డీ లేని రుణాలు తీసుకోవాలంటే ద్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ వాళ్ళకి సరైన రుణాలు లభించాలంటే కూడా,
0: సరైన రుణాలు లభించాలంటే ముఖ్యంగా వాళ్ళు సంఘం పొదుపులు రెగ్యులర్గా ఉండాలి, మీటింగ్లు రెగ్యులర్గా జరగాలి, వాళ్ళ బుక్స్ పుస్తక నిర్వహణ అనేది కరెక్ట్గా ఉండాలి, వాళ్ళ ఇంటర్నల్ లెండింగ్ వాళ్ళ అప్పులు ఇచ్చుకోవడం అనేది కానీ తిరిగి వసూలు చేసుకోవడం అనేది 100% రికవరీ అనేది ఉండాలి. అవి ఉంటేనే వాళ్ళకి ఎలిజిబుల్ అనేది ఉంటుంది. వాళ్ళకి బ్యాంకు ద్వారా కూడా మంచి రుణాలు ఇస్తారు. ఇప్పుడు బ్యాంకులలో కూడా ఇంతకుముందు చాలా తక్కువ ఇస్తున్నారు, ఇప్పుడు ఒక్కొక్క సంఘము 100,000 నుంచి 20,00,000 వరకు లోన్లు ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే వడ్డీ లేని రుణం అనేది గవర్నమెంట్ 5 లక్షల వరకే ఇస్తున్నది, మిగతా 15 లక్షలకి వడ్డీ లేని రుణం వర్తించదు. ఇది ఒకటి మనం అంటే క్లారిటీ తీసుకోవాలి. ఏంటంటే మనకు 1 లక్ష నుంచి 5 లక్షల వరకు తీసుకున్న వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీకి సంబంధించింది మాత్రమే గవర్నమెంట్ వాపసిస్తుంది. 6 నుంచి 15 లక్షల వరకు 20 లక్షల వరకు తీసుకున్న వడ్డీకి అది వడ్డీ లేని రుణం అనేది వర్తించదు.
1: అలాగే కొత్తగా స్వయం సహాయక సంఘాలు ఏర్పడాలంటే ఎంతమంది మహిళలు ఒక గ్రూప్ గా ఏర్పడాలి, వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎన్నాళ్ల తర్వాత వాళ్ళకి రుణాలు వస్తాయి?
0: ఇప్పుడు కొత్తగా సంఘం ఏర్పడాలంటే ఆ గ్రామంలో 10 మంది మహిళలు కలిసి ఒక సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సంఘం ఏర్పాటు చేయాలంటే అక్కడ గ్రామంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అని ఉంటారు, వాళ్ళని కన్సల్ట్ అయితే, ఆ గ్రామంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి కన్సల్ట్ అయితే వాళ్ళు గ్రూప్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరుపుకోవాలి, పుస్తకాలు ఏ విధంగా రాసుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత దాన్ని సంఘం ఏర్పాటు చేస్తారు, వాళ్ళే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేపిస్తారు, వాళ్ళ పొదుపులన్నీ కూడా దాంట్లో డిపాజిట్ అనేది చేయించడం అనేది జరుగుతుంది.
1: మరి ఈ గ్రూప్లు ఏర్పడడానికి మహిళలకి ఏమైనా ప్రత్యేకమైన అర్హతలు ఉండాలి, చదువు పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ, వారు ఉండే ప్రాంతాన్ని బట్టి కానీ ఏమైనా అర్హతలు ఉన్నాయా?
0: అర్హతలు అనేటివి ఏం లేవు సార్. ఎవరైనా మహిళలు చేరొచ్చు, కాకపోతే వాళ్ళు పేద మహిళలు అయి ఉండాలి ఒకటి. తర్వాత వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఒకే ఏరియాలో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళు మీటింగ్లు అవి పెట్టుకోవాలి కాబట్టి ఒకే ఏరియాలో ఒకే ప్రాంతంలో ఉండాలి. ఏజ్ అనేది లిమిట్ అనేది ఏమి లేదు, కాకపోతే ఏంటంటే 18-60 అనేది ఒకటి, అంటే అడల్ట్స్ అయిన తర్వాతనే 60 ఏజ్ వరకు అనేది ఒకటి ఉంది. కాకపోతే 60 తర్వాత కూడా మనము వాళ్లకు వృద్ధుల సంఘాలు అనేది ఏర్పాటు చేస్తున్నాము. 18 అంటే 14-18 వరకు కూడా వాళ్లను అడోలసెంట్ గర్ల్స్ ని కూడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. సో అందరినీ కూడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం, వృద్ధుల సంఘాలు, అడోలసెంట్ కిశోర బాలికల సంఘాలు, తర్వాత ఈ మహిళా సంఘాలు అనేటివి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. వికలాంగులను కూడా మళ్ళీ మనం సంఘాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం.
1: ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లఖ్పత్ దీది అనే స్కీమ్ కి, ఇందిరాక్రాంతి పథకానికి సంబంధం ఏదైనా ఉందా?
0: ఉంది సార్, మనకు కేంద్ర ప్రభుత్వం ఒకటి లఖ్పత్ దీది అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లఖ్పత్ దీది అంటే లక్షాధికారి, ఒక మహిళ లక్షాధికారి కావాలనేది లక్ష్యం. అయితే మన దగ్గర ఇప్పుడు ఉన్న సంఘాలలో ఉన్న మహిళల్ని ప్రతి గ్రామానికి ఒక 80 మంది చొప్పున తీసుకోవడం జరిగింది. అంటే ఒక వివోఏ అంటే గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో 80 మందిని లక్షాధికారిని చేయాలి, లఖ్పతి దీదీని చేయాలి. దీనికి అంటే ఏదో ఒక నెలలో ఒక 10,000 ఆదాయం వచ్చింది, మళ్ళీ నెల రాలేదు అంటే కాదు, ప్రతి నెల రెగ్యులర్ గా కనీసం 10,000 ఆదాయం వస్తే సంవత్సరానికి 120,000 ఆదాయం, అంటే 1,00,000 రూపాయలు వస్తుంది. అట్లా 2 సంవత్సరాలు కంటిన్యూషన్ గా ఫాలోఅప్ చేయాలి వాళ్ళను. దానికి సంబంధించి ఎవ్రీ క్వార్టర్ ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎంతున్నది అనేది మనకు లోకోస్ యాప్ లో ఎంట్రీ చేయాలి. వాళ్ళకి కనీసం సంవత్సరానికి 1,00,000 రూపాయలు మిగిలితే దాన్ని లఖ్పతి దీది అంటున్నాం. అంటే మనకు అది హిందీ వర్డ్ కానీ, ఒక ప్రతి మహిళ లక్షాధికారి కావాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యము.
1: చాలా ధన్యవాదాలు సార్. కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్, అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అమలు యంత్రాంగం కలిసి మన గ్రామీణ మహిళలకు ఎంతటి సానుకూల మార్పులు తీసుకురావచ్చో తెలియజేశారు మీరు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిస్తే మహిళా అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించవచ్చని మీ మాటల ద్వారా మాకు అర్థమైంది. కేంద్రం ఇస్తున్నటువంటి మద్దతు, రాష్ట్ర ప్రభుత్వ క్షేత్రస్థాయి పనితీరు వల్ల ఈ పథకం చాలా బాగా సక్సెస్ అవుతుందని మీరు బాగా
2: చెప్పారు. మధురమైన మెలోడీస్తో పాటు మనసును తాకే చిన్న మాటలు, అందమైన సామెతలు, ఇలా మధురమైన కబుర్లతో మీకోసం మెలోడీ మ్యాచ్ సిద్ధంగా ఉంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, ఇదో అలరించే కేరటం మీరు వింటున్నారు. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఈరోజు ఇప్పుడు ఎఫ్ఎం స్టూడియోలో సమయం 8:56 కావస్తుంది. ఇప్పుడు మీకోసం మంచి మెలోడీ సాంగ్స్తో మెలోడీ మ్యాచ్ మీతో సిద్ధంగా ఉంది. కొన్ని స్లీపింగ్ టిప్స్తో అవి వినే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్. క్రిమినల్ మూవీ నుంచి నాగార్జున, మనీషా కొయిరాల, రమ్యకృష్ణ నటించిన ఈ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ బాలు వాయిస్లో విని ఎంజాయ్ చేసింది.

మెలడీ మ్యాచ్లో ఈరోజు కొన్ని స్లీపింగ్ టిప్స్ మనం తెలుసుకుందాం. కామన్గా మీరు వింటూ ఉంటారు, పడుకునే ముందు మొబైల్, టీవీ స్క్రీన్, ఇలా స్క్రీన్కి కొంచెం దూరంగా ఉండాలి అని. అయితే నేను చెప్పేది ఏంటంటే, మ్యాక్సిమం ఎవరైనా అదే చెప్తారు, స్క్రీన్కి కొంచెం దూరంగా ఉంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే, సాయంత్రం టైంలో ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి, గేమ్స్ కానీ లేదంటే ఎక్సర్సైజ్ కానీ ఇలాంటిది చేసి కాసేపు ఆగి మంచిగా ఫ్రెష్ అయితే ఖచ్చితంగా నైట్ అయ్యేటప్పటికి మంచి నిద్ర పడుతుంది. అలానే పడుకునే కొన్ని గంటల ముందు లేదా సాయంత్రమైన టీ కాఫీని కూడా కొంచెం అవాయిడ్ చేయడం అలవాటు చేసుకోవాలి. దానివల్ల నిద్ర అనేది త్వరగా పట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకొన్ని స్లీపింగ్ టిప్స్ వినేలోపు, ధర్మచక్రం మూవీ నుండి సొగసు చూడ ధర్మ అనే బ్యూటిఫుల్ సాంగ్ని విని ఎంజాయ్ చేసండి.

సుధీర్ బాబు, అయితారావు హైదరి నటించిన సమ్మోహనం చిత్రం నుండి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యంలో హరిచరణ్ కీర్తన వాయిస్లో ఈ బ్యూటిఫుల్ ట్రాక్.

మెలడీ మ్యాచ్లో ఉన్నాం కదండి, మంచి మెలడీస్ వింటున్నారు కదా. ఇంకొన్ని స్లీపింగ్ టిప్స్ మీకోసం. మనం పడుకునే ప్రదేశం కొంచెం వాతావరణం చల్లగా ఉండేలాగా, అలానే కాంతి ఎక్కువ లేకుండా చీకటిగా చిన్న వెలుతురుతూ ఉండేలాగా మనం ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా మనం తినే ఆహారం కూడా పడుకునే ఒక 2 గంటల 3 గంటల ముందు తినడం చాలా ఉత్తమం. అది కుదరదు అన్నప్పుడు ఖచ్చితంగా ఒక గంట 2 గంటన్నరైనా ఒక గ్యాప్ తీసుకోవడం చాలా అవసరం అండి. అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా హాయిగా మనకి నిద్ర పడుతుంది. అలానే గోరువెచ్చని నీళ్ళలో జాజికాయ పొడిని దంచి అందులో వేసుకొని తాగితే నిద్ర పడుతుందని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. సో అది కూడా ట్రై చేయండి, ప్రశాంతమైన నిద్రకు ప్రయత్నించండి. ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు చాలా వరకు దూరమవుతాయి. మరి ఈ మెలోడీ మ్యాచ్లో ఇందిరా మూవీ నుంచి ఒక మంచి మెలోడీ మీకోసం, విని ఆస్వాదించండి.

0: కొన్ని మధురమైన పాటలు విని మీ అలసటని తగ్గించి కాస్త ప్రశాంతతను ఇచ్చాయని అనుకుంటున్నాను. ఇక ఈ రాత్రి మీ ఆలోచనలకి సెలవిచ్చి ఎఫ్ఎంలో వచ్చే హాయి పాటలను వింటూ ప్రశాంతమైన నిద్రకు చేరువకండి. మళ్ళీ మిమ్మల్ని మరిన్ని విషయాలతో చేరుకో.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. సురక్షితమైన సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్ రష్యా కృషి చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా చేసుకోవాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేశ ప్రజలను కోరారు. దేశంలో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్దిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. వార్తల వివరాలు. సురక్షితమైన భద్రమైన సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్యారిస్లో జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సునుద్దేశించి ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. వసుదైవ కుటుంబకం భారతదేశపు విధానమని చెప్పారు. ఈ స్ఫూర్తి ఇప్పుడు భూమిని దాటి ప్రయాణించాలని ఆయన కోరారు. అంతరిక్ష కక్ష్యలు మరింత రద్దీగా మారుతున్నందున ఇందులో పాల్పంచుకునేవారి సంఖ్య కూడా పెరుగుతున్నందున ఘర్షణల కన్నా సహకారానికి సుస్థిరతకు ప్రాధాన్యతనివ్వాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. చంద్రయాన్ 3 ప్రయోగం చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశాన్ని నిలిపిందని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. అలాగే ఆదిత్య L1 ఉపగ్రహం సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందన్నారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుణ్ణి చంద్రుడిపైకి పంపాలని భారత లక్ష్యంగా పెట్టుకుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: It saves life on earth, from climate and crops to oceans and communities. The promise of space is infinite. Our responsibility is collective. As orbits become more crowded, technologies more powerful and actors more numerous.
1: పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా మారాలని కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కోరారు. స్వచ్ఛతా హీ సేవ 2026 ఏర్పాట్లపై దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పట్టణాభివృద్ది శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులతో కలిసి ఢిల్లీలో ఈరోజు ఉన్నతస్థాయి సమాపేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ నినాదంతో ఈ ప్రచార కార్యక్రమం ఈ నెల 17 నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుంది ని చెప్పారు. దేశ ప్రజలు తమ ఇళ్ల నుంచే స్వచ్ఛతా హీ సేవ ప్రచారాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారాన్ని సేవా సంకల్ప స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలన్నారు. పరిశుభ్రమైన ఇళ్లు, ఆరోగ్యకరమైన కుటుంబం సానుకూల శక్తికి ప్రతీక అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్ రష్యా ఆర్థిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. అదేవిధంగా 50 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక పెట్టుబడుల లక్ష్యాన్ని కూడా సాధించే విధంగా ఇరు దేశాల వ్యాపార సంస్థలు కృషి చేయాలని కోరారు. న్యూఢిల్లీలో జరిగిన ఇనోప్రోమ్ ఇండియా 2026 కో చైర్ ప్లీనరీ సెషన్లో రష్యాకు చెందిన పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖానోవ్తో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇరు దేశాల అధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాల పనితీరుకు కొలమానంగా ఉంటాయన్నారు. ఫార్మస్యూటికల్స్, ఆటో విడిభాగాలు, ఆహార ఉత్పత్తుల రంగాలలో రష్యాకు భారతదేశ ఎగుమతులను విస్తరించే అవకాశాలను పీయూష్ గోయల్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశంలో తయారీని చేపట్టేందుకు ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక కారిడార్లను ఉపయోగించుకోవాలని రష్యా వ్యాపార సంస్థలకు కేంద్ర మంత్రి ఆహ్వానించారు. సామాజిక మాధ్యమం, ఇతర డిజిటల్ వేదికలను ఉపయోగించే మైనర్లకు రక్షణ కల్పించాలని, అలాగే 18 సంవత్సరాల్లోపు పిల్లలతో ఏ ప్లాట్ఫామ్ కూడా ఒప్పందం చేసుకోకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ సూర్యకాంత్, జస్టిస్లు జయమాల్య బాగ్చీ, విమోహన్లతో కూడిన ధర్మాసనం ఒక ఎన్జీఓ దాఖలు చేసిన ఈ పిటిషన్పై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. భారత్ ఆస్టేలియా దేశాల నౌకాదళాల మధ్య సహకారం, పరస్పర కార్యాచరణను బలోపేతం చేసే మార్గాలపై చర్చించేందుకు భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సిడ్నీలో ఆస్టేలియా ఫ్లీట్ కమాండర్ రియల్ అడ్మిరల్ అనిత విలియమ్స్ను కలిశారని భారత నౌకాదళం తెలిపింది. ద్వైపాక్షిక సముద్ర రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడమే భారత నౌకాదళ అధిపతి పర్యటన లక్ష్యంగా పేర్కొంది. అదేవిధంగా న్యూజిలాండ్లో సీనియర్ నౌకాదళం రక్షణ అధికారులతో భారత నౌకాదళ అధిపతి సమావేశమై శిక్షణ, సమాచార మార్పిడి, కార్యాచరణ సహకారంపై చర్చించనున్నారని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో పర్యాటక రంగం గణనీయంగా అభివృద్దిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పర్యాటక రంగానికి సంబంధించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఐటీఓ 41వ వార్షిక సదస్సు విశాఖపట్నంలో ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సదస్సుని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పర్యాటక రంగానికి పౌర విమానయాన రంగానికి మధ్య అనుసంధానం ఉందన్నారు. పరస్పరం ఈ రెండు రంగాలు అభివృద్ది సాధించేందుకు అవకాశాలున్నాయని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
3: టూరిజం ఇస్ అ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ ఇండస్ట్రీ. ఎవ్రీ ఫ్యూ 100 kilometers ఆర్ ఫుడ్ చేంజెస్, ఆర్ లాంగ్వేజ్ చేంజెస్, ఆర్ ఆర్కిటెక్చర్ చేంజెస్, ఆర్ ఫెస్టివల్స్ చేంజ్, ఆర్ ల్యాండ్స్కేప్స్ చేంజ్. So this is what the whole Indian experience is all about. And the numbers show the scale of opportunity that this country has. In 2025, these are numbers that you would all agree with, India recorded approximately 4.29 billion domestic tourist visits, over 428 crore visits in a single year.
1: దేశ రాజధాని ఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు ఈ రోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు నగరంలో డ్రోన్లు, ఇతర చిన్నపాటి వైమానిక పరికరాల వినియోగంపై పూర్తి నిషేధం విధించారు. బ్రిక్స్ సమావేశం కోసం చేపట్టిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ భారతీయ నాగరిక సురక్షా సంహిత బీఎన్ఎస్ఎస్ 2023లోని సెక్షన్ 163 కింద ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ నెల 11 నుండి 13 వరకు రాష్టపతి భవన్ మ్యూజియం, అమృత్ ఉద్యానంలో కూడా ప్రజల సందర్శనలు రద్దు చేస్తూ వాటిని మూసివేస్తారని రాష్టపతి సచివాలయం తెలిపింది. అలాగే ఈ శనివారం రాష్టపతి భవన్ ప్రాంగణంలో జరగాల్సిన చేంజ్ ఆఫ్ గాడ్ కార్యక్రమం కూడా జరగదని పేర్కొంది. మహిళల ఆసియా కప్లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా తొలి సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 49 పరుగులు చేసింది. గ్రూప్ ఏలో భారత జట్టు థాయిలాండ్, హాంకాంగ్, పాకిస్తాన్ ఓడించి సెమీఫైనల్ దశకు చేరుకుంది. ఇక గ్రూప్ బిలో శ్రీలంక తర్వాత బంగ్లాదేశ్ 2వ స్థానంలో నిలిచింది. భారత పర్యటనలో ఉన్న షియా ఇస్మాయిలీ ముస్లింల 50వ ఆధ్యాత్మిక నాయకుడు, ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ చైర్మన్ ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5 ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, యువత, మహిళా సాధికారత వంటి కీలక రంగాలలో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో ఉన్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నాయకులు విస్తృతంగా చర్చించారు. ఇదిలా ఉండగా ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్లతో కూడా ఇప్పటికే సమావేశమయ్యారు. ఒడిశాలో రాగల 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3 నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఈ నెల 15వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,764 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 138 పాయింట్ల లాభంతో 74,902 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 46 పాయింట్లు లాభపడి 23,477 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.44 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సురక్షితమైన, సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్ రష్యా కృషి చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా చేసుకోవాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేశ ప్రజలను కోరారు. దేశంలో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్దిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక చిత్రగీతాలు పెళ్లి పుస్తకం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం బపిలహరి.

తర్వాత వినండి మణిశర్మ సంగీత సారథ్యంలో సిరివెన్నెల గీతం, చిత్రం అడవి రాముడు, పాడినవారు సోను నిగం, మహాలక్ష్మి అయ్యర్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళల T20 ఏషియా క్రికెట్ కప్ టోర్నమెంట్ 2026లో భాగంగా ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని హిందీ ఆంగ్ల భాషల్లో రేడియో సెట్లపై వింటున్నారు. ఇక మన రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ప్రసారమవుతున్నాయి. ఈ క్రికెట్ కామెంటరీ ఆట ముగిసే వరకు రేడియో సెట్లపై ప్రసారమవుతుంది.

ఈ రాత్రి 10:30 ఆపాత మధురాలు వింటారు న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్లో. ఇక ఈ 10 న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్లో నాటిక ప్రసారమవుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 9:59 దాటి 30 సెకండ్లు. కొంత విరామ సంగీతం తర్వాత ప్రకటించిన కార్యక్రమం ఉంటారు.

తర్వాత వినండి. ముత్తూచేతు నుంచి భువనచంద్ర గీతం, ఏఆర్ రెహమాన్ సంగీత సాధ్యంలో.

తర్వాత వంశీ చిత్ర నుంచి ఉదిత్ నారాయణ్ సుజాత మోహన్ పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:30. ఇప్పుడు ఆపాత మధురాలు. ముందుగా గోరింటాకు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

తర్వాత వినండి. అలీబాబా 49 చేతి నుంచి ఘంటసాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన సి నారాయణ రెడ్డి.

ఆపాత మధురాలు వింటున్నారు. తర్వాత సుగుణ సుందరి చిత్రం నుంచి సముద్రాల జూనియర్ గీతానికి పి ఆదినారాయణరావు సంగీతం అందించగా పాడినవారు పి లీలా.

ఆపాతముద్రల తర్వాత శ్రీ లక్ష్మీ నిలయం చేతి నుంచి వి. రామకృష్ణ ఎస్. జానకి పాడిన పాఠం.

ఆపాత మధురాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11 గంటలకు వస్తుంది. హిందీ ఆంగ్ల భాషల వార్తా ప్రసారాలు వింటారు. ఢిల్లీ కేంద్రం చిరిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు ఇంతవరకు భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఉమెన్స్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 సెమీఫైనల్ మొదటి ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. రేపు ప్రసారం కాన కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటల దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజన్ కార్యక్రమంలో కందాల చిదంబర స్వామి విరచిత దేవీ కీర్తనలు ఉంటారు. ఆ తర్వాత నాథికలం, 6:30 చింతన, ఖురాన్ సూక్తులు, వ్యాఖ్యత షేక్ అబ్దుల్లా. పొలం పనులు యథావిధిగా 6:35, 7:15 ఉదయ సమీరలు నేటి మాట. ఆ తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహారంతో ఆరోగ్యం, డాక్టర్ రమ్య సదరం గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీమతి కుడివేడ నందినీదేవి, ఇంకా గాంధీ మార్గం, పుష్పాంజలి, సమాచారవాణి ఇత్యాది అంశాలు వింటారు. 8:35 తిరిగి మధ్యాహ్నం 2:30 కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు గానం ప్రసారం అవుతుంది. శ్రీ హెచ్ రామచరణ్ వయలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. 9:00 పాటల పల్లకి, 10:00 స్పెషల్ ప్రోగ్రామ్ అండ్ గవర్నమెంట్స్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనపై ప్రత్యేక కార్యక్రమం ఉంటారు. 11:00 మధురిమాం, 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ప్రాణరక్షణ ప్రథమ చికిత్స సంభాషణ వింటారు. 5:00 ఇవ్వాలి, 5:30 సంధ్యారాగాలు. 6:30 సాయం సమీరంలో ఐవిన్యాసం, శ్రీ కుమారావు గోవిందరావు డోలుబాధ్యుల ఐవిన్యాసం వింటారు. ఇంకా ఫిట్నెస్ మంత్ర తదితర వివరాలు. 7:15 పల్లిసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటల్లో సేంద్రియ పద్ధతిలో పోషకాల యాజమాన్యం, హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ బి శ్రీహరిరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:30 మహిళల ఆసియా T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా పాకిస్తాన్ శ్రీలంక జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలో జరిగే 2వ సెమీఫైనల్ ఆటపై హిందీ ఆంగ్ల భాషలో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఈ వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు రేడియో సెట్లపై ప్రసారమవుతుంది. ఇక మన రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో వింటారు. 7:30 వ్యవసాయ సమాచారం, 7:40 వికసిత భారత్, 8:00 తిరిగి 9:30 స్వర్మాలిక, 10:00 ఆపాత మధురాలు న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్లో ప్రసారమవుతాయి. ప్రసార విశేషాలు విన్నారు. వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి 10:00 ప్రాంతంలో అందజేసిన వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, 6.2 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. పౌర విమానయాన గరిష్టంగా 33.2 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదు కాక కనిష్టంగా 27.6 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. 2 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. రాగాలి 8:04 విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల ఆకాశం సాధారణంగా మబ్బులతో కూడుకుని ఉండి 1-2 ప్రాంతాల వర్షపు జల్లులు లేదా ఉరుములతో కూడిన వర్షపు జల్లులు పడే అవకాశం ప్రముఖంగా కనిపిస్తుంది. రాగాలి 8:04 విశాఖపట్నం దాని పరిసర ప్రాంత వాసులకు వాతావరణ సూచన విన్నారు. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ఈరోజు రేపు వాతావరణ హెచ్చరిక.

ఉత్తరాంధ్ర తీరం జానం తీరాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఎంతో బలమైన ఎదురుగాలేసి గాలి వేగం కొన్ని సందర్భాల్లో 60 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఈరోజు రేపు సముద్రంలో చేపలు వేట వెళ్లొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా వాయువ్య బంగాళాఖాతంలోను, ఇంకా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోను, అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లోను, ఒడిశా తీరం, పశ్చిమ బెంగాల్ తీరం నుంచి తీరం వెంబడి గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల ఎంతో బలమైన ఎదురుగాలు వీసే అవకాశం ఈరోజు రేపు ఉంది. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపలు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:46 దాటి 12 సెకన్లు. ఈ ప్రసారం ఇతరతో సమాప్తం. 323.6 మీటర్ల 927 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్ ఎఫ్ఎం 102 MHz ప్రభాత ప్రసారం 5:55 ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.